0: భక్తిరంజుల్లో మీరు ఇంతవరకు శ్రీ ఎంఎస్ రామారావు గానం చేసిన బాలకాండం రెండో భాగం విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. ఇప్పుడు వినండి సూక్తి రత్నావళి.
1: వినదగునెవ్వరు చెప్పిన వినినంతన వేగపడక వివరింపదగున్ గని కళ్ళ నిజము.

శ్రావణ మాసం స్నేహితులతో సంభాషిస్తున్నప్పుడు అనేక సూచనలు సలహాలు వినిపిస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కష్టాల కడలి నుంచి గట్టెక్కడానికి తరుణోపాయం సూచించమని ఆత్మీయులను కోరుతూ వంశ

మన రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ పంటను సాగు చేయవచ్చు. ప్రస్తుతం మన రాష్ట్రంలోని ఉసిరి సాగు 800 హెక్టార్లు, ఉత్పత్తి 10,764 టన్నులు. ఉసిరి ఉష్ణ ప్రాంతంలోనూ నీటి ఎద్దడి పరిస్థితుల్లోనూ బాగా పెరిగి అత్యల్ప అత్యధిక ఉష్ణోగ్రతలను సమంగా తట్టుకుంటుంది. పూత పూసేందుకు అధిక ఉష్ణోగ్రత, కాయలు పెరిగేందుకు గాలిలో తేమ ఈ పంటకు చాలా అవసరం. 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను కూడా తట్టుకొని పెరుగుతుంది. ఈ ఉసిరి పంటను నీరు నిల్వ ఉండని అన్ని రకాల నేలల్లోనూ పెంచవచ్చు. ఆమ్ల క్షార లవణాలున్న భూముల్లో కూడా ఈ పంటను పెంచవచ్చు. సోడియం శాతం 30, ఉదజని సూచిక 9.5 వరకు ఉన్న భూముల్లో కూడా ఉసిరి పంటను పండించవచ్చు. ఇప్పుడు ఇందులోని రకాలను తెలుసుకుందాం. ముందుగా కాంచన్. పసుపు వర్ణంతో కూడిన ఆకుపచ్చ వర్ణం కలిగిన కాయలు మధ్యస్థంగా ఉండి 30-32 గ్రాముల బరువు

క్యాండీ మురబ్బా తయారీకి చాలా అనువైనది. 10 సంవత్సరాల వయస్సున్న చెట్ల నుండి 200 నుండి 250 కిలోల వరకు దిగుబడిని మనం పొందవచ్చు. ఇప్పుడు చెప్పబడిన రకాలతో పాటు NA 8, NA 9, ఆనంద్ 1, ఆనంద్ 2, ఫ్రాన్సిస్, బనారసి రకాలు కూడా సాగు చేసుకోవచ్చు. ఈ రకాలు 3వ సంవత్సరం నుండి కాపుకు వస్తాయి. మొదటి 3 సంవత్సరాలు పూతను త్రుంచివేయటం మంచిది. అయితే మంచి దిగుబడులు మాత్రం 5-6 సంవత్సరాల నుండి వస్తాయి. మొక్కల ఎంపిక గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వేయకూడదు.

0: विभूत करता है। उनसे यही प्रार्थना करता हूँ कि उनकी कृपा सदैव आंध्र प्रदेश पर, उत्तर प्रदेश पर और पूरे देश पर बनी रहे। तिरुपति देवस्थानम ट्रस्ट का हृदय से धन्यवाद करता हूँ कि उन्होंने ये सभी व्यवस्थाएं बड़े सुगम तरीके से, बड़ी सहजता के साथ हम लोगों को उपलब्ध करवाई है और दर्शन भी यहाँ पे हमें ससमय उपलब्ध करवाने का सौभाग्य प्रदान किया।
1: భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ ఇందుకోసం గుర్తింపు సంఘం ఎన్నికలను నిర్వహిస్తామని చెప్పారు. ఎన్నికల్లో గెలిచిన సంఘం అధికారులతో కలిపి కమిటీని ఏర్పాటు చేసి ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రెండేళ్లలో 90% హామీలు అమలు చేశామని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన నాయకత్వ సదస్సులో ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద మొత్తంలో పింఛన్లు ఇస్తున్నామని అన్నారు. సాంఘిక సంక్షేమ శాఖలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. పేద విద్యార్థుల కోసం ఐఐటీ, నీట్ ఎక్సలెన్సీ సెంటర్లు ఏర్పాటు చేశామని, 143 కోట్ల రూపాయలతో సంక్షేమ వసతిగృహాలకు మరమ్మతులు, 100 కోట్ల రూపాయలతో నూతన వసతిగృహాల నిర్మాణం చేపట్టామని అన్నారు. బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులకు జర్మనీ, ఇజ్రాయెల్ భాషల్లో ఉచిత శిక్షణ ఇచ్చి ఆ దేశాల్లో వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని, దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని మంత్రి వెల్లడించారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యామండలి నిన్న ఆదేశాలు జారీ చేసింది.

0: వాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: రాష్ట్రాయ సమర్పణం చ విధాస్యతి. సశస్త్ర బలానాం యుద్ధాభియాన క్షమతాం వర్ధయితుం రక్షాధిగ్రహణ పరిషద ఏక మహతీ గోష్ఠీ సమాయోజిత. రక్షామంత్రిణా రాజనాథ సింహేన దశ సహస్రాధికైక లక్ష కోటి రూప్యకాణాం ప్రస్తావాః అనుమోదితాః. నిర్ణయేనానేన సేనాయాః ఆధునిక వాహనాని, నౌసేనాయాః గ్యాస్ టర్బైన్ ప్రణాళ్యః, వాయుసేనాయాః చ రాడార్ నిరోధక యంత్రాణి అతిశీఘ్రం దళేషు సమావిష్టాని భవిష్యంతి. ఔద్యోగిక గమనాగమనం యాతాయాత సమ్మర్ద సమస్యామపాకర్తుం గ్రేటర్ నోయిడా ప్రాధికరణేన మహతీ యోజనా రచితా. మంత్రిణః నంద గోపాల్ గుప్తా ఇత్యస్య సాన్నిధ్యే అభ్యసితేన ప్రస్తావేన సామగ్రీ వాహన వాహనాని, యాత్రివాహనాని చ పృథక్ పృథక్ మార్గైః యాస్యంతి. 75 మీటర్ విస్తృత మార్గేణ గంగా ఎక్స్ప్రెస్ వే సంపర్కః అతీవ సుగమః సేత్స్యతి. ఉత్తరప్రదేశే నద్యః ఉత్తుంగస్తరే ప్రవహంతి, అనేన 25 మండలేషు జలప్లావనం వ్యాప్తం. బరేలీ లఖీంపూర్ క్షేత్రేషు అతివృష్టిః జనజీవనం అస్తవ్యస్తమకరోత్. స్థితేః గభీరతాం విలోక్య బరేలీ

0: दोनों देश के लिए बहुत बड़ी एक बैकबोन की तरह है ट्रांसपोर्टेशन में। वो प्रोजेक्ट अब कंप्लीट हुआ पूरी तरह से, उसको माननीय प्रधानमंत्री जी राष्ट्र के प्रति समर्पित करेंगे। ये परियोजना ऐसी है जिसमें कई वर्ष लगे, 2014 में प्रधानमंत्री ने उस काम को हाथ में लेके जितनी भी उसमें प्रॉब्लम्स थी उनको सॉल्व किया।
1: ప్రధానమంత్రి మహారాష్ట్రలోని ముంబైలో గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ జీఎఫ్ఎఫ్ 2026ను ప్రారంభించి ప్రసంగిస్తారు. డిజిటల్ చెల్లింపులు ఆర్థికంగా దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి, సామర్థ్యాన్ని ఫలితాలుగా మార్చడానికి జీఎఫ్ఎఫ్ 2026 దోహదపడుతుంది. పౌరులు, సంస్థలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల కోసం విశ్వసనీయమైన ఫలితాలను సృష్టించడంలో ఏఐ, ఆర్థిక, క్వాంటం టెక్ భారత్ కూడా భాగస్వామి అయ్యింది.

0: వ్యాప్తంగా నాణ్యమైన ఆరోగ్య వెల్నెస్ సేవలు అందించే స్థాయికి భారత్ ఎదగాలన్నారు.
1: Make sure we are very high quality, zero compromise on quality, and ensure not only that every Indian gets high quality healthcare, but we provide wellness and healthcare to the world from India.
0: అస్సోంలోని నగావ్ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో పాటు తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో రెండేసి స్థానాలకు, పుదుచ్చేరిలో ఒక స్థానానికి శాసనసభ ఉప ఎన్నికలను కూడా ప్రకటించింది. తమిళనాడులోని మధురాంతకం, ధరాపురం స్థానాలు, పశ్చిమ బెంగాల్లోని రెజీనగర్, నందిగ్రామ్ స్థానాలు, పుదుచ్చేరిలోని తట్టంచావడి అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయని కమిషన్ తెలిపింది. లోక్సభ అసెంబ్లీ ఉప ఎన్నికల నోటిఫికేషన్ రేపు విడుదల చేస్తారు. ఈ నెల 16వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. అక్టోబర్ 6న పోలింగ్ జరగనుండగా 9వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. రాగల 2 రోజుల్లో దేశ ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఈరోజు ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తెలంగాణలో రాగల 2 రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కేరళ, మాహెల్లో వేడి, ఉక్కపోత వాతావరణం ఉంటుందని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. అహ్మదాబాద్ లో జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ లో భారత పారా ఆర్చర్లు ఈరోజు 4 స్వర్ణ పతకాల కోసం పోటీ పడనున్నారు. పారా రికర్వ్ మహిళల టీం గోల్డ్ ఫైనల్లో భారత్కు చెందిన భావన, పూజ, చైనాకు చెందిన లియాంగ్ చెన్ యూలతో తలపడతారు. స్వదేశంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలని భారత జోడీ లక్ష్యంగా పెట్టుకుంది. పారా రికర్వ్ పురుషుల టీం గోల్డ్ ఫైనల్లో భారత్కు చెందిన హరివిందర్ సింగ్, విజయ్ సుండి, స్లోవేకియాకు చెందిన డేవిడ్ ఇవాన్, డెనిస్ ఇవాన్లతో తలపడతారు. పారా కాంపౌండ్ పురుషుల టీం ఫైనల్లో కూడా భారత్ స్వర్ణం కోసం పోటీ పడుతుంది. శ్యామ్ సుందర్ స్వామి, తోమన్ కుమార్, ఇరాక్కు చెందిన అబ్బాస్ కాధిమ్, అన్వర్ అల్దావుద్లను ఎదుర్కొంటారు. మిక్స్డ్ టీం W1 రికర్వ్ కాంపౌండ్ గోల్డ్ ఫైనల్లో భారత్కు చెందిన స్వాతి చౌదరి, ఆదిల్ మొహమ్మద్, నజీర్ అన్సారీ, చెకియాకు చెందిన సర్కాపుల్తార్ డేవిడ్లతో పోరాడతారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ సిఐపి డైరెక్టర్ జనరల్ డాక్టర్ సైమన్ హ్యాక్తో విస్తృత చర్చలు జరిపారు. బంగాళాదుంపల సాగు, రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐకార్, సిఐపి మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడంపై వారు దృష్టి కేంద్రీకరించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్టలో పర్యటిస్తారు. భవిష్యత్తులో 6G నెట్వర్క్ల అభివృద్దిని తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ చర్యల్లో అమెరికాతో సహా 24 దేశాల గ్రూప్లో భారత్ కూడా భాగస్వామి అయ్యింది. రాగల 2 రోజుల్లో దేశ ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అహ్మదాబాద్ లో జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ లో భారత పారా ఆర్చర్లు ఈరోజు 4 స్వర్ణ పతకాల కోసం పోటీ పడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి కడప కేంద్రం.

శ్రోతలకు నమస్కారం. కాంతరేకల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కాంతరేకల కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు, ఆ తర్వాత సమాచార వేదిక, అనంతరం పర్యావరణం ఒక అవగాహన, శ్రీమతి ఎం కృష్ణ తులసి గారు అందించే కొన్ని వివరాలు, ఆ తర్వాత ఆరోగ్య సౌభాగ్యం శీర్షికన వరల్డ్ ఫిజియోథెరపీ డే సందర్భంగా సీనియర్ ఫిజియోథెరపిస్టు డాక్టర్ ఎన్ నాగేంద్ర గారితో పరిచయం, చివరిగా శ్రీ ఎన్ సుబ్బరామరెడ్డి గారు పాడిన లలిత గీతాలు ప్రసారమవుతాయి. ముందుగా విందాం చరిత్రలో ఈరోజు. ముందుగా అజ్ఞాత స్వాతంత్ర్య వీరుల వివరాలు. శ్రీ భూపేన్ హజారికా వీరు 1926 ఇదే రోజున అస్సాంలో జన్మించారు. వీరు ఒక ప్రసిద్ధ కవి, విప్లవకారుడు, ఇంకా దేశభక్తుడు. వీరికి కేవలం 13 ఏళ్ల వయసున్నప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం దురాగతాలకు వ్యతిరేకంగా తన నిరసనను తెలియజేస్తూ అగ్ని జిగోర్ ఫిరింగోటి మోయి అనే విప్లవాత్మక అస్సామీ దేశభక్తి గీతాన్ని రచించారు. భూపేన్ హజారికా గారు స్వాతంత్ర్యానికి పూర్వం మాత్రమే కాకుండా స్వాతంత్ర్యం తర్వాత కూడా దేశమంతటా విస్తృతంగా పర్యటించి ఇండో చైనా యుద్ద సమయంలో సైనికులను ప్రోత్సహించడం ద్వారా దేశభక్తి స్ఫూర్తిని వ్యాప్తి చేశారు. భారత ప్రభుత్వం వీరి సేవలకు మెచ్చి పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్తో పాటు 2019 దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న ఇచ్చి గౌరవించింది. డాక్టర్ కుప్పుస్వామి వీరు 1887 ఇదే రోజున బ్రిటిష్ ఇండియాలోని మద్రాస్ ప్రెసిడెన్సీలో జన్మించారు. వీరు తన జీవితంలో ఎక్కువ భాగాన్ని ఉత్తరప్రదేశ్లో ఒక ఆధ్యాత్మిక నాయకుడిగా గడిపారు. వీరు ఒక వైద్యుడు, సామాజిక కార్యకర్త, ఇంకా రోగులకు, పేదలకు ఉచితంగా వైద్యం చేసేవారు. గాంధీజీ సూత్రాలను ఆరాధించే గాంధేయవాదిగా మహాత్ముని జీవితంపై ఒక పుస్తకం రాశారు కుప్పుస్వామి గారు. ఒక ఆధ్యాత్మిక నాయకుడిగా భారతదేశపు సహజ సామర్థ్యాన్ని గుర్తించి దానిని ఒక స్వతంత్ర దేశంగా తీర్చిదిద్దడానికి కృషి చేశారు. ఈ విధంగా వీరు భారతదేశంలో ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి దోహదపడ్డారు. ఇవి అజ్ఞాత స్వాతంత్ర్య వీరుల వివరాలు.

ఇప్పుడు చరిత్రలో చోటు చేసుకున్న మరికొన్ని ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. తెలుగు రచయిత, హేతువాది, మనోవైజ్ఞానిక సాహితీవేత్త అయిన త్రిపురనేని గోపీచంద్ గారు 1910 ఇదే రోజున కృష్ణా జిల్లా అంగలూరులో జన్మించారు. వీరి తండ్రి కవిరాజు బిరుదాంకితులైన త్రిపురనేని రామస్వామి గారు. గోపీచంద్ గారు రాసిన అసమర్థుని జీవితయాత్ర తెలుగులో మొదటి మనోవైజ్ఞానిక నవల. 1963 వీరు రాసిన పండిత పరమేశ్వర వీలునామాకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. అమెరికాకు చెందిన ప్రముఖ శరీర ధర్మశాస్త్రవేత్త డాక్టర్ ఆర్థర్ సి గైటన్ 1919 ఇదే రోజున జన్మించారు. ఆయన రచించిన టెక్స్ట్ బుక్ ఆఫ్ మెడికల్ ఫిజియాలజీ పుస్తకం వైద్యశాస్త్రంలో ప్రామాణిక పాఠ్యపుస్తకంగా గుర్తింపు పొందింది. ఈరోజు ప్రపంచ ఫిజియోథెరపీ డే, అంటే శారీరక చికిత్స దినోత్సవం నిర్వహించబడుతోంది. ఫిజియోథెరపీ గురించి ప్రజల్లో అవగాహన కలిగించడం కోసం 1996 ప్రపంచ శారీరక చికిత్స సమాఖ్య ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది.

ప్రముఖ హిందీ చిత్ర గాయని ఆశా భోస్లే గారు 1933 ఇదే రోజున జన్మించారు. 1943 ప్రారంభమైన ఆమె సినీ ప్రస్థానం సుమారు 60 ఏళ్ల పాటు అప్రహతిరంగా సాగింది. తన గాన మాధుర్యంతో సంగీత ప్రియులను అలరించి 7 సార్లు ఫిల్మ్ఫేర్ ఉత్తమ నేపథ్య గాయని అవార్డును అందుకున్నారు. భారతీయ సినిమాకు ఆశా భోస్లే గారు చేసిన కృషికి గాను 2000 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో పాటు భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేసింది.

కొమ్మినేని అప్పారావు గారు చక్రవర్తిగా సుపరిచితులైన సంగీత దర్శకులు వీరు. వీరు 1936 సంవత్సరంలో ఇదే రోజున గుంటూరు జిల్లా తాడికొండలో జన్మించారు. చక్రవర్తి గారు ప్రముఖ స్వరకర్తగా 1971 నుంచి 1989 వరకు తెలుగు చలనచిత్ర రంగంలో మకుటం లేని మహారాజుగా వెలిగారు. మూగప్రేమ చిత్రం ద్వారా సంగీత దర్శకుడుగా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన చక్రవర్తి గారు దాదాపు 960 చిత్రాలు

0: సంగీతాన్ని అందించారు. మరో తెలుగు సినీ సంగీత దర్శకులు మాస్టర్ వేణుగారు 1981 సంవత్సరం ఇదే రోజున మరణించారు. హిందీ చిత్రాలలో సంగీతంలో క్లాసికల్ కింగ్గా పేరొందిన నౌషద్ అలీ గారు స్వరపరిచిన పాటలంటే నాకెంతో ఇష్టమంటారు వీరు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ నటించిన విజయవంతమైన చిత్రాలకు సంగీతం అందించారు మాస్టర్ వేణుగారు. తెలుగు సినిమా రంగంలో ఒక ఉత్తమమైన భావాలున్న సినీ గేయ రచయిత మైలవరపు గోపి గారు ఇదే రోజున మరణించారు. 1970-80 దశకాల్లో వీరి పాటల్లో మంచి సూక్తులు, జీవిత సత్యాలు కలగలిపి సాహిత్య ప్రియులకు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రపంచంలో కొన్ని దేశాలు వెనుకబడి ఉండడానికి నిరక్షరాస్యత ముఖ్య కారణం. దీని ముఖ్య ఉద్దేశం అక్షరాస్యతను వ్యక్తులను, సంఘాలను అందించడం. నిరక్షరాస్యతను నిర్మూలించి అందరినీ అక్షరాస్యులను చేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8 అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవంగా నిర్వహించుకుంటున్నారు. ఇవండి చరిత్రలో ఈరోజు చోటు చేసుకున్న కొన్ని ముఖ్య వివరాలు. ఇప్పుడు విందాం సమాచార వేదిక.
1: ఈ నెల 9వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో దీర్ఘకాలిక వ్యాధులకు కూడా హోమియో వైద్యం ఈ అంశం గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు ప్రభుత్వ హోమియోపతి వైద్యాధికారి డాక్టర్ పి షాకిర్ హుసేన్ గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టీడీ కోడ్, 08562, దీనికి జతగా 244119, అలాగే మరొక నంబర్ 244197. ఈ కార్యక్రమ ప్రాయోజకులు అంజలి హోమియో స్టోర్స్, క్రిస్టియన్ లేన్, కడప.
0: ఇప్పుడు విందాం కడప రైతు బజార్లో కూరగాయల ధరలు. కిలో ఒక్కింటికి ఇలా ఉన్నాయి: బంగాళాదుంపలు 40 రూపాయలు, క్యాబేజీ 30 రూపాయలు, క్యారెట్ 60 రూపాయలు, బీన్స్ 80 రూపాయలు, బీట్రూట్ 40 రూపాయలు, కీరకాయలు 40 రూపాయలు, దోసకాయలు 40 రూపాయలు, దొండకాయలు 40 రూపాయలు, ముల్లంగి 35 రూపాయలు, అల్లం పాతది 160 రూపాయలు, కొత్తది 100 రూపాయలు, కాలీఫ్లవర్ 40 రూపాయలు, క్యాప్సికం 60 రూపాయలు, టమాటా పండ్లు 20 రూపాయలు, పచ్చిమిరపకాయలు 35 రూపాయలు, బజ్జీ మిరపకాయలు 70 రూపాయలు, వంకాయలు 25 రూపాయలు, ముళ్ళ వంకాయలు 40 రూపాయలు, బెండకాయలు 25 రూపాయలు, బీరకాయలు 40 రూపాయలు, కాకరకాయలు నాటు రకం 40 రూపాయలు, హైబ్రిడ్ రకం 35 రూపాయలు, గోరుచిక్కుళ్ళు 30 రూపాయలు, చిక్కుళ్ళు 50 రూపాయలు, అలసందలు 50 రూపాయలు, అనపకాయలు 55 రూపాయలు, ఉల్లిపాయలు 55 రూపాయలు, చామగడ్డలు 80 రూపాయలు, సొరకాయ 1 40 రూపాయలు, అరటికాయ 1 10 రూపాయలు, మునక్కాయలు కిలో 60 రూపాయలు. కడప రైతు బజార్లో కూరగాయల ధరలు విన్నారు. సమాచార వేదిక విన్నారు. ఇప్పుడు విందాం పర్యావరణం ఒక అవగాహన. ఇందులో మట్టి వినాయకుడు ప్రాధాన్యత గురించి శ్రీమతి ఎం కృష్ణతులసి గారు అందించే వివరాలు.
2: పర్యావరణం ఒక అవగాహన. శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి స్వాగతం.

దేశమంతా వినాయక చవితి ఉత్సవాలను జరుపుకునేందుకు సంసిద్ధమవుతోంది. మరి కొన్ని రోజుల్లోనే వినాయక చవితి పండుగ రానుంది. ఇలాంటి తరుణం

సమాజంలో మనం పండుగలు, సంప్రదాయాల పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతను కూడా తీసుకోవాలి. ఏర్పాట్లలో ప్రతి ఒక్కరూ ఎంతో బిజీగా గజిబిజీగా తిరుగుతూ ఉంటారు. స్వీట్స్ అంటూ, డెకరేషన్ అంటూ, విగ్రహం తెచ్చుకోవడం వంటి పండుగ పనుల్లో ఎంతో బిజీగా ఆర్భాటంగా ఉంటారు. కానీ మీరు ఒకవేళ ఏ విగ్రహం తీసుకురావాలి అనే ఆలోచనలో ఉంటే మీరు ఖచ్చితంగా మట్టి గణపతినే తీసుకురావడం ఎంతో మంచిది. ఇది పర్యావరణానికే కాదు, మన ఆరోగ్యానికి కూడా మంచిది. కలర్ఫుల్గా మెరిసిపోతూ పెయింటింగ్స్తో ఉండే వినాయక విగ్రహాలు మనందర్నీ ఆకర్షిస్తూ ఉంటాయి. కానీ వీటి వల్ల మన ఆరోగ్యానికి చాలా హాని కలుగుతుంది, కాబట్టి వాటికి దూరంగా ఉండటమే మంచిది. మన ఆరోగ్యానికే కాదండి, వాటిని నీటిలో విసర్జన చేయడం వల్ల నీటిలో ఉండే జలచరాలకు కూడా ఎంతో తీవ్రమైన ఇబ్బంది కలుగుతుంది. అందుకే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటి విగ్రహాలకు బదులుగా మట్టి గణపతులను, ఎకో ఫ్రెండ్లీగా ఉండే గణపతులను మాత్రమే ఉపయోగించడం మంచిది. ఎకో ఫ్రెండ్లీ గణపతులను మట్టితో తయారు చేస్తారు, కాబట్టి ఇవి నిమజ్జనం చేసినప్పుడు నీటిలో తేలికగా కరిగిపోగలవు. మట్టి గణపతిని ఎందుకు తీసుకురావాలి అనే దానిపై కొన్ని ముఖ్యమైన కారణాలు తెలుసుకుంటే ఖచ్చితంగా మీరు మట్టి గణపతిని తీసుకొస్తారు. మట్టి విగ్రహాలు మనుషుల జీవితంపై, వాతావరణంపై ఎలాంటి దుష్ప్రభావాలు చూపించవు. ఇప్పుడే మనం అనుకున్నాం కదా మనిషికి, జలచరాలకు ఎంతో మంచిదని. ఇవి చూడటానికి కాస్త డల్గా కనిపించినా, ఆకర్షించకపోయినా మన ఆరోగ్యానికి, జలచరాల ఆరోగ్యానికి, వాతావరణానికి చాలా మంచిది. మట్టి విగ్రహాలను కాస్తంత గంధం బొట్టుతో గాని, పసుపుతో కాని, పూలతో కాని అలంకరించుకుంటే చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. వినాయకుడి విగ్రహం అలంకరణ కోసం ఉపయోగించే కలర్స్లో ఎక్కువ మొత్తంలో మెర్క్యూరీ, లెడ్ ఉంటాయి. ఇవి నరాల వ్యవస్థపై, పిల్లలు, గర్భిణీ స్త్రీలపై చాలా దుష్ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి కలర్ఫుల్గా ఉండే విగ్రహాలకు బదులు మట్టి గణపతిని తీసుకురావటం అన్ని విధాలా శ్రేయస్కరం. అంతేకాదు, వినాయకుడి విగ్రహాలను అందంగా అలంకరించడానికి ఉపయోగించే డైలు చాలా హానికరంగా ఉంటాయి. ఇందులో హానికారక మెటల్స్ ఉంటాయి. ఇవన్నీ మన జీర్ణ వ్యవస్థపై చాలా దుష్ప్రభావాన్ని చూపిస్తాయి. డైస్, కలర్స్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటివన్నీ విగ్రహం తయారీ కోసం ఉపయోగిస్తారు. ఇవి ఆరోగ్యంపై చాలా దుష్ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ విగ్రహాన్ని మనం నీటిలో నిమజ్జనం చేసినప్పుడు కలుషితమవుతాయి. ఆ నీళ్లు ఊపిరితిత్తులపై దుష్ప్రభావాన్ని చూపుతాయి. అంతేకాదు, వాటికి పూసే గ్లిటర్స్ చేతులకి అంటుకోవడం వల్ల అవి ఊపిరితిత్తులపై తీవ్ర దుష్ప్రభావాన్ని కలగజేస్తాయి. అంతేనా, ఇంకా చాలా ఉన్నాయి. రంగులు పూసిన వినాయకుడి విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేయాలని ప్రయత్నించినప్పుడు చర్మంపై అలర్జీలు, ర్యాషెస్ వంటి వాటికి కారణమవుతాయి. కాబట్టి మనమెందుకు ఇన్ని అనర్థాలు చేయాలి చెప్పండి? దానికి బదులు మట్టి గణపతినే ఇంట్లో ప్రతిష్ఠించుకుంటే ఎలాంటి హాని జరగదు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల మన శరీరంలోని మరో భాగమైన కళ్లకు కూడా హాని కలుగుతుంది. కలుషితమైన నీళ్లు కళ్లలోనికి వెళ్లటం వల్ల మంటగా అనిపించడం, కళ్లలో ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి మట్టి గణపతికే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మన కుటుంబంతో పాటు మన చుట్టుపక్కల వారు అందరూ ఆరోగ్యంగా ఉంటారు. వాతావరణం కూడా ఎంతో స్వచ్ఛమైనదిగా ఉంటుంది. పండుగలనేవి అందరికీ సంతోషాన్ని కలిగించాలి కానీ బాధల్ని, అనారోగ్యాల్ని కాదు కదండి. అందుకే మట్టి వినాయకున్నే తెచ్చుకుందాం, మట్టి వినాయకున్నే పూజిద్దాం. వినాయక విగ్రహాన్ని మట్టితో మాత్రమే ఎందుకు చేయాలి అంటే దీని వెనుక శాస్త్రీయంగా చాలా అర్థాలు, పరమార్థాలు ఉన్నాయట. పర్యావరణ పరంగా మేలు జరుగుతుందని కొందరంటూ ఉంటే అందులోని విశిష్టత చాలా గొప్పదని చెబుతున్నారు. శాస్త్రీయంగానే కాదు, నియమాల పరంగా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. శాస్త్రీయ నియమం ప్రకారం విగ్రహం వెనుక ఉన్న శాస్త్రం ఏం చెబుతుందో మనమందరం తప్పకుండా తెలుసుకోవాలి. బంకమట్టి నుంచి గణపతి విగ్రహాన్ని సిద్ధం చేయాలని నియమం చెబుతోంది. ఈ రోజుల్లోని విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నుంచి తయారవుతున్నాయి. అవి చాలా తక్కువ బరువుగా ఉంటాయి, ఆకర్షణీయంగా కూడా కనిపిస్తూ ఉంటాయి. మట్టి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నుంచి తయారు చేసిన విగ్రహాల మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. వినాయకుడు అమ్మవారి శరీరం శుభ్రం చేసుకున్న పసుపు ముద్ద నుంచి సృష్టించినట్టు మన పురాణాల్లో ఉంది. అందుకే ఆచార ఆరాధన కోసం మట్టితో చేసిన గణేష్ విగ్రహాన్ని తయారు చేయాలనే నియమం ఆచరణలో ఉంది. మట్టి అంటే పవిత్రం. అలాంటి మట్టితోనే గణపయ్యను తయారు చేయాలి, పూజించాలని మన పురాణాలు చెబుతున్నాయి. స్వచ్ఛమైన పవిత్ర కణాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన దానికంటే కూడా మట్టితో చేసిన విగ్రహం వైపు ఎక్కువగా ఆకర్షితమవుతాయట.

బంకమట్టి కాకుండా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నుంచి విగ్రహాలను తయారు చేయడం శాస్త్రీయంగా సరికాదని, దీనివల్ల ప్రయోజనం కంటే పర్యావరణాన్ని ఎక్కువగా హానికరంగా మారుస్తోందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. మట్టి నీటిలో వెంటనే కరిగిపోతుంది, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నీటిలో తేలికగా కరగదు. అందువల్ల విగ్రహం నిమజ్జనం తర్వాత నీటిపై తేలుతూ ఉంటుంది. కొన్నిసార్లు నగరాల్లో ఎక్కువ కాలం నీటిలో కరగని విగ్రహాల అవశేషాలు సేకరించి వాటిని బురదగా మార్చడానికి బుల్డోజర్ వంటి వాహనాలను నడుపుతారు. దేవతా విగ్రహాలకు ఇలా చేయడం చాలా తప్పు కదండి. మనమెంతో భక్తితో పూజించే దేవతా విగ్రహాలను ఇలా చేయడం తప్పు కదండి. అందుకే మనం ప్రతిష్ఠించేటప్పుడే అవి మట్టి విగ్రహాలయ్యి తేలికగా నీటిలో కరిగిపోయేవైతే మనతో పాటు పర్యావరణం కూడా సురక్షితంగా ఉంటుంది. దేవతను ఆరాధించినప్పుడు, నిమజ్జనం చేసినప్పుడు అదే భక్తిని కలిగి ఉండాలనేది శాస్త్రాల నియమం. విగ్రహం సరిగ్గా మునగాలి, లేదంటే దేవతను అగౌరవపరిచిన దానితో సమానం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నీటిలో కలపడం వల్ల నది, సముద్రం, సరస్సు అంతా కలుషితమవుతాయి. జీవుల ఆరోగ్యంపై అంతేకాదు మన ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ రోజుల్లో కొబ్బరికాయలు, అరటిపళ్లు, వక్క, వెండి నాణాలు మొదలైన వాటి నుంచి కూడా విగ్రహాలను తయారు చేసే తప్పుడు ధోరణి మొదలైంది. ఈ వస్తువులతో తయారు చేసిన విగ్రహాలు నిమజ్జనం చేసిన తర్వాత నీటిలో కరగవు. ఇలాంటి విగ్రహాల అవశేషాలను ఇతర ప్రయోజనాల కోసం లేదా పిల్లల బొమ్మలుగా ఉపయోగిస్తారు. మట్టితో చెక్కిన వినాయకుడైతే స్వచ్ఛమైన ఆధ్యాత్మిక కణాలు విగ్రహం వైపు ఎక్కువ స్థాయిలో ఆకర్షిస్తాయి. అందుకే విగ్రహం వెనుక ఉన్న శాస్త్రాన్ని పరిగణనలోనికి తీసుకుని మట్టి విగ్రహాలనే పూజిద్దాం. పర్యావరణానికి హాని కలిగించే చర్యలను ప్రతి మతం వ్యతిరేకిస్తుంది. ఇక మన భారతీయ సంస్కృతిలో ప్రకృతి ఆరాధనకే అత్యధిక ప్రాధాన్యత ఉంది. మన పండగల వెనుకున్న లక్ష్యం కూడా ఇదే. పురాతన కాలం నుంచి భారతీయుల పండగల వెనుక పరమార్థం కూడా ఇదే. నేల, నీరు, చెట్టు, పుట్ట తదితర ప్రకృతి శక్తుల ఆరాధన మన సంస్కృతిలో భాగంగా కొనసాగుతూ వస్తోంది. ఇక వినాయక చవితి పండుగ రోజున మట్టి గణపతిని పూజించి మన పర్యావరణాన్ని సురక్షితంగా కాపాడుకుందాం. మన భక్తి వల్ల మరొకరికి ముప్పు వాటిల్లడం మంచిది కాదు. ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకుంటే మట్టి గణపతి కోసం గట్టి సంకల్పాన్ని మనందరం తీసుకోవాలి. గొప్పలకు పోయి మనకు మనమే నష్టం కలగజేసుకునే కంటే ఉన్నంతలో పండగ చేసుకుని 10 మందికి మనిషిని పంచిపెట్టడం ఎంతో మేలు. మనుషులను, మూగజీవాలను ఇబ్బందులకు గురిచేయమని ఏ దేవుడు చెప్పడు కదా. చేతనైతే అంతో ఇంతో సాయం చేయాల్సింది పోయి తెలిసి తెలియక ఇతరులను ఇబ్బందుల్లో పడేయడం చాలా తప్పు. మట్టి గణపతులను పూజించటంతోనే సరిపోదు. వీధుల్లోని రహదారులన్నీ ఆక్రమించి అడ్డదిడ్డంగా మండపాలు నిర్మించి సామాన్య మానవునికి ఇబ్బంది కలిగించే పనులను కూడా మానుకోవాలి. వీధులని వాళ్లంతా కలిసి ఒకే గణపతిని పెట్టుకుంటే ఎంతో మేలు. ఎలాంటి మంచి పనికైనా మొదట్లో కొన్ని ఇబ్బందులు తప్పవు. ఆచరిస్తే అది పెద్ద కష్టమైన పనేం కాదు. భూమిని చీల్చుకొస్తూ పుట్టే మొలక పచ్చని మొక్కలా ఎదిగినట్టు ఒక మంచి పండగ సందర్భంగా మొగ్గ తొడిగిన ఈ ఆలోచన ఉన్నత ఆశయాల దిశగా ఎదిగేటట్టు ఇప్పుడే మనందరం సంకల్పం తీసుకుందాం. ప్రకృతి ఒడిలో గణపతి, పర్యావరణానికి మన భక్తి.

నేను తయారయ్యి నేను స్టేజ్ మీద ప్రోగ్రాం ఇచ్చాను. మొదటి రోజు ప్రోగ్రామే నాకు అద్భుతంగా, అక్కడ ఉండేటువంటి ఉపాధ్యాయులు అయితేనేమి, తర్వాత కాలేజీ లెక్చరర్స్ అయితేనేమి, ప్రిన్సిపాల్ గారు బాగా నన్ను మెచ్చుకొని రెండో రోజు నాకు ఒక మెడల్ ఇచ్చినాడు. నన్ను సాకినటువంటి మా మేనమామ గారు, మా యొక్క నాకు తెలియకుండా ప్రదర్శించడం ఇచ్చిన వాళ్ళు పుట్టపర్తి నారాయణ.

0: సార్లు జిల్లా పరిషత్ హై స్కూల్లో అంటే నేను 6వ తరగతి చదివేటప్పుడు వచ్చినారు ఆయన. ఆయన మొదటిసారి చూడడం ఆయనే అంటే నేను చెప్పేది అక్షరాస్యత అంటే అలాంటి వాళ్ళ గొప్ప గ్రంథాలు అవన్నీ కూడా అంటే వచ్చే తరానికి అవి బాండాగారాలు.
1: మీరు విన్న ఆ మాటలు ఈ నెల 8వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12:40 ప్రసారమవుతున్న ఆవలి తీరం కార్యక్రమంలో జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా అక్షరాస్యత కళాబృంద టీం లీడర్ శ్రీ ఏ వీరాస్వామి గారి పరిచయంలోనివి. తప్పక వినండి ఆవలి తీరం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12:40.
2: ఇప్పుడు వినండి ఆరోగ్య సౌభాగ్యం. ఇందులో వరల్డ్ ఫిజియోథెరపీ డే సందర్భంగా సీనియర్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ ఎన్ నాగేంద్ర గారితో పరిచయం.
3: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య సౌభాగ్యంలో ఈ పూట సెప్టెంబర్ 8 వరల్డ్ ఫిజియోథెరపీ డేని పురస్కరించుకుని ఫిజియోథెరపీ అంటే ఏమిటి, దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, అవి వేటిలో అవసరం అవుతాయి అనే విషయాలను ఫిజియోథెరపీ రంగంలో విశేష అనుభవం ఉన్నటువంటి డాక్టర్ ఎన్ నాగేంద్ర గారిని పరిచయం చేసుకుని మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ నాగేంద్ర గారు.
4: నమస్తే అండి.
3: ఫిజియోథెరపీ అంటే ఏంటి, అసలు ఈ ఫిజియోథెరపీ ఎవరికి అవసరమవుతుంది, మరిన్ని వివరాలు మాకు తెలియజేయండి.
4: శ్రోతలందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఎన్ నాగేంద్ర. ఎర్రగుంట్ల నగర పంచాయతీ నందు గత 19 సంవత్సరాలుగా సేవలు అందిస్తూ ఉన్నాను. మొదటగా ఫిజియోథెరపీ అంటే శరీరంలోని కీళ్లకు గాని కండరాలకు గాని ఏదైనా శస్త్రచికిత్స వల్ల గాని గాయాల వల్ల గాని సమస్యలు ఏర్పడి వాటి కదలికలను శాస్త్రీయ పద్ధతిలో మెరుగుపరుచుకునే చికిత్సని ఫిజియోథెరపీ అంటారు. ఆధునిక కాలంలో ఫిజియోథెరపీ అందరికీ తెలిసిపోయింది. గత 15-16 సంవత్సరాల నుంచి ఫిజియోథెరపీ అంటే బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.
3: ఇది ఎక్కువగా ఎవరికి అవసరం అంటారు?
4: ఫిజియోథెరపీ అనేది చిన్నపిల్లల నుంచి వృద్ధాప్యం వరకు అందరికీ అవసరం వస్తుంది. మరి చిన్నపిల్లలలో అంటే బ్రీచ్ ప్రజెంటేషన్ అంటారు, డెలివరీ అప్పుడు చేసే పేషెంట్లో కొద్దిగా చిన్నపిల్లలకు ఎర్ప్స్ ప్యాల్సీ కానీ, బ్రేకియల్ ఫ్లెక్సస్ ఇంజురీస్ క్లమ్కిస్ ప్యాల్సీ కానీ, లేదా పాదాలు వంకర్లు పోయి ఉంటాయి వాటికి కానీ మెడలు సరిగ్గా నిలబడకుండా కొందరు, అంటే డిలేడ్ మైల్ స్టోన్ డెవలప్మెంట్ అంటారు, అవి లేట్గా ఉన్న వాళ్ళకి ఫిజియోథెరపీలో చాలా చక్కటి పరిష్కారాలు దొరుకుతాయి.
3: మైల్ స్టోన్స్ అనేటి డిలే కాకుండా ఉంటాయంటారు?
4: ఖచ్చితంగా.
3: మరి ఈ మధ్య కాలంలో మనం ఈ ఫిజియోథెరపీ ఏ కండిషన్ లో ఇంకా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు?
4: ఈ మధ్య కాలంలో అయితే గనక మోకాల ఆపరేషన్ల గురించి చూస్తున్నాం మనము. మోకాల ఆపరేషన్ తర్వాత ఫిజియోథెరపీ అనేది ఖచ్చితత్వం అయిపోయింది, కీలకం అయిపోయింది. ఆపరేషన్ చేసిన డాక్టర్ గారు సగం పని అయితే ఫిజియోథెరపిస్ట్ చేసే పని సగం అవుతుంది. ఎందుకంటే ఆపరేషన్ తర్వాత కీళ్ళు సరిగ్గా కదలకపోవడం, కీళ్ళు వంగదు, వాటికి ఆ చుట్టూ ఉండే కండరాలను బలం చేసుకోవాలి, కీళ్ళు కదలికలను చేసుకోవాలి, తర్వాత అతని నడకను మళ్ళీ పూర్వస్థితి కోసం ఫిజియోథెరపిస్ట్ చాలా పాత్ర ఉంది. ఇక్కడ
3: శస్త్రచికిత్స తర్వాతే అంటారా, లేకుంటే ముందుగా ఏమైనా మనం శస్త్రచికిత్సకు పోకుండా మనం ఏమన్నా ఆపగలమంటారా?
4: లేదు లేదండి, మంచి క్వశ్చన్ అడిగారు మీరు. శస్త్రచికిత్స తర్వాత చేసే విధానాన్ని రీహాబిలిటేషన్ అంటారు, కానీ మీరు అడిగిన క్వశ్చన్ శస్త్రచికిత్సకు ముందు, దాన్ని ప్రీహాబిలిటేషన్ అంటారు. ప్రీహాబిలిటేషన్ అంటే శస్త్రచికిత్సకు ముందు చేసే విధానాలు, ఆ విధానాల వల్ల పేషెంట్ త్వరగా కోలుకునేదానికి వీలవుతుంది. ప్రీహాబిలిటేషన్ లో ఏం చేస్తామంటే, ఫస్ట్ ఏ జాయింట్ కి అయితే ఆపరేషన్ చేస్తున్నామో ఆ జాయింట్ చుట్టూ ఉండే కండరాలను బలం చేసుకుంటాం, తర్వాత ఏ కీళ్ళుకు, ఆ కీళ్ళు ఎవరైనా శస్త్రచికిత్సకు వెళ్తున్నారంటే దాని అర్థం ఏమని, కీళ్ళు కదలిక సరిగ్గా లేకపోవడము, కాలు వాపు రావడము, ఎర్రగా ఉండడము, ఇది
3: ఎముకలు బాగా అరిగిపోవడం.
4: ఎముకలు బాగా అరిగిపోవడం వల్లనే శస్త్రచికిత్స, ఒక కీళ్ళు మోకాలు కావచ్చు, తుంటి కీళ్ళు కావచ్చు, వెన్నెముక కావచ్చు, ఇట్లా. దానికోసము కీళ్ళు కదలికలను పెంచడం, తర్వాత ప్రీహాబిలిటేషన్ లోనే ఎడ్యుకేట్ చేయడం. ఇప్పుడు కామన్ గా మీరు వింటూ ఉంటారు ఆపరేషన్ తర్వాత ఏమో కానీ ఫిజియోథెరపీ చేస్తేనే భయపడుతుంటారు జనాలు.
3: ఆపరేషన్ చేసేదానికంటే ఫిజియోథెరపీ చేసేటప్పుడు ఎక్కువ నొప్పి
4: భయపడుతుంటారు. ఈ ప్రీహాబిలిటేషన్ లో ఆ భయాన్ని పోగొడుతూ ఈ ఎక్సర్సైజెస్ అన్ని ముందే చేసుకుంటే గనక ఆపరేషన్ తర్వాత సులభం అవుతుంది. ఆపరేషన్ తర్వాత 50% డిశ్చార్జ్ తొందరగా అవుతారు, పెయిన్ తగ్గుతుంది, త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది ప్రీహాబిలిటేషన్ లో.
3: ఆపరేషన్ గురించి కొద్దిగా ఎక్కువ అవగాహన కల్పిస్తారంట?
4: ఆపరేషన్ గురించి కల్పిస్తాం, తర్వాత చేసే వ్యాయామాల గురించి చేసుకుంటాము. ప్రీహాబిలిటేషన్ ఎవరికి అవసరం అంటే మోకాలు కావచ్చు, తుంటి ఎముక కావచ్చు, వెన్నెముక కావచ్చు, తర్వాత మెడ ఎముక కావచ్చు, కార్డియో సర్జరీస్ కావచ్చు, వాటన్నిటికీ ప్రీహాబిలిటేషన్ చేసుకోవచ్చు. ఇంకా విషయం ఏంటంటే ప్రీహాబిలిటేషన్ ఎప్పుడు చేసుకోవచ్చు అని కొందరు అడుగుతుంటారు. ప్రీహాబిలిటేషన్ అనేది 4 నుంచి 6 వారాల ముందుగా చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.

0: సర్జరీకి
1: సర్జరీ
0: నాలుగు వారాల ముందు
1: తర్వాత సర్జరీ తర్వాత పేషెంట్ త్వరగా కోలుకునేదానికి ఉపయోగపడుతుంది ప్రీహాబిలిటేషన్.
0: సర్జరీ తర్వాత చేసేదాన్ని
1: రీహాబిలిటేషన్ అంటారు.
0: ఈ రీహాబిలిటేషన్ ద్వారా మళ్ళీ పేషెంట్ పూర్వస్థితికి రాగలరు
1: ఖచ్చితంగా.
0: ఫిజియోథెరపీ అనేది మెడిసిన్ లేకుండా చేస్తారు కదా, మరి ఫిజియోథెరపీకి ఈ అల్లోపతికి తేడా ఏమైనా చెప్పగలరా?
1: మంచి క్వశ్చన్ అండి. ఫిజియోథెరపీ అంటే మందులు లేకుండా చేస్తే చికిత్స మాది. దాంట్లో ఏంటంటే ఫస్ట్ నొప్పిని తగ్గించడానికి మా దగ్గర ఎలక్ట్రోథెరపీ ఎక్విప్మెంట్స్ అనేటివి ఉంటాయి. ఎలక్ట్రోథెరపీ అంటే IFT, అల్ట్రాసౌండ్, ఇన్ఫ్రారెడ్, తర్వాత కీలు బిగుసుకుపోవడానికి వ్యాక్స్ థెరపీ అని ఉంది. ఈ మధ్య కాలంలో లేజర్, షాక్ వేవ్ మంచి మంచి పద్ధతుల ద్వారా చేస్తున్నాము.
0: అంటే పెయిన్ కిల్లర్స్ లేకుండా,
1: ఫిజియోథెరపీ అంటే పెయిన్ కిల్లర్స్ లేకుండా చేసే విధానాన్ని ఫిజియోథెరపీ అంటారు.
0: సో ఇప్పుడు పేషెంట్ కి ఈ పెయిన్ కిల్లర్స్ లేకుండా ఉండటం వల్ల వారికి కాంప్లికేషన్స్ అనేటివి ఎక్కువ రాకుండా ఉంటాయి. మీ ఫిజియోథెరపీ ఎంత తోడ్పడుతుంది అంటున్నారు?
1: చాలా చాలా.
0: మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో బ్యాక్ పెయిన్ తో ఎక్కువగా బాధపడుతున్నారు, వాళ్ళకి మీరు ఏం సలహా ఇస్తారు? మీ ఫిజియోథెరపీలో ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది?
1: మీరు అన్నట్లు బ్యాక్ పెయిన్ అంటే కామన్ గా ఎవరికి వస్తుందంటే ఎక్కువ దీర్ఘకాలికంగా కూర్చొని చేసేవాళ్ళు. వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, డ్రైవర్స్ కావచ్చు, టైలర్స్ కూడా కావచ్చు. గంటల తరబడి కూర్చొని చేస్తే ఒకే విధంగా కూర్చొని చేయడం వల్ల వాళ్ళ ఒకే భంగిమలో కూర్చొని ఉండడం వల్ల వాళ్ళ వెన్నెముకను ముందుకు వంచి చేయడం వల్ల నొప్పి వస్తుంటుంది. వాళ్ళకు వచ్చేసి మెడ నుంచి చేతి వరకు సలుపుతుంది, నడుము దగ్గర అయితే గనక కాలు వరకు సలుపుతుంది, దాన్నే సయాటికా అని కూడా అంటారు. అటువంటి వాళ్ళకి మేము ఫస్ట్ థెరపీ చేసే ముందు జాగ్రత్తలు అంటే వెన్నెముకను నిటారుగా కూర్చోవాలి, వెన్నెముక వెనకాల ఒక పిల్లో పెట్టుకోవాలి. నడుము నొప్పి వచ్చిన వాళ్లకు మా దగ్గర వచ్చేసి ఎర్గనామిక్స్ అనేది ఉంది. ఎర్గనామిక్స్ అంటే వాళ్ళ కూర్చునే విధానం అంటే వెన్నెముకను నిటారుగా పెట్టాలా, చేతులు వచ్చేసి సపోర్ట్స్ పెట్టుకోవాలా, మెడను వచ్చేసి స్ట్రైట్గా ఉంచాలా. అట్లా చేయడం వలన నొప్పి చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు సాఫ్ట్వేరు, టైలర్లు, డ్రైవర్లకే కాకుండా చిన్నపిల్లల్లో కూడా ఎక్కువ సెల్ ఫోన్ చూడడం వల్ల వాళ్ళకు కూడా నొప్పి వస్తుంది. వాళ్ళకి కూడా సెల్ ఫోన్ వచ్చేసి స్ట్రైట్గా మన మెడను ఉంచుకోకుండా స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఈ సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఒట్టి ల్యాప్టాపే కాకుండా అండి, వాళ్ళు 20-20-20 అనే నిష్పత్తిలో పెట్టుకుని అరగంటకు ఒకసారి లేచి మెడను తిప్పడం, నడుమును తిప్పడం, వాళ్ళు లేచి వాళ్ళు పనులు వాళ్ళు చేసుకోవడం, ఆ విధంగా చేసుకుంటే గనక నొప్పి చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు ఇది ఏంటంటే మనం నొప్పి రాకోకుండా ఉండేదానికోసం ఇది. వచ్చిన తర్వాత ఆ చికిత్సా విధానాలు ఎలక్ట్రోథెరపీ ద్వారా కావచ్చు, ఎక్సర్సైజ్ థెరపీ ద్వారా కావచ్చు, తగ్గించేదానికి మా దగ్గర మంచి ఫలితాలు ఉన్నాయండి. నొప్పి వచ్చిన వాళ్ళందరికీ సర్జరీలు కాదు, నొప్పి వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఒక ఫిజియోథెరపీ సలహాలు తీసుకుని చికిత్స చేయించుకుంటే మంచిది.
0: సర్జరీకి పోకుండా ఉండగలరు అంటారు?
1: నొప్పి వచ్చిన ప్రతి ఒక్కరికి సర్జరీ అవసరం లేదండి. స్టేజెస్ ఉంటాయి. డిస్క్ కంప్రెషన్ ఎంత ఉంది, నర్వు కంప్రెషన్ ఎంత ఉంది, ఆ కంప్రెషన్ను బట్టి చాలా కేసెస్లో ఫిజియోథెరపీ ద్వారానే నయం చేసుకునేదానికి ఉంది. మరీ కంప్రెషన్ అనేది ఎక్కువ వాళ్ళ నడుము దగ్గర ఎక్కువ సమస్య ఉంటే కనుక అటువంటి వాళ్ళకు కూడా బెల్ట్లు చేసే విధానం ఉంది. మా దగ్గర ట్రాక్షన్ అనే విధానం ఉంది. ఆ విధానాల ద్వారా కొద్దిగా సర్జరీని పోస్ట్ పోన్ చేసుకునేదానికి కూడా అవకాశం ఉంది.
0: మీరు ఎర్రగుంట్లలో పనిచేస్తున్నారు అంటున్నారు కదా, గ్రామీణ నేపథ్యం ఉన్న ఊరు అది. మరి పేషెంట్లు మీ దగ్గరికి ఎటువంటి అపోహలతో వస్తున్నారు? అసలు ఫిజియోథెరపీ అంటే మంచి ఉద్దేశంతోనే ఉన్నారా, ఇంకా అపోహలు కొనసాగుతూనే ఉన్నాయా?
1: మాది గ్రామీణ నేపథ్యం ఎర్రగుంట్ల కాబట్టి అటువంటి వాళ్ళు ఇంకా కరెంటు పెడితే ఏమవుతుందో అనే అపోహతో ఉన్నారు. కానీ కరెంటు పెడితే ఎటువంటి దుష్ప్రభావాలు లేవు. ఫిజియోథెరపీ అనేది చెడు చేయదు కానీ మంచే చేస్తుంది. ఫిజియోథెరపీ అనేది ప్రతి ఒక్కరికి చిన్నపిల్లల నుంచి వృద్ధాప్యం వరకు అందరికీ అవసరమే. ఇప్పుడు వృద్ధాప్యం వాళ్ళకి ఎందుకంటే పెద్ద వయసు వాళ్ళు వాళ్ళ ఎముకలు పెలుసుబారి ఉంటాయి. వాళ్ళు చిన్నగా స్కిడ్ అయినా కూడా ఇరిగేదానికి అవకాశం ఉంది. ఎముక విరిగిందంటే చుట్టూ ఉండే కండరాలు బలం చేసుకోవాలి మనం. అటువంటి వాళ్ళకు కూడా జీరియాట్రిక్ అంటారు. జీరియాట్రిక్ వల్ల కూడా ఫిజియోథెరపీ అవసరం. రెగ్యులర్ ఎక్సర్సైజ్లు, కాల్షియం సప్లిమెంట్స్, వాకింగ్ చేయడము, ఏదైనా కర్ర సహాయంతో నడవడం, అటువంటి సలహాలన్నీ ఫిజియోథెరపిస్ట్ చేస్తారు. ఇంకా ఈ మధ్య కాలంలో ఆర్థోపెడిక్స్ సబ్జెక్ట్ పైన పూర్తిగా ఫిజియోథెరపీ ఉంది. ఎందుకంటే ఒక ఆపరేషన్, అది షోల్డర్ కావచ్చు, మోకాలు కావచ్చు, మోచేయి కావచ్చు, ఎనీ సర్జరీస్, సర్జరీ చేసిన తర్వాత ఆ చుట్టూ ఉండే కండరాలు అనేటి పూర్వస్థితికి రావాలా, వాళ్ళ కదలికలు రావాలంటే ఖచ్చితంగా మనం ఫిజియోథెరపిస్ట్ ఆధారపడి ఉంటాడు. ఒక శస్త్రచికిత్సలో ఆర్థోపెడిక్ పాత్ర ఎంతుందో ఖచ్చితంగా ఫిజియోథెరపిస్ట్ పాత్ర కూడా ఉంటుంది.
0: స్పోర్ట్స్ పర్సన్స్ కి వారిని యాక్టివ్ గా ఉంచడంలో అయినా సరే, గేమ్ లో వాళ్ళు వాళ్ళకి తగిన దెబ్బలను నయం చేయడంలో అయినా సరే

0: మీ పాత్ర ఏ విధంగా ఉంటుంది?
1: ఇప్పుడు మీరు చూసే ఉంటారు, ఐపీఎల్ మ్యాచ్లు కానీ ఫీఫా వరల్డ్ కప్ కానీ అక్కడ గమనించినట్లయితే మా ఫిజియోథెరపిస్ట్ పాత్ర చాలా కీలకంగా ఉంది. ఏదైనా ఒక ప్లేయర్ ఇంజ్యూర్ అయ్యాడంటే ఫాస్ట్గా మా కిట్ తీసుకొని వస్తుంటాడు. గమనించారు? అక్కడ ఏం లేదండి, స్ప్రే ఉంటుంది, ఆయిస్ ఉంటుంది, ఒక బ్యాండ్స్ ఉంటాయి. వాటి తర్వాత మేము మాన్యువల్గా చేసే స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ అనేది చేస్తాము. ఆ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ వల్ల మజిల్ అనేది పట్టేసినప్పుడు రిలాక్స్ అవుతుంది. స్ట్రెచ్చింగ్ అంటే కనుక ఒక మజిల్ని ఎక్కడ ఆరిజిన్ అవుతుంది, ఎక్కడ ఇన్సర్షన్ అవుతుంది అనేది తెలుసుకొని మేము స్ట్రెచ్ చేస్తాం. స్ట్రెచ్ చేసి 10 సెకండ్స్ నుంచి వదిలితే గనక ఆ మజిల్ రిలీజ్ అవుతుంది. దానికి టేప్ వేసి చేయడం వితిన్ ఒక్క యార్డ్ 2 యార్డ్లు వచ్చేలోపే అతను కోలుకుంటున్నాడంటే దట్ క్రెడిట్స్ గోస్ టు ఓన్లీ మై ఫిజియోథెరపిస్ట్.
0: ఈ మధ్యకాలంలో షుగర్ పేషెంట్లు ఎక్కువ అవుతున్నారు, మరి ఈ డయాబెటిక్ పేషెంట్లలో మీ పాత్ర ఏమన్నా ఉంటుందా? బీపీ తగ్గించడంలో కానీ లేదా షుగర్ తగ్గించడంలో కానీ దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి మీ ఎక్సర్సైజ్లు కానీ మీ స్ట్రెచ్లు కానీ ఏమన్నా ఉపయోగపడతాయా?
1: షుగర్ పేషెంట్లలో మీరు గమనించినట్లయితే షుగర్ పేషెంట్లలో 2 రక్త ప్రసరణ అనేది తక్కువ జరుగుతుంది. రక్త ప్రసరణ పెంచుకోవాలంటే ఏం చేయాలి? ఎక్సర్సైజ్లు. ఎక్సర్సైజ్లు చేసే కొద్దీ ప్రతి కండరానికి రక్త ప్రసరణ మెరుగవుతుంది. కామన్గా షుగర్ పేషెంట్లలో ఏంటంటే భుజం నొప్పులు వస్తాయి. భుజాలు ప్రతి 10 మందిలో 8 మంది షుగర్ పేషెంట్లకు భుజం నొప్పులు వస్తాయి. మీరు ఖచ్చితంగా గమనించండి. దాని పిఏ షోల్డర్ అని, అడ్హెన్సివ్ క్యాప్సులైటిస్ అని అంటుంటారు. వాళ్ళకి ఖచ్చితంగా ఫిజియోథెరపీ ద్వారా మంచి ఎక్సర్సైజ్లు, వాళ్ళకి తగిన సూచనలు చేస్తామండి. షుగర్ పేషెంట్లలో భుజం నొప్పులను నెగ్లెక్ట్ చేసినట్లయితే సర్జరీ వరకు వెళ్లేదానికి అవకాశం ఉంది. మీరు మొదటగానే గుర్తించి చికిత్స తీసుకుంటే గనక చాలా మంచి ఫలితాలుంటాయి. అదే షుగర్ ని నెగ్లెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, పెరాలిసిస్ వచ్చేదానికి ఉంది.
0: షుగర్ లెవెల్ ఎక్కువ కావడం వల్ల కొన్నిసార్లు స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది అంటారు.
1: ఖచ్చితంగా ఉందండి.
0: ఈ స్ట్రోక్ పేషెంట్లలో మీ యొక్క పాత్ర మీరు ఏం చేస్తారు స్ట్రోక్ పేషెంట్లకి?
1: అసలు ఫిజియోథెరపీ అనేది మొదట్లో ఒట్టి పెరాలిసిస్ వస్తేనే ఫిజియోథెరపీ దగ్గరికి వెళ్ళాలి, తర్వాత మేమెందుకు ఫిజియోథెరపీ దగ్గరికి వెళ్ళాలి అనే రోజుల నుంచి ఈ రోజు ప్రతి ఒక్కరూ ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వచ్చే రోజులు అయినాయి. మరి ఆ రోజుల్లో ఫిజియోథెరపీ లేకపోతే పెరాలిసిస్ వచ్చిన వ్యక్తి నడిచేవాడు కాదు. ఆయనకు సామాజికంగా మనోధైర్యాన్ని తెచ్చింది ఒక ఫిజియోథెరపిస్ట్ మాత్రమే. పెరాలిసిస్ వచ్చిందంటే ఒక చెయ్యి గానీ కాలు గానీ సచ్చుపడ్డం, లేదా 2 కాళ్ళు గానీ సచ్చుపడ్డం. అటువంటి స్టేజ్ వ్యక్తికి మేము చేసే ఎక్సర్సైజ్లు, స్ట్రెచ్చింగ్లు, మేము చేసే కోఆర్డినేషన్, అతని నడకలో మార్పులను తీసుకొచ్చి అతను రోజువారి కార్యక్రమాలు ధైర్యంగా చేసుకునే వరకు తీసుకొచ్చాము.
0: అంటే రోజువారి కార్యక్రమాలు అంటే డాక్టర్ గారు,
1: అతని పనులు అతను చేసుకోవడం, అతను తల దువ్వుకోవడము, బట్టలు వేసుకోవడము, బ్రష్ చేసుకోవడము, ఒకరి సహాయం లేకుండా తన పనులు తను చేసుకునే దగ్గర వరకు స్వతంత్రంగా తీసుకురావడం.
0: ఇంకా మా ఫిజియోథెరపీ డే సందర్భంగా మీరు వచ్చి శ్రోతలకు అనేక విషయాలు ఫిజియోథెరపీ గురించి చెప్పారు, వాటి ప్రయోజనాలు చెప్పారు, ఏ ఏ సందర్భాల్లో ఫిజియోథెరపీ వాడతారో, ఏ సందర్భాల్లో ఫిజియోథెరపీ బాగా ఉపయోగపడుతుందో మా శ్రోతలకు చక్కగా వివరించారు. ఈ ఫిజియోథెరపీ డే అయిన ఈ రోజున మీరు మా శ్రోతలకు ఇచ్చే సూచనలు చెప్తారా?
1: అందరూ ఆరోగ్యంగా ఉండాలని నా అభిలాష. ఆరోగ్యంగా అంటే శరీర కదలికలు బాగుండాలా, ప్రతిరోజు ఉదయం సాయంత్రం వాకింగ్ చేయాలా, మితిమీరిన ఆహారం తీసుకోకూడదు. కంట్రోల్లో ఉంటే గిన మీరు ఉత్సాహంగా యవ్వనంగా,
0: కంట్రోల్ అంటే ఆహార విషయంలో
1: ఫిజియోథెరపిస్ట్ల సేవలను గౌరవించడంతో పాటు ప్రతి ఒక్కరూ తమ శారీరక ఆరోగ్యం పట్ల బాధ్యత వహించాలి. క్రమమైన శారీరక చలనం, సరైన వ్యాయామం, సమతుల్య ఆహారం, సరైన భంగిమ మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి మన జీవితాన్ని మెరుగుపరుస్తాయి. ఫిజియోథెరపీ అనేది కేవలం నొప్పికి చికిత్స కాదు, అది కదలికను, స్వాతంత్రాన్ని మరియు జీవన నాణ్యతను తిరిగి అందించే మా ఆరోగ్య సేవ. ఒక వ్యక్తి మా దగ్గరికి ఏదైనా వ్యాధితో కాకుండా, ఒక సమస్యతో మమ్మల్ని కలవగడం కాకుండా, నేను ఆరోగ్యంగా జీవించాలంటే, ఏ సమస్య లేకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎలా ఉండాలి, నా జీవన శైలిలో మార్పులు ఎలా ఉండాలి అని అడగడానికి వచ్చినప్పుడే ఈ ఫిజియోథెరపీ డేకి అర్థం ఉంటుంది.
0: ధన్యవాదాలు డాక్టర్ నాగేంద్ర గారు, మీ అనుభవాలు, మంచి మంచి విషయాలను శ్రోతలతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు మరొకసారి.
1: ధన్యవాదాలండి.
2: ఆరోగ్య సౌభాగ్యంలో మీరు ఇంతవరకు వరల్డ్ ఫిజియోథెరపీ డే సందర్భంగా సీనియర్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ ఎన్ నాగేంద్ర గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కె ఆంటోనీ అమల్నాథ్. ఇప్పుడు విందాం శ్రీ ఎన్ సుబ్బరామిరెడ్డి గారు పాడిన లలిత గీతాలు. కార్యక్రమంలో ముందుగా వెన్నెలమ్మ వెన్నెల, ఇంద్రగంట శ్రీకాంత్ శర్మ గారు రచన.

కాంతరేకల కార్యక్రమంలో ఎన్ సుబ్బరామిరెడ్డి గారు పాడిన లలితగీతాలు వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుంచి. తర్వాత శశిశ్రీ గారి రచన నిజంగా కన్ను తెరిస్తే.

0: ఇంతవరకు ఎన్ సుబ్బరామిరెడ్డి గారు పాడిన లలితగీతాలు విన్నారు. ఈ మధ్యాహ్నం 12:40 ఆవల్తీరం వయోవృద్ధుల కార్యక్రమంలో జాతీయ అక్షరాస్యతా దినోత్సవం సందర్భంగా అక్షరాస్యత కళాబృందం నాయకుడు శ్రీ ఏ వీరస్వామి గారితో పరిచయం మొదటి భాగం ప్రసారమవుతుంది.
1: సాంకేతికత పెరిగిన ఈ రోజుల్లో సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ల వాడకం వల్ల యువత పుస్తకాలకు క్రమంగా దూరమవుతోంది. అయితే పుస్తక పఠనం వల్ల కలిగే ప్రయోజనాలు యువత భవిష్యత్తును ఎంతగానో తీర్చిదిద్దుతాయి. పుస్తక పఠనం అలవాటు యువతకు అవసరం. ఈ అంశంపై ఈ బుధవారం సాయంత్రం యువవాణి అభిప్రాయ వేదిక కార్యక్రమంలో పాల్గొని మీ అభిప్రాయాలను మాతో పంచుకోగలరు. అంశం మరోసారి, పుస్తక పఠనం అలవాటు యువతకు అవసరం.

0: ఈనాటి కాంత్రికల్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 8 గంటలు కావస్తోంది. కొద్ది క్షణాల్లో సమాచార సంధ్య, క్షమించాలి, సమాచార ప్రభాత్, ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ ప్రభాత్ కే సాత్ మై ముకేష్ కుమార్. प्रधानमंत्री नरेंद्र मोदी आज गुजरात के वडोदरा में 35,000 करोड़ रुपए से अधिक की विकास परियोजनाओं का लोकार्पण और मुंबई में ग्लोबल फिनटेक फेस्ट 2026 का उद्घाटन करेंगे. रक्षा खरीद परिषद ने 1,10,000 करोड़ रुपए से अधिक के खरीद प्रस्तावों को मंजूरी दी. लग्जमबर्ग ने संयुक्त राष्ट्र सुरक्षा परिषद में स्थायी सदस्यता के लिए भारत के दावे का समर्थन किया. भारत अगली पीढ़ी के 6G नेटवर्क के विकास के लिए अमेरिका और 24 अन्य देशों के समूह में शामिल. दिल्ली पुलिस ने राष्ट्रीय राजधानी के सत्य निकेतन में ढही

0: And with that, we end the morning news. Have a nice day.
1: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖ. రచన శ్రీ కెవిఎస్ఎన్ మూర్తి.
2: ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, సురక్షితంగా తిరిగి వచ్చిన ఏడుగురు గల్లంతైన మత్స్యకారులు సహా పొలంశాలతో కూడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖ ఇప్పుడు వింటారు. విద్యార్థులు విద్యలో మరింత ఉన్నతంగా రాణించి భవిష్యత్తులో మంచి అవకాశాలను అందిపుచ్చుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 590కి పైగా మార్కులు సాధించి ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు 10,000 రూపాయల నగదు చెక్కులను కలెక్టర్ విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు పోటీతత్వంలో ఇంజనీరింగ్, నీట్, యూపీఎస్సీ, ఐఐటీ పరీక్షల్లో డిజిటల్ సాంకేతికతను వినియోగించుకుంటూ విద్యా నాణ్యత ప్రమాణాలను పెంచుకోవాలని అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ సమైక్యత, దేశభక్తి, అంకితభావంతో 2047 వికసిత్ ఆంధ్రప్రదేశ్, వికసిత్ భారత్ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. అమలాపురం బాలయోగి స్టేడియంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జిల్లాలో జరుగుతున్న అభివృద్ది, ప్రభుత్వ కార్యక్రమాలపై జిల్లా ప్రజలనుద్దేశించి మంత్రి ప్రసంగించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని దేశభక్తితో ప్రజాసేవకు కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమం, అభివృద్ది, సుపరిపాలనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని వివరించారు. అమలాపురం పురపాలక సంఘం పరిధిలో విద్యుత్ వ్యయాన్ని తగ్గించడంతో పాటు పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచేందుకు సౌర విద్యుత్ ప్రాజెక్టు అమలుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. అమలాపురంలో మున్సిపల్ అధికారులతో తాగునీటి పంపింగ్ వ్యవస్థలు, వీధి దీపాలు, మున్సిపల్ కార్యాలయాల సేవలకు సంబంధించి విద్యుత్ వినియోగంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలోని 288 విద్యుత్ కనెక్షన్ల ద్వారా నెలకు సుమారు 100,000 యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతున్నట్టు అధికారులు కలెక్టర్కు వివరించారు. గోదావరి పుష్కరాల సన్నద్దతలో భాగంగా పుష్కర ఘాట్ల నిర్వహణ పనులు వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నైడియాదేవి పేర్కొన్నారు. రానున్న గోదావరి పుష్కరాలు 2027 అఖండ గోదావరి పరివాహక ప్రాంతాలైన వాడపల్లి, అంతర్వేది, కోటిపల్లి, అప్పనపల్లి, కుండలేశ్వరం, గోదావరి తీరంలో ఆధ్యాత్మికత, దైవభక్తి, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని గోదావరి విశిష్టతను పెంపొందించే విధంగా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ఆమె తెలిపారు. గోదావరి పుష్కర ఘాట నిర్వహణ పనులపై దృష్టి సారించి శాఖల సమన్వయంతో పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాకు చెందిన 7 మత్స్యకారులు సముద్రంలో గల్లంతైన ఘటనలో 7 మత్స్యకారులు పశ్చిమ బెంగాల్ తీరంలో సురక్షితంగా ఒడ్డుకు చేరారు. ఆగస్టు 3వ తేదీన ఓడల్రేవు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నుంచి ముత్యాలమ్మ అనే ఫిషింగ్ బోటు 15 రోజుల డీప్ ఫిషింగ్ కోసం సముద్రంలోకి వెళ్లారు. అల్లవరం మండలం కొమ్మరిగిరి పట్టణంలో ఈ బోటు రిజిస్టర్ అయి ఉండగా బోట్లో మొత్తం 7 మత్స్యకారులు క్రూ సభ్యులుగా వేటకు వెళ్లారు. మత్స్యకారుల నుంచి ఎలాంటి సమాచారం అందకపోవడంతో అందుబాటులో ఉన్న సమాచారాన్ని సేకరించి సంబంధిత కేంద్ర ప్రభుత్వ, రాష్ట ప్రభుత్వ శాఖలతో నిరంతరం సమన్వయం చేసినట్టు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. కోస్ట్ గార్డు, నేవీ సహకారంతో విస్తృత గాలింపు చేశారు. 23 రోజుల అనంతరం ఆగస్టు 26వ తేదీ ఉదయం 11 గంటల సమయంలో మత్స్యకారుల ఆచూకీ లభించింది. దీంతో వీరందరినీ ప్రభుత్వం స్వగ్రామాలకు తరలించింది. అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిని విస్తరిస్తూ అదనపు పట్టణ స్థానిక సంస్థ 8 మండలాలను చేర్చడం ఎంతో సంతోషదాయకమని జిల్లా జాయింట్ కలెక్టర్ వైఖోమ్ ఐడియా దేవి పేర్కొన్నారు. 896.16 చదరపు కిలోమీటర్ల నుంచి 1,765.45 చదరపు కిలోమీటర్లకు పెరగనుందన్నారు. ప్రస్తుతం 19 మండలాలు, 7 పట్టణ స్థానిక సంస్థలు కలుపుకుని అముడా పరిధిని మరింత విస్తరించినట్టు జాయింట్ కలెక్టర్ తెలిపారు. జిల్లాలో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు 327 కోట్ల రూపాయలతో చేపడుతున్న విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్ది పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. అమలాపురంలో జిల్లా కలెక్టర్, అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాథుర్, అమలాపురం శాసనసభ్యులు హైతాబత్తుల ఆనందరావుతో కలిసి విద్యుత్ శాఖ అధికారులతో 3వ విద్యుత్ కమిటీ సమావేశం నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు మెరుగైన పౌష్టికాహారం అందించడంతో పాటు నాణ్యమైన విద్య, ఆరోగ్య రక్షణ సేవలు అందించాలని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సూచించారు. రామచంద్రాపురం ICDS ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న 11 అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాలకు కొత్తగా ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను మంత్రి అందజేశారు. ఇప్పటివరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచారం లేఖ విన్నారు. రచన విఎస్ఎన్ మూర్తి.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి కడప కేంద్రం చిత్రమంజరి సినీ గీతాలు. మంచి పాట అంటే మనసుకు హాయినిచ్చేది. అలాంటి హాయిని జీవితాంతం పంచి అందరి మనసును ఆకట్టుకున్న వ్యక్తి సంగీత చక్రవర్తిగా పేరు పొందిన చక్రవర్తి గారు. వారి జయంతి నేడు. ఆయన పేరు వినగానే మన మనసులో మాటుగా ఉరుతులోగే పాటలు గుర్తుకొస్తాయి. వీరి అసలు పేరు కొమ్మినేని అప్పారావు గారు. 1936 సెప్టెంబర్ 8వ తేదీన అంటే ఇదే రోజు గుంటూరు జిల్లా పొన్నేకల్లు గ్రామంలో వీరు జన్మించారు. చిన్నప్పటినుంచి సంగీతం అంటే ప్రాణం. మహావాది వెంకటప్పయ్య గారి దగ్గర సంగీతం నేర్చుకుని గుంటూరులో వినోద్ ఆర్కెస్ట్రా అని ఒక మ్యూజిక్ ట్రూప్ని స్థాపించి లలితగీతాలు కన్సర్టు చేసేవారు వీరు. ఆ తర్వాత మద్రాసు వెళ్లి హెచ్ఎంవి ద్వారా కన్నా నేనొక కళ లాంటి ప్రైవేట్ రికార్డ్స్ చేశారు. ఆయన మొదటి చిత్రం మూగప్రేమ. ఈ చిత్రం 1971లో వచ్చింది. కానీ ఆయనకు పేరు తెచ్చిన చిత్రం యమగోళ. ఇది 1977లో వచ్చింది. ఈ చిత్రం ద్వారా ఎన్టీఆర్ గారికి మంచి పేరు వచ్చింది. అలాగే వీరికి కూడా చాలా పేరు తీసుకొచ్చింది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు చక్రవర్తి గారు.

వసి అపురూప సౌందర్య రాశి ఏడి నీ నయన మనోహర నసద సలాస్యం ఏడి నీ త్రిభువన మోహన రూప విలాసం.

0: యమగోర చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వీటూరి గీతం విన్నారు.
1: ఈ నెల 9వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో దీర్ఘకాలిక వ్యాధులకు కూడా హోమియో వైద్యం ఈ అంశం గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు ప్రభుత్వ హోమియోపతి వైద్యాధికారి డాక్టర్ పి షాకిర్ హుస్సేన్ గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టిడి కోడ్ 08 5 6 2, దీనికి జతగా 2 4 4 1 1 9, అలాగే మరొక నంబర్ 2 4 4 1 9 7. ఈ కార్యక్రమ ప్రాయోజకులు అంజలి హోమియో స్టోర్స్, క్రిస్టియన్ లేన్, కడప.
0: '1971 నుండి 1989 వరకు తెలుగు సినిమాలో మకుటం లేని మహారాజైన ఒక సంవత్సరంలో, అంటే 1989 సంవత్సరంలో 95 సినిమాలు రిలీజ్ అయితే 66 చిత్రాలకి ఆయన మ్యూజిక్ కంపోజ్ చేశారట. మొత్తం 960 చిత్రాలకు పైన సంగీతం అందించారు వీరు. అందులో 884 చిత్రాలు తెలుగు అయితే 60 కన్నడ చిత్రాలు ఉన్నాయి. ఆయన చాలా వేగంగా సంగీతం సమకూర్చుతారంట. ఒక రోజులో 5 పాటలు రికార్డ్ చేసేవారట. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ప్రేమాభిషేకం సినిమాలో 7 సూపర్ హిట్ పాటలు ఒక రాత్రిలోనే కంపోజ్ చేశారు. ఆయన ఒక గొప్ప డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. ఎంజీఆర్, శివాజీ గణేశన్, రాజ్ కుమార్ లాంటి అగ్రనటులకు 600 చిత్రాలకు వీరు గొంతు ఇచ్చారట. గాయకుడుగా, పాటల రచయితగా, నటుడు కూడా వీరు ఉన్నారు. ఆయనకు 2 నంది అవార్డు

అవార్డ్స్ వచ్చాయి. నేటి భారతం ఇంకా శ్రావణ మేఘాలు చిత్రాలకు ఈ నంది అవార్డులు వచ్చాయి. కె రాఘవేంద్రరావు గారు చక్రవర్తి గారి కాంబినేషన్ అంటే అప్పట్లో చాలా హిట్ పేరుగా పేరు వచ్చిందంట.

ప్రేమాభిషేకం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన దాసనారాయణరావు గీతం విన్నారు. 1980లో ఏవిఎం రికార్డింగ్ థియేటర్లో రోజూ వినిపించేది కేవలం చక్రవర్తి గారి సంగీతమే. ఆయన 2002 ఫిబ్రవరి 3వ తేదీన మనల్ని విడిచి వెళ్లినా ఆయన స్వరాలు మాత్రం మనతో ఇప్పటికీ నిలిచి ఉన్నాయి.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: చిత్రమంజరి సినీ గీతాలు వింటున్నారు. తెలుగు సాహిత్యంలో అసమర్థుని జీవితయాత్రతో సాహిత్య అకాడమీ అవార్డు తీసుకున్న మనిషి, మానవవాద పరిణామ సిద్ధాంతంతో సాహిత్యాన్ని శాసించిన యుగకర్త. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే ఆయన ఒక సినిమా దర్శకుడు, రచయిత కూడా. వారే సాహితీ సామ్రాట్ త్రిపురనేని గోపీచంద్ గారు. మహాకవి త్రిపురనేని రామస్వామి చౌదరి గారి కుమారుడు వీరు. 1910 సెప్టెంబర్ 8 జన్మించారు. రచయితగా, మానవతావాదిగా అందరికీ తెలిసిన ఆయన 1939 రైతుబిడ్డ చిత్రంతో చలనచిత్ర రంగంలో అడుగుపెట్టారు. ఆ చిత్రానికి మాటలు రాశారు. అది తెలుగులో తొలితరం సామాజిక చిత్రం. సినిమా అంటే ఆయనకి వ్యాపారం కాదు, ఒక సందేశం, సమాజాన్ని మార్చాలి అనే తపన. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో ఆయన స్వయంగా ముందుకు వచ్చి సినిమాలు తీశారు. కానీ ఆర్థికంగా చాలా నష్టపోయారు కూడా. గృహప్రవేశం చిత్రానికి కథా రచయితగా, తర్వాత లక్ష్మమ్మ అనే చిత్రానికి దర్శకుడుగా తొలిసారిగా వీరు పరిచయమయ్యారు. ఇంకా 1951 పేరంటాళ్ళు, 1952 ప్రియురాలు చిత్రానికి కథ, మాటలు, దర్శకత్వం అన్నీ తానై రాశారు. ఇది ఆయన కళా జీవితంలో ముఖ్య చిత్రం. ధర్మదేవత చిత్రానికి మాటల రచయిత. ఈ చిత్ర భాష తర్వాత చాలా సినిమాలకి ఆదర్శమయ్యింది అని సి నారాయణరెడ్డి గారు అన్నారట.

0: చేసుకుంటాను.
1: చదువుకున్న అమ్మాయిల చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన ఆరుద్ర గీతం విన్నారు. సంగీతం ఎస్ రాజేశ్వరరావు. ఈ చిత్రానికి మాటల రచయితగా పనిచేశారు త్రిపురనేని గోపిచంద్ గారు. వారి మరణానంతరం ఈ చిత్రం రిలీజ్ అయింది. గోపిచంద్ గారు సినిమాని కేవలం వినోదం కోసం కాకుండా సామాజిక మార్పు కోసం వాడుకున్నారు. ఆల్ ఇండియా రేడియోలో మరియు రాజ్యపు సమాచార ప్రజా సంబంధాల శాఖకి మొదటి డైరెక్టర్గా కూడా పనిచేశారు. సాహిత్యంలో తిరుగులేని సామ్రాట్, సినిమాలో మాత్రం ఒడిదుడుకు తిన్న ధీరుడు ఆయన. లాభాల కోసం కాకుండా విలువల కోసం సినిమా తీశారు. 1962 ఆయన మనల్ని విడిచి వెళ్లిన 2011 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఆయన 100వ జయంతి సందర్భంగా పోస్టల్ స్టాంపు విడుదల చేసి గౌరవించింది. కాలం మర్చు కథలను సినిమాగా, సినిమాని కథలుగా మలిచిన గోపిచంద్ గారి సినీ జీవితం మన తెలుగువారికి ఒక పాఠం. ఈరోజు గానకోకిల ఆశాభోంస్లే గారి జయంతి. ఒక పాటలో శృంగారం ఉండాలి, ఒక పాటలో గర్భం ఉండాలి, ఒక పాటలో అలజడి ఉండాలి, మరో పాటలో విరహం ఉండాలి. ఇలా ప్రతి భావానికి గొంతు మార్చగలిగే ఒక అద్భుత గొంతు ఆశాభోంస్లే గారు. 7 దశాబ్దాలుగా 12 భాషల్లో 12,000 పాటలు పాడి భారత సినిమా గుండె చప్పుడుగా నిలిచిన గానలక్ష్మి వీరు.

చిత్రమంజరి సినీ గీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం హలో అభిరుచి శ్రోతల ఫోన్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలు ఫోన్ చేయాలంటే మా ఫోన్ నెంబర్లు 0856 2, ఇది ఎస్టీటీ కోడ్, 244119, మరో నెంబర్ 244197. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటలు కోరవచ్చు. శ్రోతలకు ఒక మనవి, ఫోన్ చేసే ముందు రేడియో సౌండ్ పూర్తిగా తగ్గించి సిగ్నల్ ఉన్న చోటికి వచ్చి ఫోన్ చేయాలని మనవి. అలాగే 15 రోజులు నిడివి తీసుకుని ఫోన్ చేస్తే బాగుంటుంది. చేసిన శ్రోతలే మళ్ళీ చేయకుండా కొత్తవారికి అవకాశం ఇస్తే ఇంకా బాగుంటుంది.

0: హలో,
1: హలో
0: నమస్తే అండి.
1: సార్. మేడం నమస్తే. మేడం గుడ్ మార్నింగ్. మేడం
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు?
1: నా పేరు సుధాకర్ మేడం. అన్నమయ్య జిల్లా పెద్దమండం మండలం బురుజుకులోపల్లి.
0: సుధాకర్ గారు, ఏ సినిమా నుంచి పాట కావాలి
1: మేడం? ఫస్ట్ పాట అడుగుతున్నాం మేడం. పూర్తి పాట వేయండి. ఇది నేటి భారతంలో అనవస్తం పరిమళించే మంచి మనసుకు స్వాగతం. ఆ పాట వేయండి మేడం.
0: సరేనండి, విందాం. మరి
1: విందాం మేడం. చెప్పిన అయిందా మేడం?
0: ప్రస్తుతానికి పాట విందాం.
1: ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం.
0: నేటి భారతం కదా.
1: అవును, నేటి భారతం మేడం.
0: మానవత్వం పరిమళించే ప్రస్తుతానికి.
1: మంచి మనసుకు స్వాగతం.
0: అవునండి,
1: జానకమ్మ గారు పాడారు. జానకమ్మ బృందం మేడం.
0: దానికి సంగీతం సమకూర్చిన వారు చక్రవర్తి గారు.
1: అవును మేడం.
0: ఆ సినిమాకి ఆయనకు నంది అవార్డు కూడా వచ్చిందంటండి.
1: అవునా మేడం. ఓకే.
0: అది కాకుండా వేరే ఏదైనా అడగలరా?
1: అది లేదా మేడం?
0: ప్రస్తుతానికి అందుబాటులో లేదు.
1: అవునా? సరే మేడం. ఇంకోటి వచ్చి మాపల్లెలో గోపాలుడు.
0: మాపల్లెలో గోపాలుడా?
1: రాణి రాణి అమ్మ పాడు వేయండి మేడం.
0: ఇంతకు మీరేం చేస్తుంటారండి? సరేనండి, నేటి భారతంలో పాట వినిపిస్తాను. ప్రస్తుతానికి అందుబాటులోకి వచ్చింది. విందామా మరి?
1: ఓకే ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం.
0: వెల్కమ్ అండి.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

హలో అభిరుచి శ్రోతలు, ఫోన్ ద్వారా కోరుతున్న సినిమా పాటలు వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుండి. మీరు కూడా మీకు ఇష్టమైన పాటను వినాలంటే ఫోన్ చేయండి 2444917, మరో నెంబర్ 2441191, ఎస్టేడ్ కోడ్ 0852.

0: హలో
1: సార్. నమస్తే సార్.
0: నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సార్, తాజీపట్ నుంచి రఘునాథ్ సార్. నిన్న నెల 14 తారీఖు చేసాను సార్. ఒక నెల కావస్తుంది.
0: ఏ సినిమా ఏ పాట వినాలనుకుంటున్నారండి?
1: సార్, రాజకూట హేస్టన్ సినిమాలో తరుణ సభ అనే పాట ప్రసాంతి సార్.
0: ఏం చేస్తుంటారు మీరు?
1: నేను దేవస్థానం వచ్చాను సార్. ఇప్పుడు దేవస్థానం సార్ సార్ రవికుమార్ సార్ కదా?
0: సురేష్ అండి.
1: ఓకే సార్. ఆ పాట ప్రసాంతి సార్. నమస్తే సార్.
0: హలో
1: సార్.
0: సరేనండి, మీరు అడిగిన పాట వినిపిస్తాను, వినండి.

0: హలో, కార్యక్రమానికి స్వాగతం అండి.
1: నమస్తే సార్.
0: నమస్తే, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సార్, నా పేరు నరేష్ సార్, ముసాపేట మహబూబ్నగర్ జిల్లా.
0: నరేష్ గారు, గడువు పూర్తి చేసుకున్నారా అండి?
1: నేను దాదాపు సంవత్సరం తర్వాత ఈరోజు చేస్తున్నాను సార్.
0: ఎందుకు ఎన్ని రోజులు గ్యాప్ ఇచ్చారు మరి?
1: అంటే సార్, పర్సనల్ ప్రాబ్లం వల్ల.
0: అవునా,
1: లేకపోయింది సార్.
0: ఏం చేస్తుంటారు మీరు?
1: సార్
0: ఏం చేస్తుంటారు నరేష్ గారు?
1: మటన్ షాప్ సార్.
0: అవునా, సరే, సంతోషం. చెప్పండి, ఏ సినిమా అండి, ఏ పాట?
1: సార్ ఇది సార్, హలో బ్రదర్ సార్,
0: అందులో
1: ప్రియ రాగాలు అనే సాంగ్ కావాలి సార్.
0: అవునా, ఏ ఊరు అన్నారు, మరోసారి చెప్తారా ఊరి పేరు?
1: మూసాపేట గ్రామం సార్, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్,
0: మూసాపేట. ఓకేనండి,
1: మూసాపేట సార్. ఇది మాకు యాప్ లో మంచిగా వినపడుతుంది సార్, రేడియో మీడియంలోనే వింటుంటాం సార్ కార్యక్రమాలు.
0: రేడియోలోనే వింటున్నారా?
1: రేడియో సెట్లోనే, యాప్లో, యాప్కి రేడియో సెట్లోనే వింటుంటాం సార్.
0: సంతోషం. ఇప్పుడు కూడా వినిపిస్తోందండి మరి?
1: వినిపిస్తుంది సార్, రేడియో సెట్లోనే వింటున్నాము కార్యక్రమాలు.
0: సంతోషం అండి నరేష్ గారు.
1: నిజానికి మాకు చాలా సంతోషం ఉంది సార్, కడప అంత దూరం కడప రేడియో సెట్లో వింటున్నాం, అంటే యాప్లో కాకుండా మాకు చాలా సంతోషంగా ఉంది సార్.
0: మాకు కూడా సంతోషం అండి, రేడియోలో వింటే అదొక తెలియని ఆనందం కదా.
1: నిజానికి కొన్ని కార్యక్రమాలు యాప్లోనే వినాలంటే, ఫోన్ ద్వారా వినాలంటే కుదరదు సార్. కొన్ని కార్యక్రమాలు
0: రేడియోలోనే వింటేనే హాయిగా ఉంటుంది కదా.
1: నిజం నిజం సార్ అన్నమాట.
0: సరేనండి, మరి అంతే హాయిగా మరి మీకోసం పాట వినిపిస్తున్నాను, విని ఎంజాయ్ చేయండి.

0: హలో,
1: హలో
0: నమస్తే అండి.
1: మేడం. నమస్కారం మేడం.
0: నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: అనంతపురం జిల్లా మరి గార్లదండ మండలం పాతనేపల్లి నుంచి సిద్ధయ్యని మాట్లాడుతున్నా మేడం.
0: సిద్ధయ్య గారు?
1: అవును మేడం.
0: ఏ సినిమాలో పాట కావాలి మీకు?
1: గ్యాంగ్ లీడర్లో పాటించి మేడం.
0: గ్యాంగ్ లీడర్లోంచి
1: వానా వానా అనే పాట మేడం.
0: వానా వానా. ఏం చేస్తుంటారండి?
1: వ్యవసాయమే చెప్తాంటాం మేడం.
0: వ్యవసాయం
1: బాగుంటాయి మేడం. చక్రవర్తి గురించి చెప్తారు కదా, అట్లని బాగా ఉంటాయి మేడం. కరెక్టేషన్ ఎక్కువ ఉంటాంట.
0: అవునా? ఇలాగే వింటూ ఉండండి, అందరికి వినిపించండి. మరి పాట విందాము.
1: థ్యాంక్ యూ మేడం.
0: వెల్కమ్.

0: హలో,
1: హలో,
0: నమస్తే అండి.
1: నమస్తే మేడం. నా పేరు రామచంద్రారెడ్డి మేడం. బజాజ్ సర్క్యూట్ స్టేడియం నుంచి ఫోన్ చేస్తున్నాను.
0: ఎక్కడి నుంచి అండి?
2: హలో హలో
3: హలో హలో,
2: రేడియో సౌండ్ తగ్గిస్తారా అండి? రేడియో కొంచెం సౌండ్ తగ్గిస్తారా, లేదా రేడియోకు దూరంగా వచ్చి మాట్లాడతారా?
0: మీ రేడియో సౌండ్ పూర్తి తగ్గించండి.
2: శ్రోతలు గమనించాలి, లైన్ కలిసిన వెంటనే రేడియోకి సౌండ్ తగ్గించి మాట్లాడితే బాగుంటుందండి. ఎందుకంటే మీ మాటలు వినిపిస్తున్నాయి, రేడియోలో మా మాటలు వినిపిస్తున్నాయి. హలో
3: హలో, నమస్తే సార్.
2: నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు అన్ముల మోహన్ సార్. మాది మొండ్రాయి గ్రామం, సంగం మండలం, వరంగల్ జిల్లా.
2: మోహన్ గారు
3: సార్, నాకు మూటా మేస్త్రి తెలిసిందండి. పేటకు నేనేం మేస్త్రి అంటా సార్.
0: మూటా మేస్త్రి, సరే విందామండి.
3: మా కుటుంబ సభ్యుల పేరు
0: చెప్పండి.
3: సుభద్ర, రాజ్కుమార్, రచన, మహిర, మానస, అనిలు, అన్విక, అరిసి, కౌశిక్ రెడ్డి. ఏమైనా రేడియో వింటున్న శ్రోతలందరూ.
0: మీ ఏ ఊరు నుంచి అండి మీరు ఫోన్ చేసింది?
3: మొండ్రాయి గ్రామం మేడం, సంగం మండలం, వరంగల్ జిల్లా.
0: వరంగల్ జిల్లానా? ఓకే, చాలా దూరం నుంచి ఫోన్ చేస్తున్నారు. మొట్టమొదటిసారా మీరు చేసింది?
3: చేస్తాను మేడం, పదిహేను రోజులకు ఇరవై రోజులకు రెండు సంవత్సరాలు అయితే అప్పుడప్పుడు చేస్తుంది.
0: అవునా, సరే. నెక్స్ట్ ఫోన్ చేసేసరికి కనీసం 15 రోజులు గడువు తీసుకోండి
3: మేడం. పదిహేను ఇరవై రోజులకు ఒకసారి వచ్చిన చేస్తుంది.
0: సరే, పాట విందామా మరి.

Adira banda, hey Lisa.

0: హలో అభిరుచి, వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుండి. హలో హలో, మీ వాయిస్ వినిపించట్లేదండి. హలో హలో
1: హలో,
0: రేడియో కొంచెం సౌండ్ తగ్గిస్తారా?
1: సార్ నమస్తే సార్, నా పేరు ఓబ్లేష్.
0: ఎక్కడి నుంచి అండి ఓబ్లేష్ గారు?
1: అనంతపూర్ గుత్తి నుండి ఫోన్ చేస్తున్నా సార్.
0: గుత్తి నుంచా?
1: అవును సార్, అనంతపూర్ జిల్లా గుత్తి సార్.
0: ఏం చేస్తుంటారు
1: సార్?
0: ఏం చేస్తుంటారు మీరు?
1: నేను డిఎస్సీకి ప్రిపేర్ అవుతాంటా సార్, ఎంఏ బిఈడి అయిపోయింది.
0: ఏ సబ్జెక్ట్ అండి
1: సార్?
0: ఏ సబ్జెక్ట్?
1: సబ్జెక్ట్ సోషల్ సార్.
0: సరే చెప్పండి, ఏ సినిమా అండి, ఏ పాట వినాలనుకుంటున్నారు మరి ఈరోజు?
1: సార్
0: మీ రేడియోకి సౌండ్ తగ్గిస్తారా? ఏ సినిమా నుండి ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: సార్ కొండపల్లి రాజా సినిమా నుండి. కొండపల్లి రాజా అనే పాట ఉంది కదా సార్, ఆ పాట కావాలి సార్.
0: అవునా?
1: అవును సార్.
0: సరే మీరు అడిగిన పాట వినిపిస్తున్నాను, వినండి.
1: సరే సరే, థ్యాంక్ యూ సార్, అందరి కోసం సార్.
0: సంతోషం అండి.

0: హలో హలో హలో నమస్తే అండి,
1: నమస్తే మేడం.
0: అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు, ఎక్కడి
1: హలో,
0: నుంచి ఫోన్
1: నమస్తే
0: చేస్తున్నారు,
1: బాలాజీ మేడం.
0: ఏం పేరండి?
1: మేడం తిరుపతి నుంచి బాలాజీ మాట్లాడుతున్నా మేడం.
0: బాలాజీ గారు తిరుపతి నుంచి.
1: మేడం
0: కొంచెం సిగ్నల్ ఉన్న చోటుకి ఇచ్చి మాట్లాడతారా?
1: ఓకే మేడం.
0: లైన్ చాలా డిస్టర్బెన్స్ గా ఉంది మీది.
1: ఎప్పుడు వస్తాను మేడం?
0: వస్తుంది. ఏ సినిమాలు
1: ఓకే
0: పాట
1: మేడం.
0: కావాలి మీకు?
1: మేడం నాకు ఆటోగ్రాఫ్ స్టేట్ మెమరీ,
0: ఆటోగ్రాఫ్స్ ఇట్ మెమోరీస్.
1: దాంట్లో ఏదైనా పాట ఏంటి మేడం?
0: అవునా, ఏం పాట కావాలి మీకు దాంట్లో?
1: మౌనము కానీ ఎదగమని మేడం.
0: సరే విందామా మరి.
1: ఓకే మేడం, అందరి కోసం మేడం.
0: సరేనండి.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి.
2: హలో,
3: హలో, నమస్తే సార్.
2: నమస్తే అండి. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు కృష్ణకుమార్ సార్. మేము అనంతపురం నుంచి మాట్లాడుతున్నాం సార్.
2: కృష్ణకుమారి గారు,
3: అవును సార్,
2: చెప్పండి. ఏ సినిమా ఉండి ఏ పాట వినాలనుకుంటున్నారు?
3: పాతది శివాజీ గారి ఆత్మబంధువులు పట్టి తెచ్చానులే పంది వెన్నెల్లే నేనే అనే పాట కావాలి సార్.
2: అనంతపూర్ నుంచి అండి మీరు?
3: అవును సార్.
2: అప్పట్లో బాగా యువని కార్యక్రమం.

0: కార్యక్రమాలు చేసేవాళ్ళు కదా మీరు?
1: అవును సార్, అప్పుడు మేము తాడిపత్రిలో ఉన్నాం సార్. ఇప్పుడు ఇక్కడ
0: అవునండి.
1: ట్రాన్స్ఫర్ అయింది మా సార్కి అన్నట్టుకు వచ్చాం
0: ఏం
1: సార్,
0: చేస్తారు సార్? ఏం చేస్తారు?
1: సెంట్రల్ డ్రగ్ స్టోర్ ఆఫీసర్ సార్.
0: అవునా, మరి రేడియో హ్యాపీగా వింటున్నారు అయితే అప్పటి నుండి సంతోషము.
1: అవును సార్, అవును సార్, అప్పటి నుంచి వింటున్నాం. చాలా నేను పాత ఓల్డ్ సార్,
0: తెలుసండి, నేను యువన్లో ఉన్నప్పుడు మీరు బాగా పార్టిసిపేట్ చేసేవారు, అందుకే కనుక్కున్నా నేను.
1: అవును సార్, అవును సార్. థ్యాంక్
0: సరే,
1: యూ సార్,
0: మరి
1: బాగున్నారా సార్?
0: బాగున్నానండి. మీరు అడిగిన పాట సిద్ధంగా ఉంది, మరి విందామా?
1: ఓకే సార్, మంచిది సార్, ధన్యవాదాలు సార్.
0: వెల్కమ్ అండి.

0: హలో,
1: హలో
0: నమస్తే మేడం.
1: హలో,
0: నమస్తే మేడం.
1: నమస్తే అండి. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
0: దత్తాపురం మేడం,
1: దత్తాపురం నుంచి. మీ పేరండి?
0: భాస్కర్
1: భాస్కర్ గారు.
0: మేడం.
1: ఏ సినిమాలో పాటు కావాలి మీకు?
0: ఎమ్మిడికి మూడు మేడం,
1: ఎమ్మిడికి మొగుడు. నరేష్ గారిదా
0: వానజల్లోని
1: లేకపో
0: మా
1: నరేష్
0: మేడం.
1: గారిదా చిరంజీవి గారిదా?
0: చిరంజీవి మేడం,
1: చిరంజీవి గారిదేనా? అందులోంచి ఏ పాట కావాలి మీకు?
0: వానపాడ మేడం.
1: వానపాట. ఏమండి అందరు
0: మేడం
1: వర్షాలు పడుతున్నాయి అనుకుంటున్నారా? అందరు వానపాట అడుగుతున్నారు.
0: ఏమో మేడం, బాగుంటుందని అడుగుతున్నాం అంతేవరకే. వాన
1: అవునా?
0: ఏం పడలే కదా ఇంతవరకు
1: అవునవును,
0: మేడం.
1: బాగా వర్షాభావం నెలకొంది.
0: ఉంది మేడం.
1: మీ పేరు భాస్కరా?
0: అవును మేడం.
1: ఓకేనండి. ఏం చేస్తుంటారండి?
0: చేనేత మేడం.
1: చేనేత. సరే అండి, పాట విందామా మరి.
0: సరే మేడం.

0: హలో,
1: హలో,
0: నమస్తే అండి.
1: నమస్తే మేడం.
0: చివరి శ్రోత మీరు.
1: నేను బొబ్బల నుంచి లక్ష్మి మాట్లాడుతున్నాను మేడం.
0: లక్ష్మి గారు, ఏ సినిమాల పాట కావాలి మీకు?
1: ఆకలి రాజ్యంలో నుంచి
0: ఆకలి రాజ్యం, అందులోంచి
1: మెహరాణి అనే పాట.
0: అది చాలా పెద్ద పాట అండి. ప్రస్తుతానికి చిన్న పాట ఏదన్నా అడగండి అందులోంచి,
1: చిన్న పాట
0: ఎందుకంటే సమయం
1: అయితే
0: తక్కువ ఉంది.
1: అయితే అది నేటి సిద్ధార్థలో గిరిలో లాహిరి.
0: గిరిలో లాహిరి, సరే విందామా మరి.
1: మేడం సార్ అన్నారా?
2: ఉన్నానండి, ఉన్నాను. టైం తక్కువగా ఉందని మాట్లాడట్లేదు. మీకు టైం తక్కువగా ఉన్నప్పుడే లైన్ కలిసింది.
0: ఇది కూడా చాలా పెద్ద పాట అండి, కొద్దిగా వినిపిస్తాం మరి.
1: నమస్తే సార్.
2: నమస్తే అండి.
1: విజయవాడ మేడం. మేడం
0: అవునండి.
2: మీరు వాట్సాప్ కూడా చేస్తుండండి. మరి వాట్సాప్ చేయట్లేదు మీరు ఈ మధ్య?
1: చేస్తున్నాం సార్, అవి రావట్లేదు అందుకని చెయ్యట్లేదు.
2: మీరు చెయ్యట్లేదు కాబట్టి రావట్లేదు. ఒక రోజు వినిపిస్తారు.
1: పోయిన వారం కూడా చేశాను సార్.
2: అవునా?
1: వారం చేస్తున్నాము కానీ ఒక వారం వస్తుంది, ఒకసారి రావట్లేదు.
2: సరే, ఈ రోజు అయితే చెయ్యండి. మరి రేపు వస్తుంది మీ పాట, వినండి.
1: సరే సార్,
2: సమయం తక్కువగా ఉందండి అందుకనే. ఇంకేం లేదు.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి.

0: పర్యావరణ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. వీటిలో ఒకటి ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 1 కోటి గృహాలకు సౌర విద్యుత్ అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇంటి పైకప్పుపై సోలార్ యూనిట్ ఏర్పాటుకు ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం గరిష్టంగా 78,000 రూపాయల వరకు రాయితీ అందిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్ పీఎం కుసుమ్ పథకం కింద రైతులు బీడుభూమి లేదా వ్యవసాయ భూమిలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసి అదనపు ఆదాయం పొందే దిశగా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ పథకం కింద నీటి లభ్యత కోసం రైతులు డీజిల్పై ఆధారపడడాన్ని తగ్గించి సౌరశక్తితో నడిచే వ్యవసాయ పంపులను వినియోగిస్తూ పర్యావరణాన్ని కాపాడే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సోలార్ పార్కుల పథకం కింద భారీ స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలతో అల్ట్రా మెగా సోలార్ పార్కుల ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. చిన్న మత్స్యతరహా పరిశ్రమలు, వ్యాపార సంస్థలు సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకుని విద్యుత్ ఖర్చులను తగ్గించుకోవడానికి భారత ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోంది. దేశంలో క్లీన్ ఎనర్జీ, స్వచ్ఛ ఇంధన పరివర్తనలో సౌరశక్తి అత్యంత శక్తివంతమైన చోదక శక్తుల్లో ఒకటిగా మారింది. దీనికి అనుగుణంగా దేశ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని, ఇంధన భద్రతను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా ఇంధన నిల్వ వ్యవస్థలతో అనుసంధానించబడిన ఫ్లోటింగ్ సోలార్ ఫోటో వోల్టాయిక్ ఎఫ్ఎస్పీవీ ప్రాజెక్టుల అభివృద్దిని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన పథకం ఇది. ఎఫ్ఎస్పీవీ ప్రాజెక్టు కింద జలాశయాలు, చెరువులు, కాలువలు, పారిశ్రామిక నీటి వనరులపై తేలియాడే ప్లాట్ఫామ్ల మీద సౌర ఫలకాలను అమర్చుతారు. ఈ విధానం కొరతగా ఉన్న భూవనరుల కోసం పోటీ పడకుండా పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పెంచడానికి అంతర్గత జలవనరులను ఉపయోగించుకుంటుంది. మొత్తం 5,070 కోట్ల రూపాయలను ఈ పథకం అమలుకు కేటాయించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన 2026 జులై 31న సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టులకు 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 ఆర్థిక సంవత్సరం మధ్య ఆమోదం లభిస్తుంది. 2032-33 వరకు నిధుల పంపిణీ కొనసాగుతుంది. 5,000 మెగావాట్ల తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఈ పథకం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన అమలు చేసేందుకు అదనపు భూసేకరణ అవసరం లేదని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఈ పథకం కింద కనీసం 2 గంటల నిల్వ సామర్థ్యం, మొత్తం 10,000 మెగావాట్ల సామర్థ్యం గల ఇంధన నిల్వ వ్యవస్థలతో పాటు 5,000 ఉత్పాదక మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ఫోటో వోల్టాయిక్ ప్రాజెక్టులను అభివృద్ది చేయనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఇప్పటికే ఉన్న జలాశయాలు, కాలువలు, పారిశ్రామిక చెరువులను ఉత్పాదకంగా వినియోగించుకోవడానికి ఈ పథకం అవకాశం కల్పిస్తుందని అశ్విని వైష్ణవ్ చెబుతూ,
1: ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన మే జైసా ఆప్ దేఖతే హై కి హమారే యహాన్ సోలార్ కెపాసిటీ వరల్డ్ కే వన్ ఆఫ్ ది హైయెస్ట్ పర్ కెపిటా కే హిసాబ్ సే దేఖే తో వన్ ఆఫ్ ది వరల్డ్స్ హైయెస్ట్ ఆనా దేశ్ మే లగీ హై. అబ్ ఇస్మే జో హమారీ వాటర్ బాడీస్ హై ఉస్కే సర్ఫేస్ ఏరియా కో కైసే యూజ్ కరే సోలార్ కే లియే వో స్కీమ్ ఆజ్ మానే ప్రధానమంత్రి జీ నే అప్రూవ్ కీ హై. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన మే జితనే వాటర్ బాడీస్ హై, డ్యామ్స్ హో, లేక్స్ హో, కెనాల్స్ హో, ఉన్ సబ్కా ఉపయోగ కర్కే జో సోలార్ పవర్ జనరేషన్ కెపాసిటీ క్రియేట్ కర్నా హై ఉస్కా అప్రూవల్ లియా గయా హై. ఆజ్ 102 గిగావాట్ యానే 1,00,000 మెగావాట్ కీ కెపాసిటీ పొటెన్షియల్ హై భారత్ మే.
0: 5,000 మెగావాట్ల తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఈ పథకం లక్ష్యంగా పెట్టుకుంది. కనీసం 2 గంటల నిల్వ సామర్థ్యం అంటే 10,000 మెగావాట్ గంటల ఇంధన నిల్వ వ్యవస్థలను వీటితో పాటు ఏర్పాటు చేస్తారు. జాతీయ సౌరశక్తి సంస్థ అంచనాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని జలాశయాలు, ఇతర అనువైన నీటి వనరులపై తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల నుంచి దాదాపు 102.18 GWP మేర సౌర విద్యుత్ను ఉత్పత్తి చేసే అవకాశం ఉందని ఈ సంస్థ అంచనా వేసింది. ఈ పథకం కింద తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టులు విజయవంతంగా ప్రారంభమైన తర్వాత ప్రతి మెగావాట్కు 1 కోటి రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తుంది. దీనికి అదనంగా ప్రాజెక్టు డెవలపర్లు

హైడ్రోగ్రఫీ సర్వేలు, పర్యావరణ అంచనాలు, ప్రాజెక్టు నష్టాలను తగ్గించేందుకు దోహదపడే కార్యకలాపాల కోసం ప్రతి ప్రాజెక్టుకు 50 లక్షల రూపాయల వరకు పొందవచ్చు.

0: किया जा सके। प्रोजेक्ट्स विल बी सेलेक्टेड थ्रू टैरिफ बेस्ड कॉम्पिटेटिव बिडिंग। सबसे अच्छी बात है कि इसमें लैंड एक्विजिशन की जरूरत नहीं है और एग्जिस्टिंग रिजर्वॉयर्स, कैनाल्स, इंडस्ट्रियल पॉन्ड्स, इन सबका उपयोग किया जा सकता है। और एक एडिशनल बेनिफिट ये मिलेगा कि जो पानी का इवेपोरेशन हो जाता है वो बचेगा।
1: జలవనరులపై తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం. సూర్యరశ్మిని గ్రహించి దాన్ని విద్యుత్గా మార్చే పరికరాన్ని సోలార్ ప్యానల్ లేదా సౌర ఫలకం అంటారు. ఫ్లోటింగ్ సోలార్ ఫోటో వోల్టాయిక్ ప్రాజెక్ట్ అనేది నీటి ఉపరితలంపై సౌర ఫలకాలను అమర్చి విద్యుత్తును ఉత్పత్తి చేసే నూతన సాంకేతిక విధానం. జలాశయాలు, సరస్సులు, చెరువులు, నీటి రిజర్వాయర్లపై తేలియాడే ప్లాట్ఫామ్లను ఏర్పాటు చేసి వాటిపై సౌర ఫలకాలను అమర్చుతారు. ఈ ప్లాట్ఫామ్లు గాలికి కొట్టుకుపోకుండా నీటి అడుగున లేదా ఒడ్డున బలమైన తాళ్లు, లంగర్లతో భద్రంగా కలుపుతారు. సౌర ఫలకాలు ఉత్పత్తి చేసిన విద్యుత్తును నీటి అడుగున ఉండే ప్రత్యేక కేబుల్స్ ద్వారా ఒడ్డున ఉన్న గ్రిడ్కు చేరుస్తారు. నీటి చల్లటి ప్రభావం వల్ల సౌర ఫలకాల ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. దీనివల్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. నీటి ఉపరితలాన్ని సౌర ఫలకాలు కప్పి ఉంచడం వల్ల సూర్యరశ్మి నేరుగా తగలక నీరు ఆవిరి కావడం తగ్గుతుంది. తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రత్యేకంగా భూమి అవసరం లేదు కాబట్టి వ్యవసాయానికి లేదా ఇతర అవసరాలకు భూమి ఆదా అవుతుంది. తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టులు నీటి ఆవిరిని తగ్గించి జలవనరులను రక్షించడంతో పాటు పర్యావరణానికి హాని కలిగించని స్వచ్ఛమైన శక్తిని అందిస్తాయి. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన ద్వారా జలాశయాలు, అంతర్గత జలవనరులను వినూత్నంగా ఉపయోగించడం వల్ల దేశ స్వచ్ఛ ఇంధన సామర్థ్యం విస్తరిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ పథకం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రయోజనం చేకూర్చడంతో పాటు కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గిస్తుందని ప్రధానమంత్రి వివరించారు.
2: अपनी सोलर एनर्जी जनरेशन कैपेसिटी को 32 टाइम्स बढ़ाया है। आज भारत दुनिया का तीसरा सबसे बड़ा सोलर पावर जनरेटिंग नेशन है।
1: ఈ పథకం అమలు వల్ల జలాశయాలను, పారిశ్రామిక చెరువులను సౌర విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించుకోవడం ద్వారా పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల కోసం భూవనరులపై ఆధారపడడాన్ని తగ్గించడం సాధ్యమవుతుంది. భూమి వనరులపై భారం తగ్గడంతో పాటు రిజర్వాయర్ల ద్వారా స్వచ్ఛమైన ఇంధనం ఉత్పత్తవుతుంది. ఇంధన నిల్వ వ్యవస్థను అనుసంధానించడం గ్రిడ్ విశ్వసనీయతను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఈ పథకం నీటి వనరుల గరిష్ట వినియోగాన్ని సులభతరం చేస్తుంది. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన ద్వారా ఏటా సుమారు 10 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు తగ్గుతాయని నిపుణుల అంచనా. ఈ పథకం అమలు వల్ల దాదాపు 16,000 నుంచి 17,000 మందికి పూర్తిస్థాయి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. తేలియాడే ప్లాట్ఫామ్లు, ఫోటో వోల్టాయిక్ సెల్స్, మాడ్యూల్స్, ఇంధన నిల్వ వ్యవస్థలు వంటివి ఇతర కీలక భాగాల దేశీయ తయారీని కూడా ఈ పథకం ప్రోత్సహిస్తుంది. ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు మద్దతు ఇస్తుంది. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన అమలు వల్ల తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల రంగంలో దాదాపు 28,500 కోట్ల రూపాయల పెట్టుబడిని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ పథకం అమలు వల్ల తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల సామర్థ్యం ప్రస్తుతం ఉన్న 700 మెగావాట్ల నుంచి 7 రెట్లకు పైగా పెరిగి 5,000 మెగావాట్లకు చేరుతుంది. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన దేశ పునరుత్పాదక ఇంధన సామర్థ్య విస్తరణకు దోహదపడుతుంది. ఈ పథకం పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఇంధన లక్ష్యాలకు మద్దతునిస్తుంది. వికసిత్ భారత్ దార్శనికతకు అనుగుణంగా రూపొందించిన ఈ పథకం ఆమోదంతో దేశంలో సౌర విద్యుత్ రంగానికి పెద్ద ప్రోత్సాహం లభించింది. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన భారతదేశాన్ని స్వచ్ఛమైన హరిత ఇంధన భవిష్యత్తు వైపు నడిపిస్తుంది. పర్యావరణ పరిరక్షణ, ఇంధన భద్రత, ఆర్థిక వృద్ధిని ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన ఒకే తాటిపైకి తెస్తూ వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలను సాధించడంలో దోహదపడుతుందని చెప్పవచ్చు. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు విన్నారు. రచన, వ్యాఖ్యానం జి. అరుణ. సమర్పణ

0: ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి కడప కేంద్రం మనోరంజని వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమానికి స్వాగతం.

0: సాంకేతికత పెరిగిన ఈ రోజుల్లో సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ల వాడకం వల్ల యువత పుస్తకాలకు క్రమంగా దూరమవుతోంది. అయితే పుస్తక పఠనం వల్ల కలిగే ప్రయోజనాలు యువత భవిష్యత్తును ఎంతగానో తీర్చిదిద్దుతాయి. పుస్తక పఠనం అలవాటు యువతకు అవసరం. ఈ అంశంపై ఈ బుధవారం సాయంత్రం యువవాణి అభిప్రాయ వేదిక కార్యక్రమంలో పాల్గొని మీ అభిప్రాయాలను మాతో పంచుకోగలరు. అంశం మరోసారి, పుస్తక పఠనం అలవాటు యువతకు అవసరం.
1: వాట్సాప్ మనోరంజన్ కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా హైదరాబాద్ వనస్థలపురం సాయినగర్ నుంచి దోర్నాల రేణుక, బాలాజీ నర్సన్న, అలాగే కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి దస్తగిరి, వీరు కోరుతున్న పాట ప్రెసిడెంట్ గారి, క్షమించాలి, ప్రెసిడెంట్ పేరమ్మ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన శ్రీనారాయణ రెడ్డి గీతం వినిపించమని. సంగీతం చక్రవర్తి, వీరి కోసం ఈ చిత్రగీతం.

తర్వాత మచిలీపట్నం మండలం కూనప్రెడ్డి నుంచి రమేష్ బాబు గారు కోరుతున్న పాట, సంగం చిత్రం నుంచి పాట వినిపించమని.

0: మండలి స్థాపకులు చింతలపాటి ముద్దు కృష్ణయ్య మనుమడు, నరసింహస్వామి కుమారుడు అయినట్టి సీతారామాంజనేయులు రాసిన నరనారీ తత్వాలు వినరండి.
1: వినండి అయ్యా, వినండి.
0: పొట్టవాయి గాలి గట్టిగా కొట్టు.

మీరు పోతున్నారా? పోండి పోండి మహాభక్తులారా. ఈ చింతలపాటి సీతారామాంజనేయులు ఎందుకయ్యా ఆడదాని నమ్మరాజు అన్నారు అంటే

తర్వాత కమలాపురం మండలం పెద్దచెప్పల గ్రామం నుంచి మధు, జాను, కావ్య, హన్వీ, నిక్కీ, కార్తీక్ వీరు కోరుతున్న పాట అమ్మోరు చిత్రం నుంచి చిత్రపాఠన గీతం. సాహిత్యం సీతారాం శాస్త్రి, సంగీతం చక్రవర్తి.

తర్వాత చాగల్మర్ నుండి రిహనా, రెహమాన్, రబ్బానీ, రెహాన్, రాహిలా, హంషీరా వీరు కోరుతున్న పాట. అత్తవారిల్లు చిత్రం నుంచి ఎం రమేష్, విజయలక్ష్మి శర్మ పాడిన గీతం వినిపించమని కోరుతున్నారు. సాహిత్యం సి నారాయణరెడ్డి, సంగీతం టి చలపతిరావు. వీరి కోసం ఈ చిత్రగీతం.

0: నేను తయారయ్యి నేను స్టేజ్ మీద ప్రోగ్రామ్ ఇచ్చాను. మొదటి రోజు ప్రోగ్రామే నాకు అద్భుతంగా, అక్కడ ఉండేటువంటి ఉపాధ్యాయులు అయితేనేమి, తర్వాత కాలేజీ లెక్చరర్స్ అయితేనేమి, ప్రిన్సిపాల్ గారు బాగా నన్ను మెచ్చుకొని రెండో రోజు నాకు ఒక మెడల్ ఇచ్చినాడు. నన్ను సాకినటువంటి మా మేనమామ గారు, మా యొక్క నాకు తెలియకుండా ప్రదర్శించడం ఇచ్చిన వాళ్ళు పుట్టపర్తి నారాయణాచార్యులు, జిల్లా పరిషత్ హై స్కూల్లో అంటే నేను ఆరో తరగతి చదివేటప్పుడు వచ్చినారు ఆయన. ఆయన మొదటిసారి చూడడం ఆయనే అంటే నేను చెప్పేది అక్షరాస్యత అంటే అలాంటి వాళ్ళ గొప్ప గ్రంథాలు అవన్నీ కూడా అంటే వచ్చేట తరానికి అవి బాండాగారాలు.
1: మీరు విన్న ఆ మాటలు ఈ నెల 8వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12:40 ప్రసారమవుతున్న ఆవలి తీరం కార్యక్రమంలో జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా అక్షరాస్యత కళా బృంద టీం లీడర్ శ్రీ ఏ వీరాస్వామి గారి పరిచయంలోనివి. తప్పక వినండి ఆవలి తీరం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12:40.
2: మనోరంజని వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్ని సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత అమలాపురం విశ్వేశ్వర గ్రామం నుంచి అద్దంకి కామేశ్వరి శ్రీ తులసి పాడిన కోరిన పాట, అపూర్వ సహోదరుల చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన గీతం, సాహిత్యం వేటూరి, సంగీతం చక్రవర్తి. మీరు కోసం ఈ చిత్రగీతం.

వాట్సాప్ల ద్వారా శ్రోతలు కోరిన పాటల మనోరంజనలో తరువాత కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వారి స్నేహ బృందం వీరందరూ, సంగీత దర్శకులు చక్రవర్తి గారి జయంతి సందర్భంగా శక్తి సినిమా నుండి పాట వినిపించమని గానం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.

0: వాట్సాప్ల ద్వారా శ్రోతలు కోరిన పాటల మనోరంజనలు, తరువాత చౌటుపల్లి నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, అలాగే కడపన కాశ్ నుండి బండారు వేణుగోపాలస్వామి వీరంతా కోరిన పాట కిల్లర్ చిత్రం నుండి.
1: ఉక్కిరి బిక్కిరి చక్కిరి గింతల కిల్లర్, మిసుకు నచ్చిన కిసుల గిచ్చుడు లవ్వర్.

ప్రతిరోజు ఉదయం 8:30 మీ మనసుకు నచ్చిన పాట వినాలి అనుకుంటే వాట్సాప్ చేయండి 8562244119. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం జంగాలపల్లి శ్రోతలు లక్ష్మి, చిన్నబోబులేసు, సరోజనమ్మ, భీష్మనారాయణ, నవీన్, పెద్దనారాయణ, రాజయ్య వారి స్నేహ బృందం వీరంతా కోరిన పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి గానంలో ఆత్రేయ రచన వినాలని ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం ఆకలి రాజ్యం చిత్రంలో.

0: అయ్య బాబు, పదము చేర్చి పాట కూర్చలేదా
1: సుభాష్?
0: దని దశ

వాట్సాప్ల ద్వారా శ్రోతలు కోరిన పాటల మనోరంజనలో కడప నగరం మాసపేట నుండి అరిగల రాంప్రసాద్ వారి కుటుంబ సభ్యులు కోరిన పాట కార్తీక్ గానంలో వాన సినిమా నుండి పాట వినాలని సిరివెన్నెల రచన కమలాకర్ సంగీతం.

0: వాట్సాప్ల ద్వారా శ్రోతలు కోరిన పాటల మనోరంజని మీరింతవరకు విన్నారు.
1: సాంకేతికత పెరిగిన ఈ రోజుల్లో సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ల వాడకం వల్ల యువత పుస్తకాలకు క్రమంగా దూరమవుతోంది. అయితే పుస్తక పఠనం వల్ల కలిగే ప్రయోజనాలు యువత భవిష్యత్తును ఎంతగానో తీర్చిదిద్దుతాయి. పుస్తక పఠనం అలవాటు యువతకు అవసరం. ఈ అంశంపై ఈ బుధవారం సాయంత్రం యువవాణి అభిప్రాయ వేదిక కార్యక్రమంలో పాల్గొని మీ అభిప్రాయాలను మాతో పంచుకోగలరు. అంశం మరోసారి, పుస్తక పఠనం అలవాటు యువతకు అవసరం.
0: ఆకాశవాణి కడప కేంద్రం. ఇప్పుడు తెలుగు సినీ గీతాల చిత్రసీమ.
2: జింజి గాంగు జుగు జింజి గాంగు.

తెలుగు సినీ గీతాల చిత్రసీమలో విన్న పాట శ్రీమంతుడు చిత్రంలో. పాట రచన రామజోగయ్య శాస్త్రి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, గానం సింహ, గీతామాధురి.

స్వీయ సంగీత నిర్వహణలో దేవిశ్రీ ప్రసాద్ శ్రావణ భార్గవి ఆలపించిన పాట విన్నారు, సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రంలో.

0: నేను తయారయ్యి నేను స్టేజ్ మీద ప్రోగ్రాం ఇచ్చాను. మొదటి రోజు ప్రోగ్రామే నాకు అద్భుతంగా, అక్కడ ఉండేటువంటి ఉపాధ్యాయులు అయితేనేమి, తర్వాత కాలేజీ లెక్చరర్స్ అయితేనేమి, ప్రిన్సిపాల్ గారు బాగా నన్ను మెచ్చుకొని రెండో రోజు నాకు ఒక మెడల్ ఇచ్చినాడు. నన్ను సాకినటువంటి మా మేనమామ గారు, మా అక్క నాకు తెలియకుండా ప్రదర్శించడం ఇచ్చిన వాళ్ళు, పుట్టపర్తి నారాయణచార్యులు జిల్లా పరిషత్ హై స్కూల్లో, అంటే నేను 6వ తరగతి చదివేటప్పుడు వచ్చినారు ఆయన. ఆయన మొదటిసారి చూడడం ఆయనే. అంటే నేను చెప్పేది అక్షరాస్యత అంటే అలాంటి వాళ్ళ గొప్ప గ్రంథాలు అవన్నీ కూడా, అంటే వచ్చేటి తరానికి అవి బాండాగారాలు.
1: మీరు విన్న ఆ మాటలు ఈ నెల 8వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12:40 ప్రసారమవుతున్న ఆవలి తీరం కార్యక్రమంలో జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా అక్షరాస్యత కళాబృంద టీం లీడర్ శ్రీ ఏ వీరాస్వామి గారి పరిచయంలోనివి. తప్పక వినండి ఆవలి తీరం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12:40.
2: తెలుగు సినీ గీతాల చిత్రసీమలు వింటున్నారు. ఈ ప్రసారంలో 11:30 ప్రసారం కాబోతున్న ఫిల్మీగానే హిందీ చిత్రగీతాల కార్యక్రమంలో ప్రసిద్ధ హిందీ చలనచిత్ర గాయని ఆశా భోంస్లే జయంతి సందర్భంగా వారు గానంలో వచ్చినటువంటి కొన్ని మధుర గీతాలు వినవచ్చు. చిత్రసీమలో ఇప్పుడు

సరిలేరు నీకెవరు చిత్రగీతం అది, బ్లేజ్ రేణినారెడ్డి గానంలో విన్నారు. బుధవారం ఉదయం 9:30 ప్రసారం కాబోతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమంలో దీర్ఘకాలిక వ్యాధులకు హోమియో వైద్యం గురించి శ్రోతలు అడగబోయే ప్రశ్నలకు సందేహాలకు డాక్టర్ పి షాకీర్ హుస్సేన్ గారు సమాధానాలు అందిస్తారు. ఉదయం 9:30 నుండి 10 వరకు డాక్టర్ గారి సలహాల కార్యక్రమం బుధవారం. శ్రోతలు పాల్గొని తమకున్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. చిత్రసీమలో ఇప్పుడు

ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 11:30. ఇది హిందీ సినీ గీతాల సమయం. ఆశా భోంస్లే 1933 ఇదే రోజున పాటకై పొడమిపై వాలిన గాయనీయమని. అసంఖ్యాక పాటలను తన గాత్ర మాధుర్యంతో శ్రోతలను, ప్రేక్షకుల హృదయాలను, మనసును జయించిన గాయనీయమని. 1943 నుండి తన గానామృతాన్ని 1000కి పైగా సినిమాలలో అసంఖ్యాక పాటలను పాడి మదిని దోచింది. వారి జయంతి వేళ ప్రసారమవుతున్న ఫిల్మీ గానే

ప్రసిద్ధ హిందీ చలనచిత్ర గాయని ఆశా భోంస్లే వారి జయంతి సందర్భంగా ప్రసారమవుతున్న పాటల ఫిల్మీ గానేలో విన్నపాట యాదవం కీ భారత్ చిత్రంలో ఆశా భోంస్లే మొహమ్మద్ రఫీ గానం విన్నారు. మజ్రూ సుల్తాన్పూరి సాహిత్యం, ఆర్డీ బర్మన్ సంగీతం.

ఫిల్మీగానే కార్యక్రమంలో విన్నపాట డాన్ చిత్రంలో ఆశా భోంస్లే బృందగానంలో అంజాన్ సాహిత్యం, కళ్యాణ్జీ ఆనంద్జీ సంగీతం. ఆశా భోంస్లే సోదరి లతతో కలిసి పాడిన పాట ఇప్పుడు.

0: है।
1: मैं भी उंगलियों की परछाई, कभी यहाँ कभी वहाँ, शाम से कुछ हो जाए।

ఆశా భోన్స్లే మొహమ్మద్ రఫీ గానంలో మధురు సుల్తాన్పురి రచన విన్నారు. ఆర్డీ బర్మన్ సంగీతం, తీసరి మంజిల్ చిత్రంలో కార్యక్రమంలో చివరిగా

నయారాస్త చిత్రగీతం వింటున్నారు. ఫిల్మీ గానే కార్యక్రమంలో చివరిగా ఆశా భోంస్లే గానంలో సాహిల్ ఉద్యాన్వి రచన. ఆకాశవాణి కడప కేంద్రం ఇంతవరకు ఫిల్మీ గానేలో ఆశా భోంస్లే గారి జయంతి సందర్భంగా ప్రసారమైన పాటలను వింటున్నారు. సమయం 12 గంటలు కావస్తుంది. మరికాసేపట్లో వార్తలు.

చివరిగా చేసినదల్లా మరచిదివో. తోడి రాగం త్యాగరాజస్వామి వారి కీర్తన ఆదితాళము.

కర్ణాటక సంగీతంలో మీరు ఇంతవరకు శ్రీ ఏ కృష్ణమూర్తి బృందం వారి నాదస్వరం విన్నారు. 12:40 ప్రసారమవుతున్న ఆవలితీరంలో జాతీయ అక్షరాస్యతా దినోత్సవం సందర్భంగా ఏ వీరాస్వామి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. మొదటి భాగం వినండి. 12:40 ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 12:30 కావస్తుంది. మరికాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్టలో పర్యటించి పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. లోక్సభలో, రాష్ట శాసనసభలలో మహిళలకు 33% రిజర్వేషన్లు మహిళా రాజకీయ నాయకత్వానికి కొత్త మార్గాలు చూపిస్తాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఈరోజు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 2026 ఆసియా క్రీడలు జపాన్లోని ఐచి నగోయాలో ఈ నెల 19 నుండి అక్టోబర్ 4 వరకు జరగనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్టలో పర్యటిస్తారు. గుజరాత్లోని వడోదరా నుంచి 35,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అహ్మదాబాద్లో మీడియాతో మాట్లాడుతూ వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైడ్ కారిడార్ WDFC 3 ముఖ్యమైన విభాగాలను ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభించి దేశానికి లాంఛనంగా అంకితం చేస్తారని తెలిపారు.
1: డెడికేటెడ్ ఫ్రేట్ కారిడోర్ ఈస్ట్ ఆర్ వెస్ట్ ఏ దోనో దేశ్ కే లియే బహుత్ బడి ఏక్ బ్యాక్ బోన్ కి తరహ ట్రాన్స్పోర్టేషన్ మే వో ప్రాజెక్ట్ అబ్ కంప్లీట్ హువా పూరి తరహ సే ఉస్కో మాన్య ప్రధానమంత్రి జీ రాష్ట్ర కే ప్రతి సమర్పిత కరేంగే యే పరియోజనా ఐసీ హై జిస్మే కై వర్ష్ లగే 2014 మే ప్రధానమంత్రి మే ఉస్ కామ్ కో హాత్ మే లియా హాత్ మే లేకే జిత్ని భీ ఉస్మే ప్రాబ్లమ్స్ థీ ఉన్కో సాల్వ్ కియా.
0: ప్రధానమంత్రి మహారాష్ట్రలోని ముంబైలో గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ GFF 2026ను ప్రారంభించి ప్రసంగిస్తారు. డిజిటల్ చెల్లింపులు ఆర్థికంగా దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి, సామర్థ్యాన్ని ఫలితాలుగా మార్చడానికి GFF 2026 దోహదపడుతుంది. పౌరులు, సంస్థలు

0: సంస్థలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల కోసం విశ్వసనీయమైన ఫలితాలను సృష్టించడంలో ఏఐ, ఆర్థిక, క్వాంటం టెక్నాలజీలు, ఇతర అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు ఎలా ఉపయోగపడతాయనే అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తారు. లోక్సభలో, రాష్ట శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు మహిళా రాజకీయ నాయకత్వానికి కొత్త మార్గాలు చూపిస్తాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. రాజకీయ, పరిపాలన, సామాజిక రంగాల్లో కొత్త తరానికి చెందిన మహిళా నాయకులు ఉద్భవించేలా రాబోయే సంవత్సరాలు సాక్ష్యంగా నిలుస్తాయని బిర్లా చెప్పారు. హర్యానాలోని ఫరీదాబాద్లో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ NCW నిర్వహించిన జెండర్ రెస్పాన్సివ్ గవర్నెన్స్ అనే అంశంపై 2 రోజుల అఖిల భారత సామర్థ్య పెంపుదల వర్క్షాప్ ను ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆయన, దేశ జనాభాలో దాదాపు సగానికి పైగా ఉన్న మహిళల ఆర్థిక, సామాజిక సాధికారత లేకుండా భారత్ అభివృద్ది చెందిన దేశం అనే లక్ష్య సాధన దిశగా ముందుకు సాగలేదన్నారు. ముఖ్యంగా వెనుకబాటుతనం, కష్టాలను ఎదుర్కొంటున్న మహిళలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయగలిగే ప్రభావవంతమైన విధానాలు, పథకాలు, శాసనపరమైన చర్యలపై చర్చించాలని ఆయన మహిళా శాసనసభ్యులకు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో 6G నెట్వర్క్ల అభివృద్దిని తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ చర్యల్లో అమెరికాతో సహా 24 దేశాల గ్రూప్లో భారత్ కూడా భాగస్వామి అయ్యింది. తర్వాతి తరం నెట్వర్క్లు ఉమ్మడి భద్రతా ప్రయోజనాలను ప్రతిబింబించేలా, పోటీతత్వాన్ని బలపరిచేలా నూతన ఆవిష్కరణల్లో 24 దేశాలతో కలిసి భారత్ చేరిందని అమెరికా వాణిజ్య శాఖ వెల్లడించింది. అమెరికాలోని మయామిలో జరిగిన G20 ఇన్నోవేషన్ మినిస్టీరియల్ సదస్సు సందర్బంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్, అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ ను కలుసుకున్న తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ఈ 2 నాయకులు 6G సాంకేతికత భవిష్యత్తు గురించి, తరువాతి తరం టెలికమ్యూనికేషన్స్ నెట్వర్క్ల అభివృద్దిలో అంతర్జాతీయ సహకారం ప్రాముఖ్యత గురించి చర్చించారు. లగ్జంబర్గ్ ఉప ప్రధాని జేవియర్ బెటెల్ న్యూఢిల్లీలో వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమయ్యారు. లాజిస్టిక్స్, ఏఐ, డిజిటల్ టెక్నాలజీస్, అంతరిక్షం, ఆర్థిక సేవలు, వ్యర్థాల నిర్వహణ వంటి కీలక రంగాల్లో భారత్ లగ్జంబర్గ్ సహకారాన్ని మరింత బలోపేతం చేయడం గురించి సమావేశంలో చర్చించినట్టు గోయల్ తెలిపారు. భారత్ లగ్జంబర్గ్ ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి, రెండు వైపులా ఉన్న వ్యాపారాలకు కొత్త అవకాశాలు సృష్టించడానికి తాము ఎదురు చూస్తున్నామని మంత్రి తెలిపారు. ఈరోజు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అక్షరాస్యత ప్రాముఖ్యతను వ్యక్తులకు, సమాజానికి తెలియజేయడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 1966లో యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్ 14వ సెషన్లో ఈ దినోత్సవాన్ని ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి అక్షర జ్ఞానం అందేలా అవగాహన కల్పించడం, నిరక్షరాస్యతను నిర్మూలించడం ఈరోజు ప్రధాన ఉద్దేశంగా ఉంది. విద్య ద్వారానే జ్ఞానానికి, అవకాశాలకు, మెరుగైన భవిష్యత్తుకు తలుపులు తెరుచుకుంటాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. విద్య పరివర్తన శక్తిని వేడుకగా జరుపుకోవాలని, అభ్యాసన ప్రయాణంలో ఎవరూ వెనుకబడిపోకుండా చూడ్డానికి తమ నిబద్దతను పునరుద్దరించుకోవాలని జోషి కోరారు. విద్యావంతులైన, సాధికారత కలిగిన పౌర సమాజమే వికసిత్ భారత్ కు బలమైన పునాది అని ఆయన అన్నారు. కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు మధ్యప్రదేశ్లోని విదిశాలోని అటల్ బిహారీ వాజ్పేయి మెడికల్ కళాశాలలో కీమోథెరపీ డే కేర్ యూనిట్ను ప్రారంభిస్తారు. రాష్ట ఉప ముఖ్యమంత్రి రాజేంద్ర శుక్లా, వైద్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కొత్త యూనిట్ క్యాన్సర్ రోగులకు మెరుగైన కీమోథెరపీ సేవలు అందిస్తుంది. భారతరత్న డాక్టర్ భూపెన్ హజారికా జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ హజారికా గొంతు అసోం ఆత్మను, ఈశాన్య రాష్ట్రాల స్ఫూర్తిని దేశం మొత్తానికి చాటి చెప్పిందని నరేంద్రమోదీ పేర్కొన్నారు. భూపెన్ సంగీతం అసామీ సంస్కృతిని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లిందని ఆయన గేయాలు సమాజాన్ని ఐక్యంగా ఉంచిన జీవన విలువలను ప్రతిబింబించాయని అమిత్ షా పేర్కొన్నారు. డాక్టర్ హజారికా గొప్ప సాంస్కృతిక ప్రతీక, దార్శనికుడు అని ఆయన తన సంగీతం ద్వారా భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేశారని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ సౌదీ అరేబియాలో పర్యటించిన సమయంలో అక్కడి ప్రవాస భారతీయులతో సంభాషించారు. రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో ఆల్ ఇండియా స్టీరింగ్ కమిటీ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, సంస్కృతి రంగాల్లో భారత్ సౌదీ అరేబియాల సంబంధాలను బలోపేతం చేయడంలో భారతీయ సమాజం అందిస్తున్న సహకారాన్ని రాజ్నాథ్ ప్రశంసించారు. 2026 ఆసియా క్రీడలు జపాన్లోని ఐచి నగోయాలో ఈ నెల 19 నుండి అక్టోబర్ 4 వరకు జరగనున్నాయి. అయితే ప్రారంభ వేడుకకు 9 రోజుల ముందుగానే ఈ నెల 10 నుంచే క్రీడా పోటీలు ప్రారంభమవుతాయి. ఈ నెల 17న టెక్బాల్తో భారత్ పోటీల్లో పాల్గొంటుంది. ఈ నెల 18న క్వార్టర్ ఫైనల్స్లో భారత మహిళల క్రికెట్ జట్టు జపాన్తో తలపడుతుంది. సెప్టెంబర్ 20 నుండి ఇచినోమియా సిటీ మున్సిపల్ జిమ్నాసియంలో జరిగే బ్యాడ్మింటన్ పోటీల్లో పివి సింధు భారత్కు ప్రాతినిధ్యం వహిస్తారు. ఒలింపిక్ పతక విజేత మీరాబాయ్ చాను 5 సభ్యుల భారత వెయిట్ లిఫ్టింగ్ జట్టుకు నేతృత్వం వహిస్తారు. డబుల్ ఒలింపిక్ పతక విజేత మను బాకర్ షూటింగ్లో, ప్యారిస్ 2024 కాంస్య పతక విజేత అమ్రాన్ సెహ్రావత్ కుస్తీలో పాల్గొంటారు. రాగల 2 రోజుల్లో దేశ ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఈరోజు ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తెలంగాణల్లో రాగల 2 రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్టలో పర్యటించి పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. లోక్సభలో, రాష్ట శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు మహిళా రాజకీయ నాయకత్వానికి కొత్త మార్గాలు చూపిస్తాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఈరోజు అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 2026 ఆసియా క్రీడలు జపాన్లోని ఐచి నగోయాలో ఈ నెల 19 నుండి అక్టోబర్ 4 వరకు జరుగుతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి
1: ఆకాశవాణి కడప కేంద్రం. మంగళవారం మధ్యాహ్నం 12:40 అయిందంటేనే ఆవలి తీరం కార్యక్రమం కోసం అసంఖ్యాక శ్రోతలు ఎదురుచూస్తూ ఉంటారు. ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది. అక్షరాలు, అక్షరాలా వ్యక్తికి జీవితపు వెలుగులు. అక్షరాలు మన జ్ఞాన తేజస్సు. వేలిముద్ర వద్దు, అక్షరాలు ముద్దు అంటుంది. అక్షరాలతో నేస్తం కడితే మీ దారి జీవితాంతం ఆనందమయమవుతుంది. మోసపోకూడదు ఎవరు ఎప్పటికీ అంటుంది జాతీయ అక్షరాస్యతా దినోత్సవం. కళాకారులు శ్రీ అరబోలు వీరాస్వామి గారు. కళ కళాకారుల కోసం మాత్రం కాదు, సమాజం కోసం అంటూ జీవితాన్ని పాటతో ముడివేసి నిరక్షరాస్యుల జీవితాలను అక్షరాలతో, జ్ఞానాన్ని నింపడం కోసం పాటుపడుతున్న వ్యక్తి. వారిని జాతీయ అక్షరాస్యతా దినోత్సవం రోజు పలకరిద్దాం. ఈనాటి ఆవలితీరం కార్యక్రమంలో అక్షరాస్యత ఉద్యమ కళా బృంద టీమ్ లీడర్ వీరాస్వామి గారితో పరిచయం మొదటి భాగాన్ని విందాం. పరిచయకర్త శ్రీజీ శ్రీధర్.

ఆవలి తీరం ఇది అనుభవాల సారం. శ్రోతలకు నమస్కారం. ఆవలి తీరం కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుత సమాజంలో మనకు ఒక గౌరవం కల్పించాలన్నా అది ఒక్క చదువు వల్లనే సాధ్యమవుతుంది. చదువు లేకపోతే దేనికి కూరగారనేది పెద్దలన్నమాట. ఎంతోమంది

0: చదువు ద్వారా తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకున్నారు. అంతటి ప్రాముఖ్యత ఉన్న చదువు గురించి జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అక్షరాస్యత కళాబృంద టీం లీడర్ శ్రీ ఏ వీరాస్వామి గారు మనతో ఉన్నారు. వారిని పరిచయం చేసుకుని మరిన్ని వివరాలను, విశేషాలను, కార్యక్రమ సంగతులను తెలుసుకుందాం. నమస్కారం అండి, కార్యక్రమానికి స్వాగతం.
1: నమస్తే సార్.
0: ముందుగా నమస్కారం, మీ పరిచయం అండి.
1: సార్, నా పేరు అరబోలి వీరాస్వామి. నాది మైదుకూరు సార్. 1962 ఏప్రిల్ ఫూల్ అంటారు కదా, ఒకటి తేదీ నాకు నేను జన్మించిన దినం సార్. అది అక్షరాస్యత విషయం మీద దగ్గరికి వచ్చినాను మాట్లాడాలని. ఈ సంపూర్ణ అక్షరాస్యత అంటే ఎందుకు, దీనివల్ల మనకు ప్రయోజనం ఏమి అనేది ముఖ్యంగా మీతో నేను.
0: మరి వీటన్నిటికంటే ముందంటే ఒకసారి మీ బాల్యము, విద్యాభ్యాసము, మీరు ఏం చదువుకున్నారు, అసలు ఈ చదువు ఇంకొకరికి ఎలా ఉపయోగపడుతుందన్న విషయం పట్ల మీకు అవగాహన మీకు ఎలా కలిగింది?
1: చదువు లేనిది మనమేమి సాధించలేము సార్. అంటే భవిష్యత్తులో ప్రగతికి పోవాలంటే చదువు అవసరం. అందుకే చదువు అనేది ప్రధానంగా అన్ని ఊర్లలో, పాఠశాలలో చదువు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. మనకు స్వాతంత్రం వచ్చేటికి మన దేశం యొక్క అక్షరాస్యత 18.33 మాత్రమే. అంటే దాపుగా అన్ని రంగాల్లో కూడా ఉద్యోగాలు ఉన్నా గానీ విద్య అనేది లేదు. అంటే ఉద్యోగ అవకాశం ఉంది కానీ చదువుకునే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. దానివల్ల మనము ప్రగతిలో ముందుకు పోవాలంటే, దేశ అభివృద్ధి జరగాలంటే అన్ని రంగాల్లో కూడా చదువు ప్రధానమైనది అని గుర్తించినారు. అప్పుడు ఏం చేస్తున్నారు, టోటల్ లిటర్స్ అంటే జాతీయ అక్షరాస్యత మొదలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ప్రధానంగా దీన్ని లీడ్ చేసిన వాళ్ళు ఎంపీ పరమేశ్వరన్, బాంబే ఆమ్టే సైన్స్, అక్కడ ఈయన తీసుకునేటువంటి ఉద్యమాన్ని యావత్ భారతదేశానికి నడిపినాడు ఆయన. అంటే ఈ ఉద్యమానికి ముందు కారణం ఏంటంటే కొన్ని విషయాలు చెప్తాను. 1 నుంచి 6వ తరగతి వరకు నేను మైదుకూరులో జరిగిన సార్. తర్వాత అంటే మా కుటుంబ పరిస్థితులు బాగలేక మా మేనమామ గారు నన్ను జమునుడు తీసుకుపోయి అక్కడ 7 నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు, అంటే నేను బిఏ ఏసీ అంటే బిఏలోని అగ్రికల్చర్ చేశాను, ఈ స్పెషల్ సబ్జెక్టు. తర్వాత నేను అక్కడి నుంచి అక్కడ అంతవరకు నా విద్యాభ్యాసము. ఇంకా నాకు చిన్నప్పటి నుంచి ఒక ఇన్సిడెంట్ వల్ల నేను ఈ కళాకారుల్లోకి వచ్చేదనే అవకాశం వచ్చింది. నేను చిన్నప్పుడు కాలేజీలో అంటే మాకు కంబైండ్ కాలేజీ అంటే హై స్కూల్ జూనియర్ కాలేజ్ కలిసి ఒకే ప్రిన్సిపల్, ఒకే అడ్మినిస్ట్రేషన్ కింద పనిచేసేది.
0: ఒకే కాంపౌండ్లోని
1: ఒకే ప్రిన్సిపల్ అన్ని చూసేవాళ్ళు. అది జమ్మలమడు గవర్నమెంట్ కాలేజీలో మాకంటే సీనియర్స్ కొంతమంది నాటకాలు వేసానికి ఎవరున్నారా అంటే దాంట్లో ఉత్సాహం ఉన్న రాండి అని చెప్పేవాళ్ళు. నేను కూడా ఉత్సాహంగా పోయా ఏదో పాడదాము నేర్చుకుందామని. అక్కడ ఏం జరిగిందంటే నన్ను లోపలి పోయినామని బయట తోసేసినారు వాళ్ళు. తోసిన నేను కింద పడిపోయినా, నిజంగా కింద పడి చాలా నాకు బాధ వేసింది. అప్పుడు నేను అనుకున్నాను అంటే సంవత్సరం ఏసారి కదా జరిగేది వార్షికోత్సవాలు కాలేజీలో, వచ్చే సంవత్సరము ఇదే కాలేజీలో నేను అంటే బాగా మన్నను పొందాలా అని నాకు ఒక ఇంట్రెస్ట్ కలిగింది. నాకు
0: పట్టుదల,
1: ప్రేరణ నాలో కలిగి పట్టుదల వచ్చేసింది. తర్వాత నేను
0: అది ఎందుకు, ఆ సందర్భం ఎలా వచ్చింది అంటే ఎందుకు తోసేసారు వాళ్ళు
1: అంటే మనకంటే సీనియర్స్ సార్ వాళ్ళు, ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఉండే వాళ్ళకి వాళ్ళు ఎంట్రీ చేస్తారు.
0: సో ఇది అప్పటి నుంచే ఉందన్నమాట, సీనియర్ జూనియర్ ఇవన్నీ
1: వాళ్ళు మమ్మల్ని అట్లా తోసేసినారు. నిజంగా చెప్పాలంటే చాలా దూరం పడిపోయినా, బాగా నాకు దెబ్బలు కూడా చిన్న చిన్న
0: బాగా స్ట్రాంగ్ గా ఉంటారు మీరు, మరి
1: పొట్టిగా ఉన్నా కానీ స్ట్రాంగ్ గా ఉన్నాను. అప్పుడు నాకు కొంచెం బాధ కలిగింది. మీకు నిజంగా ఏంటంటే మా కుటుంబం అంతా వీధి నాటకం ఆడేవాళ్ళు. మాది కలసపాడు దగ్గర కొంగారామాపురం అనే గ్రామంలో వీధి నాటకం ఆడేటువంటి ఒక కుటుంబం ఉండేది. అంటే మనకు ఆంధ్ర కడపలో వీధి నాటకం ఒకటి, తర్వాత వైర్లు అంటే కనెక్షన్ ఇచ్చి వైర్ల మీద టెక్నాలజీ ఉపయోగించే వాళ్ళు సురభి నాటకం వాళ్ళు. వాళ్ళు కర్మాకట అన్నారు వాళ్ళను, అంటే రాయచోటి ప్రాంతం సురభి వాళ్ళు. మనం మేము ఇక్కడ పూర్మావిళ్ళ, కలసపాడు, గిద్దలూరు, ఈ మన మైదుకూరి ప్రాంతంలో వీధి నాటకాల వంశం నుంచి నేను వచ్చిన సార్. ఆ ఉత్సాహంతోనే నేను అక్కడికి పోయినా, ఇది నేను నేర్చుకోవాలా, మా పెద్దలు నేర్చుకునేవారు, మనం కూడా ఏదన్నా చేద్దామనితోనే పోయినా. ఈ ఇన్సిడెంట్ వల్ల నాలో మార్పు వచ్చేసింది,
0: పట్టుదల మరింత
1: పెరిగింది. నేను అక్కడి నుంచి తర్వాత కాలేజీలోనే ఒకసారి అంత గుంపున్నప్పుడు ఆడుకున్నప్పుడు ఉదయం పూట కాలేజీ ప్రేయర్ టైంలో నేను ఒక మోడర్న్ ఫకీర్ అని ఒక మోడల్ ఫకీర్ను తీసుకుని ఒక కొత్త ఏకపాత్ర అభినయం చేశాను. దీనికి అక్కడ చదువుకునే వాళ్ళ స్టూడెంట్స్ అంతా, ఇంటర్మీడియట్ వాళ్ళు, ఉపాధ్యాయులు వాళ్ళంతా కూడా ఏం చేశారంటే నేను ఫ్రీగా చేస్తున్నాను స్టేజ్ లేకుండా ఒక గ్రౌండ్ లో, నా చుట్టూ గుంపు అయినారు, ప్రేయర్ ఆగిపోయింది, కాసేపు ప్రేయర్ కూడా ఆపేసినారు. నా ప్రదర్శన చూసి వాళ్ళు కాలేజీలో ఖచ్చితంగా అయింది, మనం స్టేజ్ ఎక్కించాలా అని అనుకున్నారు. నేను మొదటి రోజు, మాకు 2 రోజులు ఉంటుంది వార్షికోత్సవం అంటే కాలేజీ డే, ఈ 2 రోజుల్లో నేనే ప్రదర్శన ఇచ్చాను. ఒకటి వచ్చి మైల పకీరు, రెండోది వచ్చి సాహెబ్. ఈ రెండు ఏకపాత్రాభిలు అంటే ఇతరుల మీద డిపెండ్ అయితే నాకు అవకాశాలు ఇవ్వరు కదా, ఇది నేను సొంతంగా ఎన్నుకున్నా, నాకు నేనే అయితే నేను హీరో. నేను తయారయ్యి నేను స్టేజ్ మీద ప్రోగ్రామ్ ఇచ్చాను. మొదటి రోజు ప్రోగ్రామే నాకు అద్భుతంగా, అక్కడ ఉండేటువంటి ఉపాధ్యాయులు అయితేనేమి, తర్వాత కాలేజీ లెక్చరర్స్ అయితేనేమి, ప్రిన్సిపాల్ గారు బాగా నన్ను మెచ్చుకొని రెండో రోజు నాకు ఏదో తెలియదు ఒక మెడల్ ఇచ్చినాడు. అప్పుడు నన్ను సాకినటువంటి మా మేనమామ గారు, మా అక్క నాకు తెలియకుండా ప్రదర్శించడం ఇచ్చిన వాళ్ళు. అంటే నేను చెప్పాను అట్లాంటి ఇంట్లో అంటే ఏమన్నా వద్దంటారు కదా, చదువుకోను కదా వీడు, ఏదో మనం అక్క కొడుకు తెచ్చి సాగుతాము, వీడేదో ఇట్ట అయిపోతాడా అనుకునేవాళ్ళు.
0: ఆ భయం ఉంటుంది,
1: ఆ భయం నాకు చెప్పేవాడిని కాదు. అయితే నాకు తెలియకుండా నా మేనమామ, నా అక్క నా ప్రదర్శన చూసినారు. చూసి ఉదయం వాళ్ళు కూడా నవ్వుకున్నారు, రాత్రి చెప్పలేదు నాకు వాళ్ళు. మరుసటి రోజు కూడా ప్రదర్శన చేశాను ఈ సాహెబు అనే ఒక పాత్ర. ఈ డైలాగులు అవి కూడా జనాలు అప్పటి నుంచి నాకు నా పేరు మంచిపోయి పకీర్ పకీర్ అనే వాళ్ళందరూ.
0: అంతగా మీరు మంచి పాత్ర ప్రాణ ప్రతిష్ఠ చేశారు.
1: అప్పటి నుండి డిగ్రీ వరకు, అంటే నేను బిఏ పూర్తి చేసేంత వరకు, 85 లో డిగ్రీ అట్ టైం పాస్ అంతవరకు కల్చరల్ సెక్రటరీగా ఉన్నాను.
0: అంటే ఒకసారి స్టార్ట్ అయింది ఇంకా డిగ్రీ వరకు నిరంతరాయంగా.
1: మధ్యలో నాకు కొంచెం బ్రేక్ వచ్చింది నాకు 10th క్లాస్ లో. 1977 నేను 10th చదివేటప్పుడు నాకు అనారోగ్య పరిస్థితి వల్ల ఒక పరీక్ష రాయలేకపోవడం వల్ల అక్కడ నేను ఫెయిల్ అయినా మళ్ళీ నేను అక్టోబర్ లో ఉండేది. అప్పుడు అక్టోబర్ సెప్టెంబర్ మళ్ళీ మనకు ఎగ్జామ్ రాసే అవకాశం ఉండింది. నేను తిరిగి అప్పుడు పాస్ అయినాక ఈ మధ్య కాలంలో మీకు రేడియో ఎక్కువ వినేవాడిని.
0: మన రేడియో అన్నిట్లో ఉంది.
1: నాకు రేడియోను అప్పట్లో 1977 నేను రేడియో ఉన్నా. అప్పుడు నేను ఆకాశవాణిలో 12 గంటల 40 నిమిషాలకు కార్మికుల కార్యక్రమం వచ్చేది. ఈ కార్యక్రమంలో త్యాగమయ్య అని ఒక నాటకం వేసేవాళ్ళు, హైదరాబాద్ నుంచి వచ్చేది నాటకం. ప్రతి ఆదివారం ఈ కార్మిక కార్యక్రమంతో పాటు ఈ త్యాగమయ్య నాటకం, అంటే ఇది బుద్ధుని యొక్క బోధనలు అవన్నీ చాలా చక్కగా ఉన్నాయి. అశోకుడు మనము బుద్ధుడు ఉన్నాము, అతను చేసినటువంటి కళింగ యుద్ధము అలాంటి అహింస ముఖ్యంగా దాన్ని మనము తీసుకొని మన స్వతంత్రం వచ్చింది గాంధీ గారు మనం అట్లనే. అప్పుడు ఆ నాటకం కూడా అలాగే ఉండేది, బౌద్ధ కథలు నాటకీయంగా చేసి రేడియోలో వినిపించేవారు. అంటే మనకు 1919లో జరిగిన జలియన్ వాలా బాగ్ అంటే కళింగ యుద్ధంగా గొప్పది. అవన్నీ చరిత్రలో ఉంటాయి మనకు. అంటే అహింస సిద్ధాంతాన్ని పాటించాలని మానవ దృక్పథంగా మనము దీన్ని మనం తీసుకోవడం జరిగింది. అట్లా నేను ఈ రేడియో నాటకం త్యాగమయ్య నాటకం, అది కూడా ఒకేసారి రాదు, వారం వారం వస్తుండే. నేను వారం వారం అప్పుడు వచ్చి కరెక్ట్, మాకు రేడియో లేదు, పక్కింట్లో వాళ్ళకి రేడియో ఉంటే అక్కడ కూర్చొని నాటకం వేయడం వల్ల నేను రేడియో శ్రోతగా అక్కడి నుంచి మొదలైన.
0: వింటుంటేనే చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే అప్పట్లోనే మీరు రేడియోని విని దాని నుంచి ఇన్స్పిరేషన్ పొంది మరింత మందికి చాలా బాగుంది. మరి ఈ సందర్భంలో మీరు వేసిన నాటకం అవ్వచ్చు లేదా, అది
1: నేను అక్షరాస్యతలో కడప జిల్లాకు జానపద కళ పల్లె శుద్ధులు అనే కార్యక్రమాన్ని ఇక్కడ స్టార్ట్ చేసిన సార్ మన జిల్లాలో. దీన్ని 1990లో కలెక్టర్ పరిడా గారు నన్ను మైదుకు నుంచి నన్ను ఒక ఎంపిక చేశారు. సెలెక్ట్ అయిన తర్వాత నాకు 1990 సెప్టెంబర్ స్టార్ట్ చేసినారు. అంటే ఒక ట్రైనింగ్ అనమాట, సెప్టెంబర్ ట్రైనింగ్ వెళ్ళాం రాజమండ్రి. మేము రాజమండ్రిలో చాలా మంది గొప్ప కళాకారులు ఉన్నారు. ఈ భారత జ్ఞాన విజ్ఞాన సమితి నుంచి ప్రతి జిల్లా నుంచి 3 కళాకారులు అక్కడికి వచ్చారు. సెప్టెంబర్ 1 నుంచి 14 జరిగినటువంటి కార్యక్రమం మరవలేంది, ఎందుకంటే మేము పోయిన రోజు ప్రారంభ కార్యక్రమం. ఆ రోజు పుట్టపర్తి నారాయణాచార్యులు దివంగతులైన వార్త మేము అక్కడ రేడియోలో విన్నాం. అక్కడ ఆ రోజు సి నారాయణరెడ్డి గారు కూడా అక్కడ వచ్చిన్నారు. అక్కడ సంతాప సభ కూడా ఆయన ముందే జరిగింది. ఆయన చాలా మమ్మల్ని అడిగాడు, కలప వాళ్ళు ఎక్కడున్నారని అడిగాడు. మేము 3 లేచాము అక్కడ. మీకు సురభి అంటే తెలుసా అని ప్రశ్నలు వేసాడు. తెలుసు సార్ అన్నాం. పుట్టపర్తి నారాయణాచార్యులు అంటే తెలుసా అంటే తెలుసు సార్ నేనే చెప్పాను. అప్పుడు నాకు, నేను శివతాండం చదువుతా సార్,
0: చాలా ప్రఖ్యాతమైన రచన ఆయనది,
1: గొప్ప రచన. నేను ఇప్పటికి కూడా శివతాండం చదువుతాను. పుట్టపర్తి గారు నేను
0: అది లయబద్ధంగా చదువుతుంటే చాలా ఆహ్లాదంగా.
1: 1973లో పుట్టపర్తి నారాయణాచార్యులు జిల్లా పరిషత్ హై స్కూల్లో, అంటే నేను 6వ తరగతి చదివేటప్పుడు వచ్చినారు ఆయన. అంటే నేను చెప్పేది అక్షరాస్యత అంటే చదువు అంటే అలాంటి వాళ్ళ గొప్ప గ్రంథాలు అవన్నీ కూడా మనకు, అంటే వచ్చే తరానికి అవి బాండాగారాలు. అట్లాంటి వ్యక్తి గురించి చెప్తున్నానంటే, ఇంకా అక్కడి నుంచి ఈ ట్రైనింగ్ క్లాసు చాలా కఠినంగా ఉండేది. ఎందుకంటారేమో, దీంట్లో నేర్చుకుంటేనే మేము మిగతా వాళ్ళ కళాకారులు నేర్పాలి. ఖచ్చితమైనటువంటి కళాకారులు అక్కడ, రచయితలు, కవులు, గొప్ప గొప్ప కళాకారులు కూడా వచ్చారు. పాటలు రాసే దేవేంద్ర, వల్లంబట్టు జనార్దన్ రావు, తర్వాత డాక్టర్ వి గిరి అనే రచయితలు, వాళ్ళతో పాటు కళాకారుల శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్రం నుంచి ఎంపిక చేసిన వాళ్ళు మాకు కళాకారులు ఇచ్చారు. కానీ నేను పాటలు పాడను పోయినోని దర్శకత్వం తీసుకోవాల్సిన పరిస్థితి కూడా నాకు వచ్చింది. అయితే నాకు దర్శకుడుగానే వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చినారు అక్కడ. అంటే ఈ పక్క ఓ పక్క పాటలు పాడుతూ మరో పక్క నాటకంకు నేను చేశాను. అదిగో పులి అనే ఒక నాటకం. ఆ నాటకలో మాకు దర్శకుడు తాతినేని ప్రకాశ్రావు గారు. ఈయన గొప్ప సినిమా దర్శకుడు. మేము దాంట్లో ఒక కూలి అనేవాడు ఉంటాడు. వాడు ఒక జమీందారుకి బాకీ ఉంటాడు. ఆ బాకీ పడినప్పుడు ఆ పొలం చేయాల అంటే మనం ఎట్టి చాకరి అంటాం కదా, దాంట్లో నా పాత్ర అది. దాన్ని ఆ పాత్ర నేను చేశాను సార్. అందులో ఒక మీకు డైలాగ్ చెప్తా. తండ్రి అంటాడు, ఏరా ఈరోజు పనికి పోలేదు అని అంటానే, నాన్న పోలే నాన్న, నాకు చాలా బాధగా ఉంది నాన్న. చూడు నాన్న. ఏమైంది నీకు? చూడు నాన్న, పైన చేను మెరక చేనులో నీరు రాలేదని మన భూమి వ్యవసాయం చేసే మన రైతు ఎలా కొట్టాడో చూడు నాన్న, చూడు నాన్న. అమ్మా చూడమ్మా, అమ్మ నేను పోలేనమ్మా, అమ్మమ్మ నీ చేతులను చంపివేమ్మా అనే ఒక చిన్న ఒక ఎక్స్ప్రెషన్స్ బాధ కలిగించే డైలాగులు చెప్తాం. అది వినేవాళ్లకు డైరెక్ట్గా చూసేవాళ్ళకైతే అలాంటి నాటికలు. తర్వాత చదువు గురించి కొన్ని పాటలు అక్కడ నేర్చుకున్నాం. వాళ్ళని నేర్పారు ఎక్కడ, రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం. ఇది కాటన్ గారి బంగ్లా. ఒక పక్క కాటన్ బంగ్లా కనిపిస్తుంది, అటుపక్క గోదావరి గలగల ప్రవహిస్తూ ఉంటుంది. పక్కనే మేమంతా ఆ మ్యూజియంలోనే మా కళారూపాల ప్రదర్శనను శిక్షణను చేసేవాళ్ళం. ఉదయం నుంచి సాయంకాలం చేసిన శిక్షణను ఖచ్చితంగా రాత్రి ప్రదర్శించాల. మీరేం చేశారంటే మేము ఏదో చేయాలి, పల్లె శుద్ధులు చేసావా, ఓ పాట నేర్చుకున్నావా, లేదా ఏదో నువ్వు నేర్చుకునే దాన్ని ఖచ్చితంగా డెమో చేస్తారు.
0: అంటే మీరు ఏం నేర్చుకున్నారు అనేది రాత్రికి ప్రదర్శన లాగా ఇస్తారు. అంటే ఎంత నేర్చుకున్నారు, మీ పరిపక్వత ఎంత వచ్చింది అని. బాగుందండి. మరి వీరాస్వామి గారు ఈ సందర్భంలో ముందుగా చదువు గురించి ఒకసారి మాట్లాడుకుంటే అది ఎంతవరకు అవసరం అంటారు, సమాజానికి ఎలా మార్పు తీసుకొస్తుంది, లేదా చదువు లేకపోతే ఎలాంటి నష్టం ఉంటుంది?
1: చదువు లేకుండా పోతే వచ్చే నష్టం, మామూలుగా అక్షరాస్యత తీసుకుంటే భారతదేశంలో ఈ రోజు కూడా వెనుకబడిన వాళ్ళు స్త్రీలు. ఈ స్త్రీల అక్షరాస్యత అనేది ఇంకా మనకు రావాల్సింది. మన డేటా ప్రకారం అయితే మన జిల్లాలో మనం 1990 అక్షరాస్యత తీసుకుంటే మన కడప జిల్లా 42% ఉంది. అంటే ఎక్కడ ముందు స్టార్ట్ అయింది? ఇది కేరళలో మొదలైంది, తర్వాత ఆంధ్రావనికి వచ్చింది. చదువు లేకుంటే మనిషి వింత పశువు అంటారు. ఇక్కడ విద్య లేని వాడు వింత పశువు అంటారు. చదువు వేరు, విద్య వేరు. విద్య అనేది ఏదైనా కుల విద్య గాని వెన్ను విద్యలు, అలాంటి వాడు కాకుండా పోతే వింత పశువు అనేది అంటారు, గాని లేకుంటే కాదు. చదువు అనేది మనిషికి, మనకు రెండు కన్నులుంటే అది మూడో కన్ను అని, ఎక్కడ పోవాలన్నా, ఎవరితో మాట్లాడాలన్నా, ఏం చేయాలన్నా ఒక ధైర్యాన్ని ఇస్తుంది, ఒక స్వతంత్రాన్ని కల్పిస్తుంది. తను ముందుకు పోయేదానికి
0: చదువు ఉంటే కాన్ఫిడెన్స్ వస్తుంది,
1: ఒక నమ్మకం వస్తుంది, నాకు తెలుసు అనేటువంటి నమ్మకం కూడా ఉంటుంది. అప్పుడు ఆ మూడో కన్ను అనేది ఎలాంటిదో అనేది మీకు తెలియపరుస్తాను. మీకు ఒక పాటలో చదువు

మరి వీరాస్వామి గారు, ఒకసారి అక్షరాస్యత గురించి మాట్లాడుకుంటే, ఎందుకంటే చాలా మందికి తెలియదు అసలు ఇది ఎలా పనిచేస్తుంది, ఒక ప్రభుత్వము దీనికోసం ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తుంది, ఏ రూపాల్లో ప్రజలు

0: తీసుకెళ్తుంది. అది జాతీయ స్థాయిలో అవ్వచ్చు, లేదా రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, పాఠశాలల్లో అవ్వచ్చు. ఇంకా చాలా మంది కళాకారులతో మీరు సంప్రదించి ఇలాంటి ప్రోత్సాహాలు చేస్తుంటారు. మరి ప్రభుత్వ పరంగా అసలు ఎలాంటి ప్రోత్సాహం ఉంటుంది, లేదా ఎలాంటి కార్యక్రమాలకు రూపకల్పన చేస్తారు?
1: అసలు ప్రభుత్వమే ఇది కార్యక్రమం నడిపింది సార్. నేను అక్టోబర్ 2వ తేదీ నుంచి, అంటే గాంధీ జయంతి నుంచి నెహ్రూ జయంతి నవంబర్ 14 వరకు మన జిల్లాలో అక్షరాస్యత ఉద్యమం సాగింది. దీనికి అప్పుడు అడల్టేషన్ డైరెక్టర్ గారు జిల్లా అధికారి రంగారెడ్డి సార్ ఉన్నారు. ఆయన ప్రతి ఊరు ప్రతి పల్లె, ఆయన చాలా తెలియని ఊర్లే లేదా, అన్ని ఊర్ల నుంచి ఈ ఉద్యమానికి సైనటం ఎలా చేస్తే బాగుంటుందని ఒక ప్లాన్ చేశారు ముందు. అందులో భాగంగానే నన్ను ఒక ఇక్కడ సెలెక్ట్ టీం మొత్తం టీం లీడర్ గా అట్ట చేశారు. తర్వాత ప్రతి పల్లెల్లో ఎలాగా అయితే దీన్ని మనము చేయగలుగుతాము, ఇంట్రెస్ట్ చూపించాలి కదా, దానికోసం ఏ విధంగా అవుతుందంటే ఈ కళాకారులు తప్పనిసరి అవసరమని ఆయన చెప్పడం జరిగింది. అప్పుడు కలెక్టర్ జిల్లా ప్రభుత్వం చేయాల్సిన తప్పనిసరి, దీంట్లోకి మండల అధికారులు, ఎంఆర్ఓలు, ఎంఈఓలు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ టీచర్స్, అట్లే మాజీ సైనికులు, తర్వాత స్వచ్ఛంద సంస్థలు, వీళ్ళందరినీ ఆయన కలిపినాడు. కలిపి ఇది మన పని, ఈ చదువు లేకుంటే ఇబ్బంది పడతాం, దీని ముఖ్యంగా ఈ మోటివేషన్ మనం చెప్పాం. అలాగా మనం కూడా ఒక ఊరు అడల్ట్ అంటే దత్త తీసుకొని చేయాలనే ఉద్దేశంతో ఏంపల్లి దగ్గర కుప్పాలపల్లి అనే గ్రామాన్ని దత్త తీసుకున్నాం సంపూర్ణ అక్షరాస్యత. ఆ ఊరును మొత్తం గోడలకంతా సున్నం కొట్టించి అలకాడించి 1-2 మొత్తం అంతా ఎక్కడ చూసినా గానీ అద్భుతంగా అక్షరాస్యతకు బాగా ప్లాన్ చేసి అనేక మందిని ఇన్వాల్వ్మెంట్ చేశారు. ఇక్కడ గొప్ప గొప్ప వాళ్ళని తీసుకొచ్చి అక్కడ మా కళాకారులు మేము కూడా ప్రదర్శన చేశాం. ఆ ఊరిని మనం సంపూర్ణ అక్షరాస్యతగా సాధించాం. మేము ఎక్కడ పోతే కళాకారులు ఆ రోజు పండగ అనమాట. ఆ ఊరంతా తోరణాలు కట్టడము, అన్ని దీపాలు గెలించము, ఇట్లా అన్ని చేయడము, అక్కడ అధికారులు అందరూ వస్తే ఈ కళారూపాన్ని ప్రదర్శించారు. మేము కళాకారులుగా, నేను 20 మంది మేము కళాకారులు, నేను ఒక టీం లీడర్, మిగతా 20 మంది కళాకారులు, 2 డప్పు వాయించేవాళ్ళు, 2 మహిళలు. ఎందుకంటే మహిళలు కూడా మనం సగం భాగము చదువు లేని వాళ్ళని చెప్పుకుంటున్నాం కదా, కాబట్టి 2 మహిళలు కూడా మాతో పాటు ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా మాకు ఒక బస్సు ఇచ్చారు. ఆ బస్సులో డిపిఆర్ఓ నుంచి సౌండ్ సిస్టమ్ అంతా, మైకులన్నీ వాళ్ళు చేసేవాళ్ళు. అలాగే ఈ అక్షరాస్యతను వేంపల్లి నుంచి మొదలు పెట్టాం. అక్కడ ఒక రూట్ ప్లాన్ ఉంటుంది, గవర్నమెంట్ ఏ ఊరు ఇవ్వాలా అనేది ప్రతిరోజు కలెక్టర్ గారికి తెలియపరుస్తారు. నిజంగా ఇది చెప్పాలంటే ఒక స్వాతంత్రం తర్వాత భారతదేశం మొత్తం ఒక ఉద్యమంగా నడిపింది. ఈ చదువు లేకుంటే చాలా వెనుకబాటు పడతాం ఆర్థికంగా, వ్యవసాయ రంగం, ముఖ్యంగా వ్యవసాయ రంగంలో. ఈ రోజు అక్కడక్కడ విదేశాలు ఉన్నారు మా కొడుకులు అని చెప్తున్నారు కదా, వాళ్ళు అప్పుడు సాక్షరతా ఉద్యమంలో వాళ్ళు భాగస్వామ్యం అయ్యి మాతో పాటు పనిచేసినారు. ఏది ఒక గ్రామాల్లో అయితేనేమి, వాడల్లో అయితేనేమి, దానికి గవర్నమెంట్ కూడా అనేక సహకారం. ఎట్లా, వాళ్ళకు పుస్తకాలు ఇచ్చింది, పలకలు ఇచ్చింది, 1-2 పాఠ్య పుస్తకాలు ఇచ్చినాయి. ఇంకొకటి వాళ్ళ గొప్ప విషయం ఏంటంటే అక్షరస్మిని ఒక వారపత్రిక నడిపినారు. దీనికి జన్మ ధర్మశాస్త్రి గారు సంపాదకుడుగా పనిచేశారు.
0: సో మహామహులు, మహానుభావులందరూ మీకు తారసపడ్డారు ఈ కార్యక్రమంలో. మన కడప నుంచి చాలా మంది, మీరు ఇందాక అన్నట్లు పుట్టపర్తి నారాయణ చారు అవ్వచ్చు, చాలా బాగుందండి. ఎందుకంటే ప్రభుత్వము ఇంత ఖర్చు పెట్టి లేదా ఇన్ని విధాలుగా అక్షరాస్యతను ప్రజల్లోకి తీసుకెళ్తుంది. మరి మీరు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ప్రజల నుంచి స్పందన అవ్వచ్చు, లేదా ఒక్కోసారి వ్యతిరేకత కూడా ఉంటుంది, ఆ సందర్భాలు ఏమన్నా?
1: అంటే మేము అంటే వ్యతిరేకత అంటే సార్, కళాకారులకు పెద్దగా ఇబ్బంది ఉండదు, వాళ్ళు ఏం వాడినా ఆనందంగా ఉంటారు కదా. మేము 2 ప్రదర్శన ఇచ్చేవాళ్ళం రోజు. ఉదయం లేగానే ఒక ప్రదర్శన ఉండేది, సాయంకాలం పూట ఒక ప్రదర్శన. సాయంకాలం ఎక్కువ టైం అనుకోండి, రాత్రి 8:30, 9 కూడా అవుతుంది. మామూలుగా అయితే ఉదయం వచ్చేది 1 ప్రోగ్రామ్ ఇస్తాం. ఇక్కడ మాకు వ్యతిరేకత వచ్చినట్టుండయి, మమ్మల్ని ప్రశంసించినట్టుండయి, మా కళాకారులను పిలిచి దగ్గర తీసుకొని మమ్మల్ని బాగా కౌగిలించుకొని ఆనందపడి వాళ్ళు మాకు చిన్న చిన్న అంటే ఏదైనా సరేనండి, వాళ్ళు ఇచ్చేటి టిఫిన్ కానివ్వండి, ఇంకా అట్లాంటివి కూడా చాలా ఉన్నాయి. మాకు వ్యతిరేకత మనం చెప్పుడు ఐసీఎల్ సిమెంట్ ఫ్యాక్టరీలో మేమంతా ప్రదర్శన ఇవ్వాలని కార్మికుల కోసం పోయాము. అక్కడ గేట్ మ్యాన్ మమ్మల్ని పోనీయకుండా చేయడం వల్ల మేము చేయాలని, అతను లేదు చేయకూడదు ఇది అని ఆయన, వాళ్ళకు మాకు ఆయన మధ్య కొంచెం ఘర్షణ జరిగింది. అక్కడ గన్మ్యాన్ అక్కడ ఉండేటువంటి సెక్యూరిటీ గన్మ్యాన్ మాకు తుపాకీ చూపించాడు, తుపాకీ చూసి బెదిరించడానికి వచ్చినాడు. అక్కడ మా టీం కోఆర్డినేటర్ గా పనిచేసినటువంటి శ్యామ్ అనే తను చొక్కా ఇప్పి ఇంకా కావచ్చున్నాడు.
0: ప్రకాశం పంతులు
1: కావచ్చని అన్న, నేను ఉన్నాను కాబట్టి చెప్తున్నాను అది. అట్లే పెద్ద పెద్ద ప్రోగ్రామ్ లో ఎంపీ పరమేశ్వరన్, ఈయన టోటల్ లిటరసీ మిషన్ కు అధ్యక్షుడు, ఈయన మాతో పాటు వచ్చి మేము ఎక్కడ పండుకుంటే అక్కడే పండుకున్నాడు. మా అక్కడ కలెక్టర్ గారు వచ్చిన ఇది మేము మర్చిపోలేము. ఇంకా కొన్ని విషయాలు, నందలూరు దగ్గర మేము ప్రదర్శనిస్తుంటే ఊళ్ళో మహిళలందరూ వాళ్ళ చీరలు తీసుకొచ్చి స్టేజ్ కట్టారు. వాళ్ళ స్టేజ్ కట్టి లైటింగ్ చేసి మేము ప్రదర్శించాం. అట్లాంటి ఆనందమైనటువంటి విషయాలు అంటే చదువుకోవాలనేది కాన్సెప్ట్ అనేది ప్రతి ఒక్కరిలో అప్పుడు ఇప్పుడులా కాదండి. కళాకారులనే చాలా గౌరవం, ముఖ్యంగా

0: మహిళలు కూడా రావాలని కూడా మేము వాళ్ళని పిలిచినప్పుడు మేము వాళ్ళు ఎలా పిలిచాలా అని మునే గారు ఉన్నారు ఇప్పుడు జానపద కళ, ఆయన కూడా వచ్చి మాకు ట్రైనింగ్ ఇచ్చాడు. మా ప్రదర్శన చూస్తూ వాళ్ళు సొంత పనులు చేసుకునే వాళ్ళు, అది చాలా ఎందుకంటే వాళ్ళు పని చేసుకున్నట్టు మా శిక్షణ వింటారు వాళ్ళు.
1: మరింత ప్రోత్సాహం లభించినట్టు ఉంటుంది
0: అంటే వాళ్ళు అక్కడి నుంచి.
1: ఏ పాట పాడారండి ఆ సందర్భంలో?
0: అచ్చరం.

0: బాగుందండి. ఎందుకంటే ఇప్పుడు వింటుంటే చాలా ఆనందంగా ఉంది. మరి అప్పుడు వాళ్ళు ఎలా ఎంజాయ్ చేసి ఉంటారో మరి. చాలా బాగుందండి వీరాస్వామి గారు. ఈ సందర్భంలో ఒకసారి కుటుంబంలో చదువు గురించి, ఎందుకంటే మనకు చిన్నప్పుడు మనం బడికి వెళ్తే చదువు చెప్తారు, కొంతమంది వెళ్ళని వాళ్ళు ఉంటారు, అంటే ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అవ్వచ్చు, మరి వారందరికీ మీరు చదువును ఎలా అందించేవారు?
1: కొంతమంది చిన్నప్పుడు ఏదో ఒక ఉపాధ్యాయులు కొట్టడము, ఇంట్లో వాళ్ళు భయపడడం వల్ల అర్ధాంతంగా చదువు ఆగిపోతారు. తర్వాత వాళ్ళు ఇబ్బంది పడతారు. అలాంటి ఇబ్బంది పడిన వాళ్ళు తిరిగి చదువుకోమని చెప్పేటువంటి విధానమే ఓయో దిన విద్య. అంటే అప్పుడు జ్ఞానం లేదు, తెలియక తెలుసుకున్నాక చదువుకుందాం, దానికి మరి అవకాశం ఏంది? రాత్రిపూట బడి, రాత్రిపూట బడి పెట్టి అక్కడ ఒక వాలంటీర్లను పెట్టి వాళ్ళకు పుస్తకాలు బలపాలిస్తూ, ఇంకొకటి మనకు లాటిన్ ఇస్తున్నారు, అంటే మన లాంతర్లు కూడా సప్లై చేశారు వాళ్ళకి. తర్వాత కొంత రెండవ అక్షరం, అంటే రెండవ వాచకం అయిపోయినాక ఓ ప్లాస్టిక్ మన బోర్డులు కూడా ఇచ్చినారు, అవి కూడా చెప్పినారు. అట్లా చదివేటప్పుడు కొంతమంది ముందుకు రారు, ఎవరు చదువుకోను. అప్పుడు ఆ చదువుకోను రా అని తన మామను ఒక పల్లె పడుచు ఏ విధంగా పిలుస్తుందో ఇప్పుడు మీకు చెప్తాను. రా రా నా స్వామి రంగా మామ.

వంద ఇచ్చే 1000 లెక్క రాసినప్పుడు నువ్వు తెలియకుండా 1000 ముద్ర చేసినప్పుడు పంచాయతీ పెద్దోళ్లకు ఏమి చెప్పుకున్నాము? అప్పు తీర్చలేక మనము తిప్పలేన్న పడ్డాము. రారా నా స్వామి రంగ బహమాను రారా, చదువుకుందాము బడికి పోదాము రారా, చదువుకుందాము బడికి పోదాము రారా. ఇట్లా తన మామను చదువుకురమని పిలిచేటువంటి ఒక సందర్భం. అంటే ఆగిపోయిన చదువును తిరిగి రావాలంటే వాళ్ళ హుషారు కలగాలి, అక్షరాస్యత తెలియాల. ఈ తెలిస్తే వాళ్ళు చదువుకుంటారు. అయితే చదువు చిన్నపిల్లలకు చదువు అక్కడి నుంచే అభ్యాసం అయ్యడానికి ఈ మా ప్రోగ్రాం కూడా వాళ్ళకు తెలిసిపోతారు. ఉదాహరణకు, చదివే మనిషికి జీవమురా, చదివే మనిషికి జ్ఞానమురా, చదువుకోవటం కష్టం కాదు, చదువు అంటే మనకి ఇష్టం ఉంటే చదివే.

పెరిగను శాస్త్రంగా, అది మానవ ప్రగతికి అస్త్రంగా. జ్ఞానము పెరిగను శాస్త్రంగా, అది మానవ ప్రగతికి అస్త్రంగా. తరతరాల త్యాగంగా విరిసిన చదువులు.

0: చదువంటే మనకిష్టం ఉంటే చదివే మనిషికి జీవం రా. జీవం ఇదే ప్రాణం. చదువు ఉంటే అన్ని ప్రగతిని శాస్త్రం ఎరగాలంటే చదువు కావాలి. ఇలాగా ఈ చిన్నపిల్లలు కూడా ఓ రెండు మూడు తదేవలు, ఐదో తదేవలు, పదో తదేవలు మా ప్రోగ్రాంకి వచ్చినప్పుడు దీన్ని కూడా గమనిస్తారు. ఓ చదువు అంటే ఇంత ఉంది, శాస్త్రం పెరగాలని, శాస్త్రాలు చదవాలని, ఎక్కడ పోవాలని, చదువు ముఖ్యమే అని వాళ్ళల్లో కూడా చెప్పేవాళ్ళు. ఇట్లా మొత్తము జిల్లా వ్యాప్తంగా అద్భుతమైనటువంటి ప్రదర్శనలు ఇచ్చాము మేము. ఇంత అంటే ఈ ప్రదర్శనలో మాకు ముఖ్యంగా ఎండిఓలు, గవర్నమెంట్ అధికారులు తప్పనిసరి ఉండేవాళ్ళు. అయితే అప్పుడప్పుడు మాకు భోజనానికి కూడా ఇబ్బంది జరిగేది, ఎందుకంటే మేము వండుకునే వాళ్ళం కాదు. ఎక్కడ మాకు ఉదయమే ప్రదర్శన జరుగుతుంది, ఎవరన్నా స్పాన్సర్ చేస్తే తినేవాళ్ళం, లేదా ఒక్కొక్కరు రాత్రిపూట ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్కరం పోయేవాళ్ళం. అంటే చెప్తారు మా ఇంటికి రాని చెప్తే వాళ్ళు ఎవరన్నా కానీ వాళ్ళని అదృష్టం, మా వాలంటీర్లో మా పనిచేసే కళాకారులు అదృష్టం. ఒక ఇంట్లో బాగా మంచి భోజనం దొరుకుతుంది, ఒక ఇంట్లో పేదవాడిని దొరుకుతుంది, మరొక చోట్ల గుడిసెలో ఉంటాడు వాడి దగ్గర పోయి భోజనం చేయాలి ఆ రోజు. అట్లా మాకు అనుభవాలు, వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా జీవిస్తున్నారని మా కళాకారులు కూడా తెలిసిపోతుంది. మేమంతా కలిసి రే నాకు బాగా మంచి ఈరోజు భోజనం దొరికింది, రే నాకు రొట్టే దొరికింది అనేవాడు. ఒకరైతే రే మాకు నాకు రాత్రి మధ్యాహ్నం అన్న ఉండి సంగతి తిన్నారా అన్నాడు. ఇట్లాంటి అనుభవాలు కళాకారులు అనుభవించాం.
1: చాలా బాగుందండి. అంటే అంతే వింటుంటేనే, ఎందుకంటే ఇప్పుడు ఎన్ని ఉపన్యాసాలు ఇస్తే ఈ స్ఫూర్తి వస్తుంది. మీరు ఒక పాట నుంచి జనాల్లోకి చదువు గురించి ఇంత మంచి సందేశాన్ని ఇచ్చారు. మరి ఈ సందర్భంలో అండి, ఒకసారి ప్రభుత్వం మీకు అన్నట్లు ఇలాంటి ప్రోత్సాహాలు ఇవన్నీ ఇస్తుండేది, మరి అటు నుంచి అంటే ప్రజల నుంచి స్పందన ఎలా ఉండేది? అంటే మీ కార్యక్రమాలను విని చేరిన వాళ్ళు అవ్వచ్చు, లేదా కొంచెం అక్షరాస్యత పెరిగింది అనడానికి ఏమన్నా చెప్తారా?
0: అక్షరాస్యత బాగా పెరిగింది సార్. అప్పుడు చదువు విలువ తెలిసింది ప్రతి ఒక్కరికి, చదువుకోవాలని ఆశ కలిగింది, తన పిల్లలకి ఎలా చదివించాలనేటువంటిది వాళ్ళు అప్పట్లో వాళ్ళ ఒక ఆలోచనకు వచ్చినారు. తర్వాత ఏ అక్షరం ఏ రోజు కూడా వాళ్ళు జీవితంలో పుట్టినాంచి బలపట్టింటారు, పలకపోయినా అది వాళ్ళు దిద్దింటారు. తర్వాత ఒకటి రెండు వాచకాలు చదివిన వాళ్ళు ఉన్నారు, సొంతంగా తన పేర్లు తను రాసుకున్నారు. అంటే ఏలి ముద్రలు వేసి ఏమి సాధిస్తావు అని అనుకుంటాం. ఏలి ముద్ర అంటే ఇప్పుడు అవసరమైంది అనుకోండి, అది మళ్ళా
1: బయోమెట్రిక్ అంటున్నాం
0: వచ్చిన అంత ముందు తప్పనిసరిగా సంతకం చేస్తేనే అనే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అట్లా వాళ్ళ సంతకం, వాళ్ళ పేరు వాళ్ళు రాసుకున్నారు, వాళ్ళ పేరు రాసుకొని వాళ్ళు చూసుకున్నారు ఇది నా పేరు ఈ అక్షరాలు. వాచకాలు కూడా చాలా తక్కువ అంటే సులభంగా రాశారు. ఎట్లా మడక, కడప, కడవ అన్ని చిన్న చిన్న పదాలు, అంటే వాళ్ళు రోజు రాసుకునే అక్షరాల నుంచి ఎత్తికి రాసేవాళ్ళు. అంటే దాంట్లో నుంచి వేరి ఇదో ఇది ఎట్లా కడప, వాళ్ళు కడప పోవాలనుకోండి కడప, దాంట్లో నుంచి కడవ, పడవ అలాంటి. అట్టనే సున్నా కోసం, సున్నా కోసం లంచం, మంచం, కంచం, సంఘం అని సున్నాలు ఎలా రాయాలి, ఇలాగా వాచకాలు చాలా చక్కగా తయారు చేశారు. మేము ఇచ్చినటువంటి వివేదిన విద్య వాచకాలను వాళ్ళ పిల్లలు చదివేవాళ్ళు, ఇంట్లో ఉండే పిల్లలు కూడా చదివేవాళ్ళు. అంటే వాళ్ళకు సులువయ్యింది, వాళ్ళు ప్రభుత్వం స్కూల్లో ఉండేటువంటి పాట ఇచ్చే పాట కంటే ఈ పాఠాలు బాగుండేవి. తర్వాత లెక్కలు దాంట్లో ఒకటి రెండు లెక్కలు, గణితము అన్ని ఉండేది, అవి కూడా పెన్సిల్తో రాసేవాళ్ళు. అప్పుడప్పుడు పరీక్ష పెట్టినారు సార్. మీరు అన్నారు చూడండి, వాళ్ళ స్పందన ఉందంటే వయోజన విద్య ప్రయోజన విద్య అని కాకుండా అవి వచ్చిన వాళ్ళకి అప్పుడప్పుడు పరీక్షలు పెట్టేవారు. అంటే నువ్వేం చదువుకున్నావని, దీనికి అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న ఉపాధ్యాయులను కోఆర్డినేటర్లుగాను లేదా వాళ్ళు సహకారంగాను తీసుకొని ఆ రాసిన పరీక్షల్లో పేపర్లు కూడా దిద్దేవాళ్ళు. నేను కూడా ఒక వాలంటీర్గా ఒక ఊరికి చేశాను, మా ఊరి దగ్గర ఉచ్చలవరం అని. వచ్చే భవిష్యత్ తరానికి చదువు ఎంత అవసరం అనేది ఈ అక్షరాస్యత కారణంగా, అంటే సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమం వల్ల చాలా ఈరోజు తెలిసింది.
1: శ్రీ ఏ వీరాస్వామి గారు తెలియచేసే మరిన్ని విశేషాలను వచ్చే వారం విందాం.
2: ఆవలితీరం కార్యక్రమంలో మీరింతవరకు జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ప్రసారమైనటువంటి ప్రత్యేక పరిచయ కార్యక్రమం అక్షరాస్యత ఉద్యమ కళాకారులు బృంద లీడర్ అనుభవులు వీరాస్వామి గారితో పరిచయం మొదటి భాగం విన్నారు. పరిచయకర్త శ్రీ జి శ్రీధర్.

0: మనుషులు మట్టి బొమ్మలు చిత్రగీతం అది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి రచన. విన్నారు బి శంకర్ సంగీతం. అక్షరాలు అక్షరాల ఆత్మీయ నేస్తాలు, అవి వెలుగులు నింపుతాయి జనుల జీవితాలలో. ఆవలతీరం కార్యక్రమంపై మీ అమూల్యమైన అభిప్రాయాలను ఇప్పటికిప్పుడే రెండు పద్ధతులుగా ఆకాశవాణి కడప కేంద్రానికి తెలియజేయవచ్చు. 8562244119 నెంబర్కు, అలాగే మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి కడప 5160001 ఈ చిరునామాకు వ్రాస్తే ఆదివారం ఉదయం కాంతరేఖల్లో మీ ఉత్తరాలలో మీ అమూల్యమైన అభిప్రాయాలను మీతో పాటు అసంఖ్యాక శ్రోతలు వినే అవకాశం ఇస్తుంది.
1: సొసైటీ అంటే కనుక వ్యక్తుల సమూహం అంటున్నాము. వ్యక్తులంటే ఎవరు? ఆలోచనలే. ఆలోచనల సమూహమే వ్యక్తుల సమూహము, ఆలోచన సమూహమే సమాజం అవుతుంది. మరి ఆలోచనలు ఏంటి అని అనుకున్నప్పుడు తన వరకు వస్తే తప్ప తెలియదనేటటువంటి భావన చాలా బలంగా ఉంది.
2: మీరు విన్న ఆ మాటలు 10వ తేదీ గురువారం ఉదయం 7:15 కాంతరేఖల్లో ఆరోగ్య సౌభాగ్యం శీర్షికన ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా బ్రతుకును ప్రేమిద్దాం సైకాలజిస్ట్ డాక్టర్ ఓ వెంకటేశ్వర రెడ్డి గారితో పరిచయ కార్యక్రమంలోనిది. తప్పక వినండి 10వ తేదీ గురువారం ఉదయం 7:15 కాంతరేఖలు కార్యక్రమంలో.
0: ఆకాశవాణి కడప కేంద్రం.

రేడియో సెట్ల ద్వారా మాత్రమే కాకుండా సెల్ఫోన్లో న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్ ద్వారా, అలాగే కొత్తగా అందుబాటులో ఉన్నటువంటి వేవ్స్ యాప్ ద్వారా ఆకాశవాణి కడప కేంద్రం ప్రసారాలను అనునిత్యం వినొచ్చు, ఆనందించవచ్చు, అమూల్యమైన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు తెలియజేయవచ్చు. ఈ ప్రసారంలో 1:30 మహిళా భారతిలో అనుకూలం శ్రీమతి చలసాని వసుమతి గారి కథనిక, ఆ తర్వాత వాట్సాప్ మహిళారంజని ప్రసారమవుతుంది. మహిళాభారతి 1:30. ఈ ప్రసారంలో 2:15 ప్రసారమవుతున్న తెలుగు సినీ గీతాల చిత్రసీమలో సంగీత దర్శకులు చక్రవర్తి గారి జయంతి సందర్భంగా వారి ఆధ్వర్యంలో వచ్చినటువంటి పాటలు ప్రసారమవుతున్నాయి 2:15.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ని అగ్రశ్రేణి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రతి నియోజకవర్గంలో అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. విజయవాడ విమానాశ్రయ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ను రాష్ట సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నట్లు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లో 11,000 పోలీస్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్దంగా ఉందని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. వ్యవసాయ పారిశ్రామిక రంగాలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ని అగ్రశ్రేణి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రతి నియోజకవర్గంలో అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న ప్రజాప్రతినిధుల లీడర్షిప్ కార్యశాలలో ముఖ్యమంత్రి ఈరోజు సుస్థిర ఆర్థిక అభివృద్దిపై మాట్లాడుతూ రాష్ట స్థూల దేశీయోత్పత్తితో నియోజకవర్గ స్థాయి అభివృద్దిని అనుసంధానం చేయాలని సూచించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట జీఎస్డీపీ 20.35 లక్షల కోట్ల రూపాయలకు చేరిందని తెలిపారు. 15 నుంచి 20 రంగాల్లో వృద్దికి అవకాశం కల్పించేలా స్థానికంగా ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. డేటా సెంటర్లు, పారిశ్రామిక పెట్టుబడులతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. విజయవాడ విమానాశ్రయ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ను రాష్ట సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. విజయవాడ విమానాశ్రయ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణ పనులను ఆయన ఈరోజు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ పనులు మధ్యలో నిలిచిపోవడం వల్ల టెర్మినల్ నిర్మాణం ఆలస్యమైందని, ప్రస్తుతం అన్ని సమస్యలను అధిగమించి పనులను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. దసరా నాటికి టెర్మినల్ను ప్రారంభించాలని భావించినప్పటికీ మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని చెప్పారు. నిర్మాణ పనుల ప్రగతిని అధికారులు కేంద్ర మంత్రికి వివరించారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లో 11,000 పోలీస్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్దంగా ఉందని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆమె పాత్రికేయులతో ఈరోజు మాట్లాడుతూ 2014 నుంచి 2019 మధ్య 9,793 పోలీస్ పోస్టులను భర్తీ చేసినట్లు చెప్పారు. గత ప్రభుత్వం ఒక్క కానిస్టేబుల్ పోస్టును కూడా భర్తీ చేయలేదని, నోటిఫికేషన్ ఇచ్చిన 6,000 పోలీస్ పోస్టులను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. రాష్టంలో కానిస్టేబుల్ అభ్యర్థులు ప్రలోభాలకు లోనై ఆందోళనలకు దిక్కుండా తమ భవిష్యత్తుపై దృష్టి సారించాలని మంత్రి అనిత సూచిస్తూ,
1: దగ్గర దగ్గర 6,000 మందికి కూడా నియామక పత్రాలు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పిలిపించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సందర్భం. ఈ 22వ తారీఖుకి వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ పూర్తి చేసుకుని వాళ్ళ విధుల్లోకి కూడా హాజరవ్వటానికి రెడీగా ఉన్నారు. మీరందరూ కూడా అసలు ఏ గవర్నమెంట్ లో ఏం జరుగుతుంది, ఏ గవర్నమెంట్ లో పోలీస్ వ్యవస్థ పట్ల నిబద్ధతతో ఉన్నారు, నిరుద్యోగుల పట్ల చిత్తశుద్దితో ఉన్నారనే విషయాన్ని మీరు కూడా అర్థం చేసుకోవాలి. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇచ్చి మిగతా రిమైనింగ్ ఏదైతే ఉన్నాయో 2029 ఎలక్షన్ నాటికి కంప్లీట్ గా కానిస్టేబుల్ నియామకాలన్నీ కూడా పూర్తి చేయాలని మేము ముందుకెళ్తున్నాం.
0: తల్లి బిడ్డల ఆరోగ్య పరిరక్షణతో పాటు పోషకాహార లోపాలను నిర్మూలించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పోషణ్ అభియాన్ 2.0 కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి మాతృవందన యోజన PMMVY ద్వారా అర్హులైన గర్భిణీలు, బాలింతలకు ఆర్థిక సహాయం అందిస్తోంది. మొదటి కాన్పులో మగ లేదా ఆడ శిశువు జన్మించిన అర్హులైన లబ్దిదారులకు 5,000 రూపాయలను 2 విడతల్లో అందిస్తున్నారు. ఈ పథకం ద్వారా ఆర్థికంగా ఆరోగ్యంగా లబ్ది పొందుతున్నట్లు చిత్తూరు జిల్లా కుప్పానికి చెందిన లావణ్య ఆకాశవాణికి తెలియజేస్తూ,
2: మాకు టేక్ హోమ్ రేషన్ ఇస్తారు. బియ్యం 3 కేజీలు, పప్పు 1 కేజీ, ఆయిల్ 1/2 లీటర్, ఎగ్స్ 25, పాలు 5 లీటర్లు ఇస్తారు. బాలింతలకి THR కిట్ కూడా ఇస్తారు. THR కిట్ లో రాగిపిండి 2 కేజీలు, అటుకులు 1 కేజీ, 250 గ్రాములు చిక్కి, బెల్లము, ఎండు ఖర్జూరం ఇస్తారు. నాకు ఇంకొక పాప ఉంది, ఆ పాపకు 2 ఇయర్స్. ఆ పాపకు కూడా రేషన్ ఇస్తారు, టేక్ హోమ్ రేషన్. ఈ ప్యాకెట్ వల్ల చాలా పోషకాహారాలు అందుతున్నాయి మా పాపకి. ఈ స్కీమ్ తెచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ కి థ్యాంక్ యూ.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వ్యవసాయ పారిశ్రామిక రంగాలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామంలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో ఏపీ ట్రాన్స్కో నిధులు 29,71,00,000 రూపాయలతో నిర్మించిన 132/33 కెవీ సబ్స్టేషన్ను పొన్నూరు శాసనసభ్యులు ధూళిపాల నరేంద్రతో కలిసి మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ విద్యుత్ మౌలిక బలోపేతానికి 6,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. కొత్త సబ్స్టేషన్లు, విద్యుత్ లైన్ల నిర్మాణంతో ప్రసార నష్టాలను తగ్గించి ప్రజలకు నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. రానున్న 2 నెలల్లో మరో 8 ట్రాన్స్కో సబ్స్టేషన్లను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా ఈరోజు నిర్వహించారు. ఈ నెల 15 నుంచి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాల సందర్బంగా ఆలయ శుద్ది కార్యక్రమాన్ని చేపట్టినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి తెలిపారు. మూల విరాట్టుకు తెల్లటి వస్త్రాన్ని కప్పి పూజ సామగ్రిని శుద్ది చేసినట్లు తెలిపారు. ఆలయం నుంచి గర్భాలయం, పోర్టు, ఆలయంలో అన్ని ప్రాంతాల్లో పరిమళంతో రాత్రి నుంచి శుద్ది చేశారన్నారు. బ్రహ్మోత్సవాలకు ముందస్తు ఏర్పాట్లతో పనులు ప్రారంభించినట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలియజేస్తూ,
3: కానివారి ఆస్థానికి ముందు, బ్రహ్మోత్సవాలకు ముందు, తర్వాత వైకుంఠ ఏకాదశికి ముందు మంగళవారంలో మనకు కోయిలాల్వారు తిరుమంజనం చేయడం జరిగింది. కోయిలాల్వారు తిరుమంజనం అంటేనే మొత్తం కూడా క్లీనింగ్, ఎంటైర్ టెంపుల్ ని క్లీన్ చేయటం అనే మీనింగ్. అలానే ఈరోజు గర్భాలయం గాని, పోర్టు గాని, టెంపుల్లో అన్ని ప్లేసెస్ లో కూడా రాత్రి నుంచే పూర్తి స్థాయిలో క్లీన్ చేసి శుద్ధి చేయటం జరుగుతుంది.
0: ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత సూత్రాలకు నిబంధనల్లో ప్రాధాన్యత ఇచ్చారు. వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రదేశంలోనే 4 వర్గాలుగా వేరు చేయడం తప్పనిసరిని చేశారు. వ్యర్థాల సరైన విభజన, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణ పై ప్రత్యేక దృష్టి సారించారు. స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ ఐటీఐలు కాకినాడ, రాజమహేంద్రవరం, భీమవరం, ఏలూరు, విజయవాడలో ఇండియా ఐఏఐ డేటా ఏఐ ల్యాబ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రాంతీయ ఉపసంచాలకులు బి మురళీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. వీటిలో కాంట్రాక్టు పద్దతిలో వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. డేటా యానోటేటర్ అసిస్టెంట్, డేటా క్యూరేటర్ అసిస్టెంట్, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నట్లు వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కృష్ణా జిల్లా గుడివాడ శాసనసభ్యులు వెనుగండ్ల రాము అన్నారు. కొత్తగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు అర్హత కలిగిన వారు ప్రభుత్వం నిర్దేశించిన గడువులో దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ఈ నెల 16వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ని అగ్రశ్రేణి రాష్టంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రతి నియోజకవర్గంలో అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. విజయవాడ విమానాశ్రయ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ను రాష్ట సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నట్లు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లో 11,000 పోలీసు పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్దంగా ఉందని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. వ్యవసాయ పారిశ్రామిక రంగాలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
4: ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 1:30. మహిళా భారతి స్త్రీల కార్యక్రమం.

0: మహిళాభారతి వింటున్న శ్రోతలందరికీ కార్యక్రమానికి స్వాగతం, నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో అనుకూలం, చలసాని వసుమతి గారి కథానిక, ఆ తర్వాత వాట్సప్ మహిళారంజని, ఈ అంశాలు వినబోతున్నారు. ముందుగా వినండి అనుకూలం, శ్రీమతి చలసాని వసుమతి గారి కథానిక.
1: ఆకాశాన్ని సాధారణంగా మనం గమనించాం. ఒకవేళ చూసినా ఉరుములు మెరుపులు వచ్చినప్పుడే. అలాగే జీవితం కూడా. నిర్మల తన్ను తాను గుర్తించాలంటే ఇలాంటి ఉరుములు మెరుపులు ఎన్నిటిని తట్టుకోవాలో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డట్టయింది నిర్మల కంటి ముందు మెరిసిన మెరుపుతో. ఆకాశం వంక చూసింది. ఆకాశం ఉరుముతోంది, మేఘాలు పరుగులు పెడుతున్నాయి. ఆ పరుగులు చూస్తే సిగ్గుసిగ్గుగా అత్తారింటికి బయలుదేరిన వధువు మనసులా కాస్త దిగులు, కాస్త సంతోషంగా కనిపిస్తున్నాయి. నాకే నవ్వొచ్చింది. 6 నెలలైంది పుట్టింటికొచ్చి తను. తలకింద చేయి పెట్టి పడకుర్చీలో పడుకున్నాను. చరణ్ ఫోన్ చేస్తాడేమో అని వ్యర్థంగా ఆలోచన చేస్తున్నాను తరచుగా. దుఃఖంతో మనసంతా దిగులుగా ఉంది నాకు. నా మనసు నా దగ్గర లేకుండా అత్తారింటికి వెళ్ళిపోతోంది పదే పదే. ప్రతి ఆడపిల్లకి పుట్టింట్లో ఉండవలసి వస్తే ఇలాగే అనిపిస్తుందేమో. అకారణంగా దుఃఖం కూడా పొల్లొచ్చింది. ఎవరికీ చెప్పుకోలేను. నాన్న నా జీవితాన్ని సూక్ష్మదర్శనిలో చూస్తున్నారు. అమ్మ సానుభూతి చూపించినా, నాన్న అదోలా చూసినా నా మనసుకు అవేవీ తట్టడం లేదు. నాన్నది పురుషాధిపత్యం. స్త్రీని గుంజకు కట్టివేసి అడ్జస్ట్ అయింది మా ఆవిడే. మా అమ్మాయి కూడా అలాగే అనుకుంటారు. అంతేకాని వాళ్ళని కట్టడి చేశామనిపించదు వాళ్లకు. నా వివాహం వైభవంగా జరిగింది.

నాన్నగారు శ్రీమంతులు, ఏ లోటు లేకుండా కట్నకానుకలిచి అత్తగారింటికి పంపించారు నన్ను. అంతా కొత్త, అపరిచిత వ్యక్తుల మధ్య ఎలా మసులుకోవాలో తెలియదు నాకు. అనుక్షణం తీయని ఊహల్లో తేలిపోతూ ప్రతి పనిలోనూ ఆనందంగా లీనమైపోతున్నాను నేను. అత్తగారు ఆడపడుచు నన్నెంతో మెచ్చుకుంటూ, నీవు మా ఇంటి కోడలే కాదు, కూతురంటుంటే చాలా సంతోషంగా ఉంది నాకు. బహుశా శ్రీమంతుల బిడ్డను కావటం వల్ల కావచ్చు ఈ మర్యాదలన్నీ. ఇంటికి పెద్ద అత్తగారు, ఆమె ఆధీనంలోనే ప్రతి పని జరుగుతుంది. చరణ్ తల్లి మాట జవదాటడు, కాని ఎప్పుడూ ప్రసన్నంగా ఉండడు. చిరాకెక్కువ, సహనం అసలే ఉండదు. అరుస్తూ ఉంటాడు. ప్రశాంతమైన కుటుంబం నుండి వచ్చిన నేను చరణ్ను అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాను. వివాహమై 3 మాసాలు గడిచాయి. ఎన్నో కలలతో అత్తగారింట కాలు పెట్టిన నాకు కలలు అందనంత దూరంలోనే ఉంటున్నాయి. కలలు కన్న నా హనీమూన్ కూడా అందనంత దూరంలోనే ఉందేమో అనిపిస్తుంది నాకు. అసలు ఆ ఊసే లేదు. ఎప్పుడైనా చరణ్ దగ్గర ఆ ప్రస్తావన తీసుకువస్తే అరుస్తాడు, ఎందుకిలా నన్ను విసిగిస్తావు, ఏ ఎన్ని సంవత్సరాలైందేంటి మన పెళ్ళయ్యి అంటూ ఎగిరిపడతాడు. పసితనం నుండి కలలు కనడం, మధురమైన ఊహలతో భవిష్యత్తు అందంగా ఊహించుకుంటూ జీవితాన్ని ఆనందంగా గడపాలనుకునే నేను, ఈ భాగస్వామి సహచర్యం నన్ను మానసికంగా కుంగతీయటం ప్రారంభించింది. మనసుకందని సర్వవ్యాప్తమైన సత్యమేదో సన్నని గీతలా కనిపిస్తోంది నాకు తరచుగా. ఛా, జీవితమంటే తినటం, నిద్రపోవటం, కోరికలు తీర్చుకోవటం, ఇదేనా? ఇలా అనుకోవటం కూడా మాయనిపిస్తోంది ఒక్కోసారి. అసలు దీనంతటికీ కారణం నాది చాలా సున్నితమైన మనసు కావటమేమో. చరణ్కు ఇండస్ట్రీ ఫ్యాక్టరీలున్నాయి. వీటన్నిటి బాధ్యత చరణ్దే. కారణం మామగారు లేకపోవటమే. వీటన్నిటికీ యజమాని కూడా అతనే. కాని తను బాధ్యతగా లేడు. ఫ్యాక్టరీకి వెళ్లడు, నియమంగా ఉండడు, స్నేహితులతో తిరుగుతూ వ్యంగ్యంగా సంభాషిస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి అసభ్యంగా కూడా ప్రవర్తిస్తూ ఉంటాడని నేను గమనించాను. అప్పుడప్పుడు అత్తయ్యగారు చరణ్ను చాటుగా కోపగిస్తూ ఉండటం నా కనుకొసలు దాటిపోలేదు. అలాంటప్పుడు వినయంగా తల వంచుకుంటాడే కాని మారడు. పైగా ఆ కోపమంతా నా మీద చూపిస్తూ ఉంటాడు. అతనికి నేనేమన్నా అతని మీద నేరాలు చెప్తున్నానేమో అనే అనుమానం. ఛీ, ఇదేనా నేను కోరుకున్న జీవితం? ఇదేనా నేను కలలు కన్న నా ప్రపంచం? నేను ఎంత సుఖంగా ఉండాలనుకున్నాను, చివరికి నేనెలా ఉన్నాను? అసలు సుఖమన్నదే లేదు నా జీవితం. నాకు కావలసిన ప్రేమ నా భర్త నుండి నాకు లభ్యం కావటం లేదు. ఈ కలవరంలోనే సిరి పుట్టింది. సిరి మీదకు మళ్ళీంది నా ప్రేమ. సిరే నా ప్రాణం, సిరే నా ప్రపంచం. ఆ రోజు నేను చాలా ఆశ్చర్యపోయాను. చరణ్ చాలా ప్రేమగా మాట్లాడాడు. కవిత, సారీరా, నా ప్రవర్తనకు చాలా బాధపడుతున్నాను. ఇక ముందు నేను నీ మీద అసలు అరవను, అసలు కోపగించుకోను కూడా. నిన్ను అర్థం చేసుకుంటాను. నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాను, నన్ను క్షమించు ప్లీజ్. నా ప్రవర్తనకు నేను సిగ్గుపడుతున్నాను అని అతను 2 చేతులు పట్టుకున్నాడు. నాకు నోట మాట రాలేదు. చాలా వింతగా ఉంది. ఇంత అకస్మాత్తుగా ఇలా, అసలు ఈ మనిషిలో ఈ మార్పు ఎలా వచ్చింది అనిపించింది. నాటకమేమో అని అనిపించేంతలోనే చరణ్ బయటకు వెళ్లిపోయాడు. సాయంత్రం చరణ్ వచ్చిన తర్వాత విషయం చెప్పాడు. మనకు ఫ్యాక్టరీలు, బిజినెస్లు ఉన్నాయి తెలుసు కదా. కొత్త ప్రొడక్ట్కు కొన్ని మిషన్లు కావాల్సి వచ్చినాయి. వీటికి 5 లక్షలు కావాల్సినాయి. అమ్మకేమో ఇవేవీ తెలీదు. పైగా బాధ్యతంతా నాదే కదా. అయినా వివాహం అయిన తర్వాత కూడా అమ్మని అడగటం న్యాయంగా లేదు. మీ నాన్నగారికి ఫోన్ చేసి సర్దమని చెప్పగలవా? అయినా ఊరికే కాదులే, అప్పుగా 3 మంత్స్లో ఇచ్చేస్తాను ప్లీజ్ అంటూ ప్రాధేయపడ్డాడు. నాన్న చాలా ఇచ్చారు, ఎలా అడగగలను? అయినా తిరిగి ఇచ్చేస్తానంటున్నాడుగా చరణ్, పర్లేదులే అని సమాధానపడి మొన్నాడు నాన్నకు ఫోన్ చేశాను. నాన్న అంగీకరించి వెంటనే పంపించారు. సంవత్సరం గడిచిపోయింది. కాని చరణ్ మళ్ళా ఆ ప్రస్తావన తేలేదు. నాకు కష్టమనిపించి ఒకరోజు అడిగాను. వెంటనే అతనికి చాలా కోపం వచ్చింది. నీకేం లోటు చేశానేంటి? నీకేం లోటు లేదు కదా, నీకసలు తృప్తి అనేదే లేదు. మీ నాన్న ఇచ్చిందేగా, ఏ ఆయనకు కూడా తిరిగి ఇవ్వాలా అంటూ పొగరుగా అన్నాడు. ఆకాశం విరిగి ముక్కలుగా నా మీద పడ్డట్టయింది. కళ్ళు తిరిగాయి నాకు. అది కాదు అంటూ ఆగిపోయాను నేను. చాలే అంటూ విదిలించుకుంటూ వెళ్ళిపోబోయాడు అతను. ఆగండి, అల్లుడిగా మీ గౌరవం పోతుంది. నేను అడిగితే ఇచ్చారు ఆయన, ఆ డబ్బు ఆయనది,

0: మంది కాదు అన్నాను విసురుగా. అయితే ఆయన నన్ను చాలా డబ్బిచ్చి కొనుక్కున్నారు, ఇంకా ఎంత డబ్బిచ్చినా నాకు విలువ కట్టలేదు తెలుసా.
1: ఛీ, ఏంటి అంత అసహ్యంగా మాట్లాడుతున్నారు?
0: మీ బాధ్యతలు మీరు మంచిగా నిర్వర్తిస్తే నాన్న డబ్బులు అడ్జస్ట్ అవ్వలేదని చెప్పి నేను క్షమాపణ చెప్పగలను.
1: కానీ మీరు
0: బాధ్యత లేకుండా ఫ్రెండ్స్తో కాలక్షేపం చేస్తున్నారు, విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారు. అత్తయ్యగారు కూడా మౌనంగా ఉంటున్నారు. ఎందుకిలా, ఎందుకిలా మోసం చేస్తున్నారు అంటూ గట్టిగా అడిగాను. నా చెంప పగిలిపోయింది, కళ్ళు తిరిగాయి, మనసు ముద్దుబారిపోయింది. సహించాను. వారం గడిచింది. నా స్నేహితురాలింటికి వెళ్లాలనిపించి వెళ్లాను. మాటల్లో చాలా లేటైంది. ఇంటికి వచ్చేసరికి సిరి నన్ను చుట్టుకుపోయింది. అత్తగారు కోపంతో, ఇప్పుడు ఇల్లు గుర్తుకొచ్చిందా తల్లి, ఇంటి గుట్టంతా బయట వాళ్లకు చెప్పి బజార్ను పెడుతున్నావు కదా అంటూ అరిచారు. అప్పట్నుంచి పనంతా నేనే చేయవలసి వచ్చింది. అత్తగారు ఆడపడుచు మహారాణిలా కూర్చుంటే పనంతా నేనే చేసి అలసిపోతున్నాను. ఇంకా ఆ రోజు నుండి చరణ్ మాట్లాడడం మానేశాడు. చేసిన పనికి పశ్చాత్తాప పడలేసరి కదా, అంతా తెలిసిపోయింది కదా, ఇంకెందుకన్నట్టుగా నిర్లక్ష్యంగా తిరుగుతున్నాడు. ఇలా నా వైవాహిక జీవితం 5 సంవత్సరాలు గడిచి చరణ్ నన్ను చెప్పు కింద తొక్కిపెట్టి ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంట్లో వాళ్ళంతా నాటకాల రాయుళ్ళు.
1: ఛీ, ఈ బ్రతుకు అవసరమా నాకు? ఎందుకు సహించాలి? ఎవరికోసం
0: ఇలా మౌనంగా భరిస్తూ రోధిస్తూ నరకాన్ని అనుభవించాలా? మనుషుల్లో మార్పు అనేది ఉండదా? ఇలాంటి భర్తతో భార్య శవంలా ఉండి కాపురం చేయాలా? నా మీద నాకే అసహ్యం వేసింది. ఆలోచించాను. కళ్ళ నీరు గడ్డకట్టింది. ఒకరోజు సిరిని తీసుకుని అమ్మగారింటికి వచ్చేశాను. వెంటనే చరణ్ ఫోన్ చేశాడు. చుట్టూ చూశాను, ఎవరూ లేరు. హలో అన్నాను. నా మాట వినిపించడంతో చరణ్,
2: చూడు కవిత, నేను బిజినెస్ పనుల్లో ఏదో నీ మీద చిరాకు పడ్డాను, అంతటితోనే ఇలా చేయాలా? ఇలా ఇల్లు వదిలిపోవటం అన్యాయం కవిత అంటూ ఇంకా ఏదో చెప్పబోయాడు. చూడండి, మీరు మరలా నాటకం ప్రారంభించారు. మీ దృష్టిలో మీ భార్య మీరు వేసుకునే షూ లాంటిది. మీరు మంచివారైతే నేనెందుకు ఇక్కడికి రావాల్సి వస్తుంది? నాలో శక్తి ఉన్నంత వరకు సహనం చూపించాను. ఇంకా నా వల్ల కాదు. ఏ కుటుంబాన్ని నమ్మి వచ్చానో, ఏ కుటుంబం కోసం నా ఇష్టాయిష్టాల్ని చంపుకుని మీ అందరికీ సేవ చేశానో, తగిన ఫలితం తిట్లు చిరాకులు బహుమతిగా ఇచ్చారు. చాలు, నా జీవితమంతా సరిపోతాయి. అణిగిమణిగి రోబోలా బానిసలా ఉండటం నా వల్ల కాదు.
1: చరణ్, ప్లీజ్.
2: కవిత, ప్లీజ్ అలా అనకు. క్షమించు కవిత, ఒక్క అవకాశం ఇవ్వు. వచ్చేస్తావా
0: అంటూ ఇంకేదో చెప్పబోయాడు. అతని గొంతు నాటకీయంగా ఉందనిపించింది నాకు.
2: అవసరం లేదు. నేను ఇలా వచ్చానని అతి క్రూరంగా కూడా ఆలోచిస్తుంటారు మీరు. ఇంక ముందు నాకు ఫోన్ చేయవద్దు అంటూ ఫోన్ పెట్టేశాను. అప్పుడే నాన్నొచ్చారు.
1: చరణ్, ఫోనేనాది?
0: గంభీరంగా అడిగారు నాన్న.
2: అవును.
0: చూడమ్మా కవిత, గృహిణికి కోపం వస్తే ఆమెకే నష్టం అంటూ ఇంకేదో చెప్పబోతుంటే,
2: నాన్న, ముఖం చాటు చేసుకుని నా కోపాన్ని బాధను ప్రదర్శించడం లేదు నాన్న. నాలో ఓర్పును పరీక్ష చేస్తున్నారు వాళ్లు. నాకు సాధ్యం కాదు నాన్న ఆ ఇంట్లో ఉండటం అంటూ ఉవ్వికి వస్తున్న కన్నీళ్లని తుడుచుకున్నాను.
0: అది కాదమ్మా, నాన్న చాలా లాలనగా తలమీద చేయి వేసింది. మృతూ చెప్పారు, తల్లి సామరస్యంతో స్నేహభావంతో చూడలేదు నీవు. పెళ్లి కావటంతోనే ఎన్నో కలలు కన్నావు, అవి తీరలేదు. దాంతో నెగిటివ్గా ఉన్నావు. అలా కాక అనుకూలంగా పాజిటివ్గా ఆ ఫ్యామిలీని అర్థం చేసుకుంటే నీవిలా రావాల్సి ఉండేది కాదేమో, ఒక్కసారి ఆలోచించు అని నాన్న ప్రేమగా అంటుంటే,
2: ఛా, నాన్న కూడా నన్ను అర్థం చేసుకోరు, ఇదేనా కన్న తండ్రి పిల్లని అర్థం చేసుకోటం అనిపించింది నాకు.
0: అంతలోనే అమ్మ వచ్చి సమర్థించింది,
2: ఒక పర్యాయం వాళ్లకు కూడా పాఠం చెప్పాలి. నోరు లేని పిల్ల, దిక్కులేని ఆడపిల్ల అనుకుంటున్నారు వాళ్లు
0: అంది కసిగా అమ్మ. కాలం గడిచిపోతుంది. గాయం పడ్డ పక్షిలా వెలువెల్లాడుతున్న నేను చరణ్ ఎన్ని పర్యాయాలు నాకు ఫోన్ చేసినా తీయలేదు. చాలా దూరం జరిగిపోయాను. ఆలస్యమైపోయింది. ఇక ముందు ఆలోచించిన వ్యర్థం అని నిశ్చయించుకుని నా భవిష్యత్తును ఆలోచిస్తున్నాను. అయినా నా మనసు అటువైపు వెళ్లినా చరణ్ని నాటకీయత అసహ్యం అనిపిస్తుంది. ఇలా నలిగిపోతున్న నన్ను, నా ఆవేదనను గ్రహించిన నాన్న అత్తగారింటికి బయలుదేరి వెళ్లారు. ఆ రోజే తిరిగి వచ్చి అమ్మతో అక్కడ జరిగిన విషయాలు చెప్తుంటే నాన్న పడిన బాధ చాటుగా విన్న నాకు కళ్ళు తిరిగాయి. నా రూంలో పడుకుని వెక్కి వెక్కి ఏడ్చాను. సిరి వచ్చి నన్ను తాకింది. కళ్ళు తెరిచి చూస్తే వర్షం ఆగిపోయింది.
2: ఎందుకు తల్లి, ఎందుకిలా తడిసాం? వాళ్ళు జ్వరం వస్తుంది అంటూ దీనిని దగ్గరకు తీసుకున్నాను.
1: అదేంటి మమ్మీ, డాడీ నేను చాలాసార్లు వర్షంలో తడిసాం కదా,
2: అప్పుడు

0: జ్వరం రాలేదు కదా. కాదమ్మా, ఇంతగా తడిస్తే జ్వరం వస్తుంది అంటూ తల తుడుస్తున్నాను. మమ్మీ, ఇలా తడవటం నాకు చాలా ఇష్టం మమ్మీ, డాడీ ఉంటే ఇంకా చాలా మజాగా ఉండేది అంది. కోపం వచ్చింది నాకు. అసలు ఈ పిల్లలకు తెలీదు, చెప్తే వినరు అంటూ కొట్టబోయాను. మెట్ల మీద పరుగులు తీసింది, కాలు మెలికపడి పడిపోయింది. పెద్ద కేక పెడుతూ పరిగెట్టాను, సిరిని లేపాలని ప్రయత్నిస్తూ. కేక విని అమ్మా నాన్న పరిగెత్తుకొచ్చారు ఆదుర్తగా. ఏం జరిగింది? సిరి పడిపోయిందమ్మా అన్నాను కంగారుగా. నాన్న సిరిని పైకి లేవతీసి ఎత్తుకుంటారు. తలకు బాగా గాయమైంది, రక్తం కారుతోంది. నాన్న కారులో సిరిని తీసుకుని అందరం బయలుదేరాం. దారిలో సిరికి స్పృహ వచ్చింది, అందరం ఊపిరి పీల్చుకున్నాం. డాక్టర్ చూసి దెబ్బ ఎక్కువ తగలలేదు కానీ చేతి మణికట్టు విరిగిందన్నారు, హాస్పిటల్లోనే ఉండాలని చెప్పారు. ఆ రాత్రంతా సిరి బాధపడుతూనే ఉంది, నిద్రపోలేదు. డాడీ డాడీ అంటూ ఏడుస్తోంది మధ్య మధ్యలో. నేను కంపించిపోయాను. అడవిలో చిన్న జంతువు భయంతో ఎలా వణుకుతుందో అలా వణికిపోతున్నాను. అతనికి దూరంగా ఉంటూ కాస్త కాస్త కోలుకుంటున్న నాకు ఈ పరీక్ష ఏమిటి? బాధ, కన్నీళ్ళు. మమ్మీ, డాడీ ఎప్పుడు వస్తారు? దీనంగా అడుగుతోంది సిరి. త్వరలోనే వస్తారు తల్లి అంటూ తల నిమిరాను. మీ డాడీ ఇకరారు తల్లి అని చెప్పాలనిపించింది, కానీ భయం వేసింది. పసిపిల్ల మనసు గాయపడుతుందని కన్నీళ్లు కారిపోతున్నాయి. సిరిని బాధగా చూస్తుంటే పెద్దదైన తర్వాత మా నాన్నను ఎందుకు వదిలొచ్చావని అడుగుతుందేమో అని నాకు మొదటిసారిగా పశ్చాత్తాపం కలిగింది. నేనే తొందరపడి ఆవేశంతో వచ్చేశానా? నా మీద నాకే కోపం వచ్చింది. మనసంతా అల్లకల్లోలమైంది. చివరకు నిశ్చయించుకున్నాను చరణ్కు విషయం తెలియచేయాలని. బయటకు వచ్చి చరణ్కు ఫోన్ చేశాను. చరణ్ మాట్లాడాడు. సిరికి ఎలా ఉంది కవిత? కంగారుగా అడిగాడు. మీకెలా తెలుసు? ఆశ్చర్యంగా అడిగాను. ఇప్పుడే మావయ్య గారు ఫోన్ చేశారు, తలకు గాయమైందని, చేయి విరిగిందని చెప్పారు. నా వల్లే పడింది చరణ్, నాదే తప్పు, ఏడుస్తూ చెప్పాను. సరే, ఇప్పుడెలా ఉంది సిరి? కోలుకుంటోంది కానీ అస్తమానం డాడీ డాడీ అని కలవరిస్తోంది. ప్లీజ్ ఒక పర్యాయం వచ్చి కనిపించండి సిరికి, దీనంగా అడిగాను. అయితే నీకు మాత్రం గుర్తు రావటం లేదా నేను? అవునా, మీరు లేకుండా నేను కూడా చాలా సుఖంగా ఉన్నానన్నా కవిత? నీవు లేకుండా నేను కూడా సంతోషంగా ఉండలేనని అర్థమైంది. మరలా నాటకం. జీవితమే ఒక నాటకం కవిత, నీ పాత్ర లేకుండా ఈ నాటకం ఎలా అవుతుంది చెప్పు అంటూ నవ్వాడు. నాకు సంతోషం కలిగింది, కానీ అది వ్యక్తపరచకుండా. మీరు చెప్పేది, మీరు చూపించే ప్రేమ వాస్తవమేనా అన్నాను బెంకంగా. సరే, అయితే నా మనసు చూసి అర్థం చేసుకోవాలంటే నా హృదయానికి చెవి ఆనించి విను. నిజంగా కవిత, ఈ శుభగడియ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నాను. సాయంత్రం సిరి దగ్గర ఉంటాను, సరేనా? చరణ్ ఫోన్ పెట్టేశాడు. సాయంత్రం వరకు నా పరిస్థితి ఆందోళన, తడబాటు, పశ్చాత్తాపం, ఎదుర్చూపులు సింధూరంలా మెరుస్తున్నాడు సూర్యుడు. బాల్కనీలోకి వచ్చి చూశాను. సిరి అప్పుడే లేచినట్లుంది. మమ్మీ, డాడీ అంటోంది. నా గుండె చప్పుడు నాకే వినిపిస్తోంది. ఇంతలో రూమ్ తలుపు చిన్నగా కొట్టారు. నర్స్ అనుకున్నాను, ఎదురుగా చరణ్. పరుగున వెళ్లి చరణ్ హృదయంలో తలదాచుకున్నాను. విను విను కవిత, నా గుండె నీకోసం ఎంత తప్పించిపోయిందో చెప్తుంది అంటూ నా నొసటి మీద ముద్దు పెట్టాడు ప్రేమతో చరణ్. సిరి నిద్రపోతోంది, ఇప్పుడే లేస్తుంది అన్నాను. చరణ్ సిరి దగ్గర కూర్చున్నాడు. కవిత, సిరే కదా మనిద్దరిని కలిపింది అంటూ సిరికి ముద్దు పెట్టాడు. కవిత, నేను నిన్ను చాలా బాధ పెట్టాను, ఈ అడబాట్లో తెలిసింది నీ విలువ. నేను పొరపాటు చేస్తే ఏదైనా నాకు శిక్షవే, అంతేగాని నీవు నన్ను వదిలి రావద్దు, ఇది ఎంత బాధో అనుభవించిన నాకే తెలుస్తుంది అంటూ దీనంగా అన్నాడు చరణ్. చరణ్, మనస్ఫూర్తిగా ప్రేమగా పిలిచాను. నిజం కవిత, నీవు లేనిదే నేను లేను, నీవుంటేనే నా జీవితం అని అతను రెండు చేతులు పట్టుకున్నాడు. నీ కోరుకున్న జీవితం నా కళ్ళ ముందు కనిపించినట్టు అనిపించింది నాకు. నాన్న చెప్పింది నిజమేమో, పాజిటివ్గా నేను ఆలోచించలేదేమో. ఆలోచించుంటే ఈరోజు ఇలా బాధపడాల్సిన పరిస్థితి వచ్చేది కాదేమో. నేనెంతసేపు నా కోరికలు తీరలేదని నేను నెగిటివ్గానే ఆలోచించానేమో అనిపించింది నాకు. మనసులోనే నాన్నకు క్షమాపణలు చెప్పుకున్నాను. పండు వెన్నెల నీడలో రూంలోకి ప్రసరింపచేసి మమ్మల్ని పరవశింపచేసి వెలుగులు నింపాయి.
1: ఇంతవరకు మీరు అనుకూలం శ్రీమతి చలసాని వసుమతి గారి కథానిక విన్నారు.

ఇప్పుడు వాట్సాప్ల ద్వారా శ్రోతలు కోరే పాటల మహిళారంజని కార్యక్రమం ముందుగా కడప నుండి ప్రవీణ్, తేజస్వి, శ్రీనివాసరావు, రమ, చేతు, డాక్టర్ విడి రాజగోపాల్ వారి స్నేహ బృందం కోరిన పాట అల్లరి ప్రియుడు చిత్రం నుండి.

తరువాత అతడే ఒక సైన్యం సినిమా నుండి పాట వినాలని జమ్మలమడుగు శ్రోతలు సావిత్రి, రంగమ్మ, జయలక్ష్మి, విజయలక్ష్మి, కుళ్ళయమ్మ, నాగలక్ష్మి, పార్వతి, అంకాలమ్మ, కామేశ్వరి, హసీనా వారి స్నేహ బృందం వీరంతా జమ్మలమడుగు నుండి కోరినారు. గానం సునీత చంద్రబోస్ గీతం, ఎస్వి కృష్ణారెడ్డి సంగీతం.

వాట్సప్ మహిళా రంజని. ఇంతవరకు విన్నారు ఈనాటి మహిళా భారతి కార్యక్రమం. ఇంతటితో సమాప్తం. ఈ ప్రసారంలో 2 గంటల 15 నిమిషాలకు మరికొన్ని తెలుగు సినీ గీతాలు వినవచ్చు.

0: In archery, India won 2 gold medals at the 2026 World Para Archery Series Leg 3 in Ahmedabad today. Harvinder Singh and Vijay Sundi clinched their third consecutive World Para Archery Series title, defeating Slovakia 6-2 in the para recurve. Men's doubles final, the duo had earlier won gold at the Bangkok and Nove Mesto stages, defeating Chinese Taipei and Ukraine respectively. In the para women's recurve doubles, Pooja Jatian and Bhavna Chaudhary settled for silver after losing 6-0 to China in the final. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi lays foundation stone, inaugurates and dedicates to the nation development projects worth 35,000 crore rupees in Gujarat. Prime Minister Modi to inaugurate and address the Global FinTech Fest DFF 2026 in Mumbai this evening. Bombay High Court refuses to quash summons issued to Congress MP Rahul Gandhi in 2019 defamation case over his remarks against Prime Minister Narendra Modi. IMD forecasts heavy rainfall over Bihar, eastern Uttar Pradesh, Odisha, West Bengal and northeastern parts of the country today. And with that, we end the midday news.
1: ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 2:15. ప్రతిరోజు మా ప్రియశ్రోతలకు తెలిసిందే, 2:15 అలరించడానికి సిద్ధంగా వస్తున్నటువంటి చిత్రసీమలో ఏదో ఒక ప్రత్యేకత ఉండనే ఉంటుంది అని. అయితే ఈరోజు ఒకే పదం ఆధారంగా కాదు, చిత్ర సంగీత దర్శకులు చక్రవర్తి గారి ఆధ్వర్యంలో వచ్చినటువంటి సంగీత ప్రయాణం. ఎందుకంటే ఈరోజు వారి జయంతి. 960 సినిమాలకు సంగీతం వహించడం అంటే సాధారణ విషయం ఏమాత్రం కాదు. దర్శకుడిగా, నటుడిగా, డబ్బింగ్ కళాకారుడిగా, ఇలా విభిన్న పార్శ్వాలలో తెలుగు సినీ ప్రేక్షకులను తన సంగీత మహత్తుతో మూగప్రేమ మొదలుకొని చివరి చిత్రం అమ్మోరు వరకు ఆకర్షణీయమైన పాటలను, వాటికి జీవాన్ని, ప్రేక్షక మహాశివులకు ఆనందాన్ని పంచినటువంటి సంగీత చక్రవర్తి, వారి ఆధ్వర్యంలో వచ్చినటువంటి పాటలను వినబోతున్నాం. 1971 నుండి 1989 వరకు వారి ప్రస్థానం అద్భుతంగా కొనసాగింది. మరి వారి ప్రయాణం మొదలైంది మూగప్రేమ చిత్రంతో.

ఆత్రేయ రచన విన్నారు. మూగప్రేమ చిత్రంలో గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. సంగీతం హాయిగొలుపుతుంది. అదే చక్రవర్తి గారి సంగీతం హాయితో పాటు ఒక అనుభూతిని కూడా అందిస్తుంది.

0: దేవత చిత్రగీతం అది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానంలో, వేటూరి రచన.
1: ఈ నెల 9వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో దీర్ఘకాలిక వ్యాధులకు కూడా హోమియో వైద్యం ఈ అంశం గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు ప్రభుత్వ హోమియోపతి వైద్యాధికారి డాక్టర్ పి షాకిర్ హుసేన్ గారు. ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టీడి కోడ్ 08562, దీనికి జతగా 244119, అలాగే మరొక నెంబర్ 244197.
0: హుషారు గీతాలకు కేరాఫ్ చక్రవర్తి గారు.

పదాలు విఫలమైన చోట సంగీతం మాట్లాడుతుంది అంటారు చక్రవర్తి గారు. విన్న పాట వేటగాడు చిత్రంలో గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. చక్రవర్తి గారి ఆధ్వర్యంలో వచ్చినటువంటి పాటలను వింటున్నారు వారి జయంతి వేళ. 1973లో వచ్చిన ఒకే ఒక సినిమా రాకతో ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు అంటారు వారు. ఆ సినిమా శారదా.

శారద చిత్రగీతం అది. పాటతో పాటు సంగీతం మనసుకు సాహిత్యాన్ని అందంగా అందిస్తూ వెనకాల దాగి ఉండే రాగాల పల్లకి అది చక్రవర్తి గారు ఇంకాస్త అందంగా అందించారు.

0: రాముడు కాదు కృష్ణుడు. చిత్రం నుండి పాట విన్నారు. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.
1: ఆత్మహత్య అంటే ఒక వ్యక్తి తన జీవితాన్ని తానే ఉద్దేశపూర్వకంగా ముగించుకునే చర్య. సాధారణంగా తీవ్రమైన మానసిక వేదన, నిరాశ, నిస్సహాయత, ఒత్తిడి, సమస్యలకు పరిష్కారం కనిపించని పరిస్థితుల్లో వ్యక్తికి ఈ ఆలోచన వస్తుంది. ఆత్మహత్య గురించి మాట్లాడుతున్న వ్యక్తిని విమర్శించకుండా శ్రద్ధగా వినటం, ఒంటరిగా వదిలిపెట్టకుండా సహాయం అందించటం చాలా ముఖ్యం. ఆత్మహత్య అనేది కేవలం మానసిక వైద్యులు మాత్రమే సరిచేసే సమస్య కాదు. ఇది కుటుంబం ఇంకా సమాజం మొత్తం కలిసి పరిష్కరించాల్సిన సమస్య. అలాంటి ఆలోచన వచ్చిన వారికి చేయూతనిద్దాం, వారి ప్రాణాలను నిలబెడదాం. ఈ నెల 10వ తేదీ ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం. ఈ సందర్భంగా ఈ గురువారం ఉదయం 7:15 ప్రసారమయ్యే కాంతిరేఖలు కార్యక్రమంలో సైకాలజిస్ట్ డాక్టర్ ఓ వెంకటేశ్వరరెడ్డి గారితో జరిపిన బ్రతుకును ప్రేమిద్దాం ప్రత్యేక పరిచయ కార్యక్రమం వినండి. పరిచయకర్త శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి.
0: తెలుగు సినీ గీతాల చిత్రసీమలో సంగీత దర్శకులు చక్రవర్తి గారి జయంతి సందర్భంగా ప్రసారమవుతున్న పాటలను వింటున్నారు. పాటంటే మాటల సమూహమే, వాటికి అదనపు హాయినిచ్చేది సంగీతం. అప్పుడే పరిపూర్ణత దక్కుతుంది. అది చక్రవర్తి గారి సంగీత బాణీలతో ఇంకాస్త హృదయాలను హత్తుకుంటుంది.

ఖైదీ కాళిదాస్ సినిమా నుండి పాట విన్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం, గోపీ గీతం. రెండు చిత్రాలకు నంది పురస్కారాలు అందుకోగా అపురూప గీతాలను ఇచ్చి నిలయమనే హృదయంలో స్థిరంగా కొలువై ఉన్నారు చక్రవర్తి గారు.

జేబుదొంగ చిత్రగీతం అది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం, వేటూరి సాహిత్యం, చక్రవర్తి సంగీతం. కొన్ని పాటలకు తెరపై నటీనటులతో నయనాకర్షణ, అటుపై చక్రవర్తి గారి సంగీత సహకారంతో హృదయానందాకర్షణ. అప్పటికీ ఇప్పటికీ, ఇప్పటి రేడియో వెంట కూడా.

కొండవీడి సింహం సినిమా నుండి పాట విన్నారు. చక్రవర్తి సంగీత నిర్వహణ, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. కొన్ని పాటలకు రూపం, ఆకర్షణ, ఆదరణ, అలా మరికొన్ని కలుపుకొని ఉన్న తరగని సంగీత సంపద కొమ్మినేని అప్పారావు గారు అనబడే సంగీత చక్రవర్తి.

లారీ డ్రైవర్ సినిమా నుండి పాట విన్నారు. చిత్రసీమలో చివరిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానంలో సిరివెన్నెల గీతం, చక్రవర్తి సంగీతం. చక్రవర్తి పేరుకు తగ్గట్టు సామర్థ్యాన్ని నిలుపుకున్న నింపుకున్న వ్యక్తి. ఫిబ్రవరి 3, 2002 అసంఖ్యాక ప్రేక్షక మహాశయులకు, సంగీత అభిమానులకు కనబడకుండా వెళ్తూ హాయిగొల్పే గీతాలను హృదయాన నిలుపుకొనమని సవినయంగా అన్నారు. తెలుగు సినీ గీతాల చిత్రసీమలో మీరింతవరకు సంగీత దర్శకులు చక్రవర్తి గారి జయంతి సందర్భంగా ప్రసారమైన ప్రత్యేక సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. ఇప్పుడు నిలయంలో సమయం 3:02 దాటి 30 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకు 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 103.6 మెగాహెర్ట్స్ ఎఫ్ఎంపై పాటలతో సాయంకాలం ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్తే.

0: ఈ నెల 9వ తేదీ బుధవారం ఉదయంతో ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టిడి కోడ్ 08562, దీనికి జతగా 244119, అలాగే మరొక నెంబర్ 244197. ఈ కార్యక్రమ ప్రాయోజకులు అంజలి హోమియో స్టోర్స్, క్రిస్టియన్ లేన్, కడప.
1: చిత్రసీమల చివరిగా వినండి గీత గోవిందం చిత్రం.

మరియు ఫిల్టర్ ట్రేడ్లలో మిగిలి ఉన్న సీట్లకు ప్రవేశాల కోసం దరఖాస్తుల స్వీకరణ గడువు తేదీ 2026 సెప్టెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం 1 గంట వరకు. ఆన్లైన్లో వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. https://itiadmissions.ap.gov.in ఇది వెబ్సైట్ చిరునామా. చేసుకుని తప్పక వెరిఫై చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. శిక్షణ కాలం పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ప్రాంగణ ఎంపికల ద్వారా వివిధ పరిశ్రమలలో ఉద్యోగావకాశం కల్పించబడును. అభ్యర్థులు 10వ తరగతి పాస్ లేదా ఫెయిల్, ఇంటర్ పాస్ లేదా ఫెయిల్, ఆపై విద్యార్హత కలిగిన వారు ఐటీఐలో చేరుటకు అర్హులు. అభ్యర్థులు తాము చేరదలుచుకున్న ఐటీఐలను సంప్రదించి నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకుని వెరిఫై చేసుకోగలరు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ సమయమున 10వ తరగతి మార్కుల జాబితా, కుల ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డ్ ఫోటో, మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ తీసుకుని తమకు దగ్గరలోని ఐటీఐ ఇది 0856888 మరొక నెంబర్ 96426374455 సంప్రదించగలరు. ఈ అవకాశమును అర్హత ఆసక్తి గల అభ్యర్థులు ఉపయోగించవలసిందిగా జిల్లా కన్వీనర్ ప్రిన్సిపల్ తెలియజేస్తున్నారు. స్థానిక సమాచారం విన్నారు కదా కార్యక్రమంలో.

0: కార్యక్రమంలో ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు విందాం.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.

0: వాణిజ్య ప్రకటనలు విన్నారు కదా కార్యక్రమంలో, ఇప్పుడు శ్రోతలు పంచుకున్న జోక్స్ని విందామా? నమస్తే అండి, మీ పేరు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
1: నా పేరు లక్ష్మి, బద్దెల నుంచి మాట్లాడుతున్నాను.
0: ఓకే అండి. లక్ష్మి గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు?
0: బాగున్నామండి లక్ష్మి గారు. ఈరోజు ఎలాంటి జోక్ని మరి మాతో పంచుకోబోతున్నారు?
1: ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉంటారు. వాళ్ళు ఏజ్ బార్ అయిపోద్ది అన్నకు, అమ్ముడికేమో ముందు పెళ్ళి అయిపోతుంది. సరే అని పెళ్లి చూపులకి వెళ్తారు. పెళ్లి చూపులకి వెళ్తే ఇది ఎన్నో పెళ్లి చూపులు అండి అంటే, మూడో పెళ్లి చూపులు అంటారు. ఫస్ట్ సెకండ్ పెళ్లి కూతురు ఎట్లా ఏమైనారంటే, ఫస్ట్ పెళ్లి కూతురుకి వెళ్తారనమాట. పెళ్లి చూపులు చూసేటప్పుడే అమ్మాయికి చీమలు కుట్టి చనిపోతుంది అంట పెళ్లి కూతురు. అందువల్ల ఆ పెళ్లి అయిపోతుంది. మళ్ళా రెండో పెళ్లి కూతురుకి వచ్చి ఆ పెళ్లి కూతురుకి కప్పలు గడిచాయని చనిపోతుంది అంట. తర్వాత ఇతను చూపు పడేసరికి అలా అయిపోతుంది. ఎంత కాదని జాతకం చూసుకుంటే 7 ఏళ్ళు 7 నాటి సేను ఉంది. దాదాపు అయిపోయినాక పెళ్లి చూపులకు పెళ్లి ప్రయత్నం పెట్టుకోండి అంటారు. సరే 7 ఏళ్ళు అయిపోయినాక ఈలోపు ఏజ్ బేర్ అయిపోద్ది. మళ్ళీ మూడో పెళ్లి చూపులకు పోతే ఆ పెళ్లి చూపులు పెళ్లి కూతురు రాగానే ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని చూడగానే అవి కళ్ళు మూతబడిపోతాడు. అట్లనే కళ్ళు మూసుకొని ఏమైందా అని అతన్ని నీళ్ళు జల్లి లేపినా లేడు ఏమంటే, ఆ పెళ్లి కూతురుని చూడగానే ఇతనే చనిపోయాడు అని చెప్తారు. అట్లా పెళ్లి పెళ్లి చూపులు అట్లా అయిపోతాయి పాపం.
0: చాలా బాగుంది అండి లక్ష్మి గారు, ధన్యవాదాలు అండి. మీరు ఇలాగే ఫోన్ చేసి జోక్స్ ని పంచుకోవాలని కోరుకుంటున్నాను.
1: పంచుకుంటామండి.
2: హలో, నమస్తే అమ్మా.
0: నమస్తే అండి, నవ్వే కావాలి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
2: నేను కడప నకాష్ నుండి సాధ్యానమ్మ.

0: ఓకే అండి, షాబ్జాన్ గారు ఎలా ఉన్నారండి?
1: దేవుని దయా మీ దయ వల్ల బాగున్నానమ్మా.
0: ఓకే అండి షాబ్జాన్ గారు, ఈరోజు ఎలాంటి జోక్ని మరి మాతో పంచుకోబోతున్నారు?
1: ప్రణతి గారు లక్ష్మీ ప్రణతి కదా.
0: అవునండి.
1: చిన్న జోకు, ఒక తండ్రి కొడుకుల సంభాషణ. ఏదో రెండు రోజు బడికి పోవడం లేదు అని తండ్రి కొడుకులు అంటాడు, నాన్న ఎండలు ఎక్కువ అయిపోయినాయి నేను బడికి పోను అంటాడు. అప్పుడు తండ్రి వచ్చేసి ఒక చిన్న గొడుగు తెచ్చిమంటావంటే, నాకు గొడుగు వద్దు నాయన, మన ఇంటి కాడ నుంచి మా స్కూల్ వరకు పందిరి వేపిస్తే స్కూల్ కుదా అంటాడమ్మా.
0: అబ్బా
1: పందిరి అంతేనమ్మా జోగు, స్కూల్ పందిరి వేపియాలంట.
0: స్కూల్ కి పందిరి వేపియాలి, వా ఏం చెప్పాడండి, చాలా బాగుందండి. ఓకే అండి, ధన్యవాదాలు.
2: గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మీ పేరు, ఎక్కడ మాట్లాడుతున్నారు?
2: నా పేరు సాయిబాబా, పురవింద నుంచి మాట్లాడుతాను మేడం.
0: ఓకే అండి, సాయిబాబా గారు ఈరోజు ఎలాంటి జోక్ని మరి మాతో పంచుకోబోతున్నారు?
2: ఇద్దరు భార్యాభర్తల మధ్య సంభాషణ మేడం.
0: చెప్పండి.
2: ఏమండి శ్రీవారు, నేను సబ్బు రాజేశాను, వచ్చి కాస్త దుసారా అని బాత్రూమ్ నుండి కేక వేసింది రజని. భర్త మోహన్ ఇదిగో డార్లింగ్ నేను వచ్చేసా అన్నాడు ఫుల్ హ్యాపీగా. ఎక్కడ దాలి అన్నాడు, అదిగో ఆ రగ్గులన్నిటికీ సబ్బు రాజేశాను బాగా రుద్ది ఉతికి ఆరేయండి అంది రజని. మోహన్ నేను ఏదో అనుకున్నానే అన్నాడు మోహన్. మీరు అనుకున్నది కాదులేండి అంది లలిత. మేడం ఒకటి
0: చెప్పండి
2: సార్, బాధపడతాను సంభాషణ. రాజీ, ఒకవేళ నేను చనిపోతే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటావు అని అడిగాడు భర్త. లేదండి పెళ్లి చేసుకోను, మా చెల్లెల దగ్గర ఉండిపోతాను అంది రాజీ. మరి నేను చనిపోతే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు మధు. లేదు చేసుకోను, నేను కూడా మీ చెల్లి దగ్గరే ఉండిపోతాను అన్నాడు మధు.
0: చాలా బాగుందండి, చాలా బాగుందండి.
2: థ్యాంక్స్ మేడం.
0: ఓకే అండి, ధన్యవాదాలండి. హలో.
3: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, నవ్వే కావాలి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు, ఎక్కడ మాట్లాడుతున్నారు?
3: నేను కడప నుంచి మాట్లాడుతున్నా.
0: మీ పేరు?
3: నా పేరు మేడం యాసిన్ పాన్ మేడం.
0: ఓకే అండి, ఈరోజు ఎలాంటి జోక్ని మరి మాతో పంచుకోబోతున్నారు?
3: ఒక ఇద్దరు స్నేహితుల గురించి మేడం.
0: చెప్పండి.
3: ఇద్దరు స్నేహితులు ఉంటారు మేడం. మొదటి వాడు అనుమానస్తుడు, రెండో వాడు పిండిపోతు. వీళ్ళిద్దరు కలిసి పిక్నిక్ ఏర్పాటు చేసుకుని డిన్నర్ ఏర్పాటు చేసుకుంటారు. ఇంకా ఊరి బయటకు వెళ్ళి మొత్తం అన్ని సరంజామా అంతా కట్టుకుని ఊరు బయటకు పోతారు. ప్రశాంతంగా ఒక చోట కూర్చొని తిన్నాము తాగుదాము అని చెప్పి పోతారు. కారు అక్కడ వదిలిపెట్టి పైకి వెళ్తారు. అక్కడ అన్ని సర్దుకొని కూర్చున్న తర్వాత కారులో వాళ్ళు బీర్లు మర్చిపోయి వచ్చింటారు. అరే ఈ మందు ఇది లేకపోతే ఎక్కదు, నేను నువ్వు పోయి తీసుకొని రాపోరా అంటే, కాదు నేను తీసుకొని నువ్వు పోయి తీసుకొని రాపో అంటాడు. తిండిపోతా అంటాడు, నువ్వు పోయి తీసుకుని రాపో అంటాడు అనుమానస్తుంది. ఇతను నేను పోతే నువ్వు తింటే అంటే నేను తిన్నాను పోరా స్వామి, నువ్వు వస్తే ఇద్దరం కలిసి తిన్నావు అంటాడు. ఇంకా పోతాడు ఇతను, ఇంకా ఒక 15 నిమిషాలు చూస్తాడు, ఇంకా వచ్చిండడు. అర్ధ గంట చూస్తాడు, ఇంకా వచ్చిండడు. వీనికేమో ఆకలి తట్టుకోలేక అటు ఇటు చూస్తుంటాడు, ఇంకా రాలే ఇంకా రాలే అని. ఒక గంట దాటిన తర్వాత ఓపిక నశించి ఆ మూత తీస్తాడు. అంతలోనే చెట్టు చాటు నుంచి విడిలే, అదో అందుకే నేను ఫోన్ అనింది అని అంటాడు. వాడు పక్కనే ఉంటాడు అన్నమాట, వీడు ఆడ తింటాడని వాడు పక్కనే చూస్తుంటాడు అన్నమాట.
0: గమనిస్తూ ఉన్నాడు, వాడిని
3: గమనిస్తూ ఉంటాడు. ఓరే నీ అనుమానం కూడా నేను తినాలని వాడు ఈ దానికి పోయి తెచ్చింది, అది ఇద్దరం తిని పోయిందరు కదా అని వీడు
0: అంటే వాడు తినేస్తాడేమో అన్న ఉద్దేశంతో ఈయన పోలేదు.
3: వాడు ఎక్కడ తింటాడు అని చెప్పి గమనిస్తా ఉంటాడు
0: అంతే కదా.
3: ఇంకో చిన్న జోక్ మేడం
0: చెప్పండి.
3: పల్లెటూరు

0: రెండో ఇద్దరు సంభాషణ. ఏరా వెంకయ్య, మీ వాడు 18లో చదువుకుంటున్నాడంట, ఏం చదువు సందేహం ఏమన్నా తెచ్చాడంటే, చదువు సంగతి ఏమో కానీ వచ్చేటప్పుడు సందేహనే అమ్మాయిని వెంట పెట్టుకుని వచ్చాడు రా అని వాపోతారు.
1: అయ్యో అయ్యో, చాలా బాగుందండి, ధన్యవాదాలండి. మీరు అలాగే ఫోన్ చేసి జోక్స్ ని పంచుకోవాలని కోరుకుంటున్నాను. హలో.
2: హలో, నమస్తే అండి.
1: నమస్తే అండి, నవ్వే కావాలి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు, ఎక్కడ మాట్లాడుతున్నారు?
2: నా పేరు ప్రొద్దుటూరు నుంచి విజయలక్ష్మి అండి.
1: విజయలక్ష్మి గారు ఎలా ఉన్నారండి?
2: బాగున్నామండి, మీరు ఎలాగున్నారు?
1: బాగున్నామండి విజయలక్ష్మి గారు. ఈ రోజు
2: వెంగళప్ప బేరర్ మీ హోటల్లో కాఫీ ఎంత అని అడుగుతాడు. బేరర్ 50 రూపాయలు అంటాడు. వెంగళప్ప మోసం, ఎదుటి షాప్ లో కాఫీ 2 రూపాయలేనంట, 2 రూపాయలేనంట, కావాలంటే బోర్డు చూడు అంటాడు. బేరర్, వాళ్ళు ఇచ్చింది కాఫీ కాదు సార్, అది జిరాక్ కాఫీ అండి. జిరాక్ కాఫీ తప్పు 2 రూపాయలే. వీడు కాఫీ అనుకున్న, కాఫీ అంటే కాఫీ అనుకున్నాడు.
1: కాఫీ వేరు, జిరాక్స్ కాపీ వేరు కదండి. ఎందుకు ఇలా చేస్తున్నాడు ఏంటండి? అంతే కదా మరి.
2: ఇంకోటండి, రమేష్ తలకి కాళ్ళకి బ్యాండేజ్ కట్టుకొని పోలీస్ స్టేషన్ కి వచ్చాడు. ఆయన పక్కన ఒక మహిళ కూడా ఉంది. ఎస్ఐ, ఏమిటి మీ సమస్య? రమేష్, ఆవిడ కారుతో నన్ను గుద్దింది సార్. కోమలి, నేను ఆరన్ కొడుతూనే ఉన్నాను, పక్కకు జరగండి పక్కకు జరగండి అని. అంత అరిచినా ఆయన జరగలేదు సార్, నన్నేం చేయమంటారు? ఆవిడ అంతలా ఆరన్ కొడుతుంటే అరిచినా నువ్వెందుకు అది జరగలేదంటే, రమేష్ అంటాడు, నేను ఎలా జరుగుతాను సార్, మా షాప్ లోనే కూర్చోనుండా.
1: అయ్యో, అంటే షాప్ వరకు వచ్చిందన్న విషయం ఆ పోలీస్ కి తెలీదు.
2: షాప్ ని ఢీకొచ్చింది, జరగండి జరగండి అని.
1: అంతే కదండి, మరి షాప్ ని ఢీకొని వచ్చేసింది లోపలికి అంటే ఆయనకి తెలియడం లేదు, అది అర్థం అవ్వలేదు.
2: జరగండి జరగండి అంటే అంగట్లో కూర్చున్నాడు, ఆడి జరుగుతాడు, జరగలేడు కదా.
1: ఓకే అండి, థ్యాంక్ యూ
2: మేడం. ఓకే.

కథ కార్యక్రమంలో ఇప్పుడు విందాం. సాంకేతికత పెరిగిన ఈ రోజుల్లో సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ల వాడకం వల్ల యువత పుస్తకాలకు క్రమంగా దూరం అవుతోంది. అయితే పుస్తక పఠనం వల్ల కలిగే ప్రయోజనాలు యువత భవిష్యత్తును ఎంతగానో తీర్చిదిద్దుతాయి. పుస్తక పఠనం అలవాటు యువతకు అవసరం. ఈ అంశంపై ఈ బుధవారం సాయంత్రం యువవాణి అభిప్రాయ వేదిక కార్యక్రమంలో పాల్గొని మీ అభిప్రాయాలను మాతో పంచుకోగలరు. అంశం మరోసారి, పుస్తక పఠనం అలవాటు యువతకు అవసరం.

0: కార్యక్రమంలో మరికొన్ని జోక్స్ని విందామా?
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, నవ్వే కావాలి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
1: ఈశ్వర యాదవ్, వైఎస్ఆర్ కడప జిల్లా తొండ్రల మండలము కోరవానిపల్లి.
0: ఈశ్వరయ్య గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నాం మేడం, మీరు బాగున్నారా?
0: బాగున్నామండి. ఈశ్వరయ్య గారు ఈ రోజు ఎలాంటి జోక్ ని మరి మాతో పంచుకోబోతున్నారు?
1: తండ్రి కొడుకుల మధ్య సంభాషణ.
0: చెప్పండి.
1: తండ్రి అంటాడు, హోటల్లో పనిచేసేటప్పుడు ఆగలేక పాలని తాగేసేవాడివి, కూల్ డ్రింక్స్ లో పనిచేసేటప్పుడు డ్రింక్స్ అన్ని తాగేసేది ఉండేవాడివి, అందుకని పనిలో తీసేశారు. మరి ఇప్పుడు ఏం చేస్తామని అడుగుతాడు తండ్రి. మా నాన్న బాగా ఆలోచించి పురుగుల ముందు సభలు పెట్టాడు. పురుగుల ముందు సభలు అయితే ఏం తాగలేడు కదా.
0: పురుగుల మంది షాప్ లో పెడితే పురుగుల మంది చూసుకుంటూ ఉండాలి, అంతే కదా, చూసుకుంటూ ఉండాలి పురుగుల మందు. ఇంకెక్కడ తాగుతాడు? కూల్ డ్రింక్ అంటే తాగుతాడు, బిస్కెట్లు అంటే తింటాడు, తినే ఐటమ్స్ అయితే తినగలుగుతాడు, అవి మంచిది కాదు కదా.
1: థాంక్ యూ మేడం.
0: ఓకే అండి, ధన్యవాదాలండి. ఈశ్వరయ్య గారు మీరు ఇలాగే ఫోన్ చేసి జోక్స్ ని పంపండి. హలో,
2: నమస్తే అండి.
0: నమస్తే అండి, నవ్వే కావాలి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
2: గజ్జల మల్లారెడ్డి, కాజీపేట.
0: మల్లారెడ్డి గారు ఎలా ఉన్నారండి?
2: బాగున్నామండి. నేనంతా బాగున్నారా?
0: అందరం బాగున్నామండి. ఈ రోజు ఎలాంటి జోక్ ని మరి మాతో పంచుకోబోతున్నారు మల్లారెడ్డి? ఓకే అండి, పంచుకోవచ్చు.
2: భార్యాభర్తల మధ్య సంభాషణ.
0: చెప్పండి.
2: భర్త ఏమంటున్నాడంటే భార్యతో, నాకు రాత్రి నిద్ర పట్టక చాలా ఇబ్బందిగా ఉంది, ఎప్పుడు మెలుకొని ఉంటా, నేను చాలా కష్టంగా ఉంది అని చెప్పాడు పిల్లలతో. భార్య ఉండి ఎందుకు జీవులు పడతారు, ఎందుకు బాధపడతారు? నేను సింహం లాంటి మనిషిని నీ పక్కన ఉండగా నీకేం భయం అండి, బాగా నిద్రపోవాలండి అని చెప్తుంది.
0: అవునవును, సింహం లాంటి మనిషి అంటున్నా ఆవిడ.
2: అప్పుడు భర్త ఏమంటాడు, నువ్వు సింహాన్ని కాదు, మేకపిల్ల కూడా భయపడుతుంది నీ ఏటుకు.
0: ఎంత మాట అన్నాడండి,
2: కాల్ చేసినాడు.
0: చాలా బాగుందండి. ఓకే అండి, హలో.
3: నమస్తే మేడం.
0: నమస్తే అండి, నవ్వే కావాలి కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
3: మేడం తాగిపత్రి నుంచి రఘునాథ్ శర్మ. మేడం
0: రఘునాథ్ శర్మ గారు ఎలా ఉన్నారండి?
3: ఓకే, నమస్తే మేడం.
0: నమస్తే అండి, రఘునాథ్ శర్మ గారు ఎలా ఉన్నారు?
3: బాగున్నాం మేడం, మీరు బాగున్నారు కదా?
0: బాగున్నామండి. ఈ రోజు ఎలాంటి జోక్ ని మరి మాతో పంచుకోబోతున్నారు?
3: పొగాయిపోయి అలా నాకు అర్జెంట్ గా 2000 అంట, ఒక్కటి అడగద్దు నాయన అంటారు మేడం. మళ్ళా ఇంకొక అయిపోయి అనా అనా నాకు అర్జెంట్ గా 5000 నీ లెక్క పూల్లో పెట్టి ఇస్తానన్నా. ఎప్పుడు ఇస్తా? పూల్లో పెట్టి నేను 30 ఇస్తానా అంటారు సార్. ఆ ప్రాక్టర్ మాట్లాడి ఇప్పుడేం లేదు, నాది ఫిబ్రవరి 31 నా లెక్క పూల్లో పెట్టి నీ చేతిలో పెడతాను అంటారు మేడం.
0: చాలా బాగుందండి రఘునాథ్ శర్మ గారు, ధన్యవాదాలండి.
3: ఓకే
0: అండి, ధన్యవాదాలండి.
4: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, నవ్వే కావాలి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
4: రెడ్డి శివమణ మేడం.
0: ఓకే అండి, చెప్పండి.
4: టీచర్ స్టూడెంట్ మేడం. ప్రవీణ్ 4 4 తీసేస్తే ఏం మిగులుతుంది అని అడుగుతుంది మేడం.
0: చెప్పండి.
4: 4 4 తీసేస్తే ఏం మిగులుతుంది అని అడుగుతుంది మేడం స్టూడెంట్ ను.
0: అవునవునులేండి.
4: నాకు తెలియదు టీచర్ అంటారు మేడం, అంటాడు మేడం.
0: 4 4 తీసేస్తే ఏమవుతుంది, 4 ఏమి ఉండదు కదా, 0
4: అని నాకు తెలియదు అంటాడు. మళ్ళీ ఇంకోటి అడుగుతుంది మేడం, నీ దగ్గర 4 ఇడ్లీలు ఉన్నాయి, ఆ 4 నేను తీసేస్తే నీ దగ్గర ఏముంటుంది అని అడుగుతుంది మేడం స్టూడెంట్ ను. అప్పుడు చెప్తాడు, చెప్తే మిగులుతుంది టీచర్ అంటాడు. 4 ఇడ్లీలు తీసేసుకుంటే ఏముంటది మేడం? చట్నీ ఉండేది.
0: చట్నీనే కదా ఉండేది.
4: ఇద్దరు మిత్రులు మేడం. మీరు మీ భార్యను ముద్దుగా ఏమని పిలుస్తారని అడుగుతాడు మేడం ఫ్రెండ్. గూగుల్ అని పిలుస్తాను అంటాడు మేడం. అంటే అదేం పేరా, నేను ఎక్కడ ఇన్లేదని అడుగుతాడు. అంటే నేను ఒక ప్రశ్న అడిగితే 100 సమాధానాలు చెప్తుంది, అందుకే గూగుల్ అని పిలుస్తాను అని చెప్తాడు మేడం. గూగుల్ 100 మాటలు చెప్తాడు అంట ఒక మాట అడిగితే.
0: అంతే కదా
4: అని అనుకుని నేను గూగుల్ అని పిలుస్తాను అని చెప్తాడు మేడం ఫ్రెండ్. అవును మేడం, ఇదే మేడం.
0: చాలా బాగుందండి, ధన్యవాదాలండి.
4: థ్యాంక్ యూ మేడం.

స్థానిక వివరం మరొకసారి తెలుసుకుందాం. వైఎస్ఆర్ జిల్లాలోని అన్ని ప్రభుత్వం మరియు ప్రైవేట్ ఐటీఐలలో 5వ విడత అడ్మిషన్ల ప్రారంభ పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఐటీఐలలో మిగిలి ఉన్న సీట్లకై దరఖాస్తుల స్వీకరణ గడువు తేదీ 7వ తేదీ సెప్టెంబర్ మధ్యాహ్నం 1 గంట వరకు కలదు. స్థానిక కడపలోని ప్రభుత్వ ఐటీఐ మైనారిటీ 2026-2027 విద్యా సంవత్సరానికి సంబంధించి మోటార్ మెకానిక్, వెహికల్, కంప్యూటర్, వెడ్లర్ మరియు ఫిట్లర్ ట్రేడులలో మిగిలి ఉన్న సీట్ల ప్రవేశాల కోసం దరఖాస్తుల స్వీకరణ గడువు తేదీ 7వ తేదీ సెప్టెంబర్ మధ్యాహ్నం 1 గంటలోపు రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. వెబ్సైట్ చిరునామా తెలుసుకుందాం. https://itiadmissions.ap.gov.in. శిక్షణ కాలం పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ప్రాంగణ ఎంపికల ద్వారా వివిధ పరిశ్రమలలో ఉద్యోగావకాశం కల్పించబడును. అభ్యర్థులు 10వ తరగతి పాస్ అయినా ఫెయిల్ అయినా, ఇంటర్ పాస్ అయినా ఫెయిల్ అయినా, ఆపై విద్యార్హత కలిగిన వారు ఐటీఐలలో చేరుటకు అర్హులు. అభ్యర్థులు తాము చేరదలుచుకున్న ఐటీఐలను సంప్రదించి నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకుని వెరిఫై చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ మరియు సమయమున 10వ తరగతి మార్కుల జాబితా, కుల ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డ్, ఫోటో, మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ను తీసుకుని తమ దగ్గరలోని ఐటీఐలను సంప్రదించగలరు. ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని వెరిఫై చేయించుకుని అభ్యర్థులకు సెప్టెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం 1 గంటలోపు తాము చేరదలుచుకున్న ఐటీఐల వద్ద అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకుని అడ్మిషన్ కౌన్సిల్కు హాజరు కావాలన్న వివరం. మరిన్ని వివరాలకు 99-49-08-86-88 మరొక నెంబర్, 96-42-63-74-51-55 మరియు 73-30-96-51-83 సంప్రదించగలరు. ఈ అవకాశమును అర్హత ఆసక్తిగల అభ్యర్థులు ఉపయోగించవలసిందిగా జిల్లా కన్వీనర్ ప్రిన్సిపల్ తెలియజేస్తున్నారు. స్థానిక సమాచారం విన్నారు కదా, ఇప్పుడు విందాం.

సాంకేతికత పెరిగిన ఈ రోజుల్లో సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ల వాడకం వల్ల యువత పుస్తకాలకు క్రమంగా దూరమవుతోంది. అయితే పుస్తక పఠనం వల్ల కలిగే ప్రయోజనాలు యువత భవిష్యత్తును ఎంతగానో తీర్చిదిద్దుతాయి. పుస్తక పఠనం అలవాటు యువతకు అవసరం. ఈ అంశంపై ఈ బుధవారం సాయంత్రం యువవాణి అభిప్రాయ వేదిక కార్యక్రమంలో పాల్గొని మీ అభిప్రాయాలను మాతో పంచుకోగలరు. అంశం మరోసారి పుస్తక పఠనం అలవాటు యువతకు అవసరం.

చిత్రగీతాన్ని విన్నారు కదా. అభిప్రాయ వేదికలో మేము మీకు ఇస్తున్న అంశం పుస్తక పఠన అలవాటు యువతకు అవసరం. ఈ అంశంపై మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య. యువవాణి ఇంతటితో సమాప్తం.

ఈ సాయంత్రం 6:30 పల్లె ప్రాంతాలు శ్రీమతి సాకె పెద్దక్క గారు ఆలపించిన జానపద గీతాలు వింటారు. వ్యవసాయ సూచనలు 6:50 ఇక రాత్రి 7:15 కిసానవాణి. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ. 7:45 వికసిత భారత్, ఇందులో 9వ జాతీయ పోషణ మాసోత్సవం సందర్భంగా జాతీయ పోషణ మాసోత్సవ థీమ్స్, కార్యాచరణ, ప్రణాళిక, వీటి గురించి పరిచయ కార్యక్రమం ఉంటారు. అతిథి ICDSPD శ్రీమతి పి విజయ గారు. ఇక 8:00 శ్రీ మండెం గణేష్ గారిచ్చే డోలుపై లైవిన్యాసం వింటారు. రాత్రి 8:15 చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ఇక 9:15 స్పాట్ లైట్, 9:30 అలనాటి గీతాలు, 10:00 హరికథ కాలక్షేపం. ఇవి ఈ పూట ప్రసారమయ్యే మా కార్యక్రమాలు.

ఇక రేపటి కార్యక్రమంలో రేపు ఉదయం 6:10 భక్తిరంజని, ఇందులో సత్యనారాయణ స్వామి భక్తి గీతాలు వింటారు. సూక్తరత్నావళి 6:30 వ్యాఖ్యాత డాక్టర్ పి సుభద్ర. పొలం కబుర్లు 6:35. ఇక రేపు ఉదయం 7:15 కాంతిరేఖలు. ఇందులో ముందుగా చరిత్రలో ఈరోజు సమాచార వేదిక, అనంతరం అది సంగతి కథానిక వింటారు. అందించిన వారు శ్రీ మైనంపాటి భాస్కర్ గారు. ఇక చివరిగా జానపద గేయ మాధురి, శ్రీమతి కల్లు లింగేశ్వరమ్మ గారు ఆలపించిన జానపద గేయాలు వింటారు. జిల్లా సమాచార లేఖ వింటారు రేపు ఉదయం 8:30. ఇక చిత్రమందిర సినిగీతాలు వినవచ్చు 8:35. 9:00 శ్రోతలు ఫోన్ ద్వారా కోరి చిత్రగీతల కార్యక్రమం హలో బిరుచి. రేపు ఉదయం 9:30 డాక్టర్ గారి సలహాలు. ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమంలో దీర్ఘకాలిక వ్యాధులకు హోమియో వైద్యం. ఈ అంశం గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకి ప్రభుత్వ హోమియో వైద్య అధికారి డాక్టర్ పి శాకర్విషన్ గారు నేరుగా సమాధానాలు ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన నెంబర్లు 0855-2244-1917, మరొక నెంబర్ 2444-1917. ఇక 10:15 శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్ని సినిగీతల కార్యక్రమం వాట్సాప్ మనోరంజని. 11:00 చిత్రసీమ సినిగీతాలు వింటారు. రేపు ఉదయం 11:30 ఫిల్మీ గానే హిందీ చిత్రగీతాలు వినవచ్చు. రేపు మధ్యాహ్నం 12:05 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ కంచర్ల వీరనారాయణ గారిచ్చే వేణుగానం ప్రసారమవుతుంది. 1:30 మహిళా భారతి, ఇందులో మహిళలు నేరుగా ఫోన్ ద్వారా కోరి చిత్రగీతల కార్యక్రమం మహిళా అభిరుచి వింటారు. 2:15 చిత్రసీమ సినిగీతాలు వినవచ్చు. రేపు సాయంకాలం 5:15 యువవాణి అభిప్రాయ వేదిక ప్రసారమవుతుంది. అంశం పుస్తక పఠనం అలవాటు.

ఇప్పటి మా ప్రసారంలోని ముఖ్యాంశాలు. ఆకాశవాణి కడప కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. రానున్న 3 ఏళ్లలో 35,000 కోట్ల రూపాయల వ్యయంతో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్లో 11,000 పోలీస్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధంగా ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ఎంబీబీఎస్ తరగతులు

0: ముప్పై వ్యయంతో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ అన్ని ప్రాజెక్టులు పూర్తయితే 1250 నుంచి 1400 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ లీడర్షిప్ కాంక్లేవ్ రెండో రోజు సుస్థిర అభివృద్దిపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన, రాష్ట సమగ్ర అభివృద్దిని నియోజకవర్గాల అభివృద్దితో అనుసంధానం చేసి ప్రజల్లో సానుకూల అభిప్రాయాన్ని పెంచాలని సూచించారు. 2026-27లో రాష్ట స్థూల దేశీయోత్పత్తి జీఎస్డీపీ 20,35,000 కోట్ల రూపాయలుగా 35,000 కోట్ల రూపాయలుగా ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. గూగుల్ వంటి సంస్థలకు చెందిన డేటా సెంటర్ల ఏర్పాటుతో భారీగా ఉద్యోగాలు, లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అభివృద్దితో ఓటు బ్యాంకును పెంచుకోవాలని, ఇప్పటివరకు ఓటు వేయని వారిని కూడా తమ వైపు మళ్లించుకోవాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
1: అభివృద్ధి చేయడం ఎంత ముఖ్యమో, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకుపోయి ఒక పాజిటివ్ పర్సెప్షన్ క్రియేట్ చేయడం, దీనివల్ల ప్రజల్లో సానుకూలత క్రియేట్ చేసి ఓటు బ్యాంక్ గా కన్వర్ట్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. అభివృద్ధి అనేది ఒక మూడు రంగాల్లో ఉంటుంది. ఒకటి అగ్రికల్చర్ అండ్ అలైడ్, రెండు ఇండస్ట్రీ ప్రాజెక్ట్, మూడు సర్వీస్ సెక్టర్. వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్. ప్రజలతో ఉంటారు మీరు, ప్రజల దగ్గర నుంచి ఆలోచనలు తీసుకున్నప్పుడు మీకు ఏది అడ్డంగా ఉందో కొంచెం మైండ్ కూడా అప్లై చేయండి. కమ్ విత్ ఇన్నోవేటివ్.
0: బీజేపీ 100 జెండాల పండుగను రాజమహేంద్రవరంలో ఈరోజు నిర్వహించారు. నగరంలోని అన్ని డివిజన్లలో భారతీయ జనతా పార్టీ నాయకులు జెండాలు ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యకులు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. బీజేపీ ఎంపీ పురంధేశ్వరి, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. కంబాల చెరువు వద్ద బహిరంగ సభలో బీజేపీ నేతలు పాల్గొని మాట్లాడారు. త్వరలో రాష్టంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీని అన్ని చోట్ల బలోపేతం చేసుకోవాలని, ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పార్టీలు కలిసి పోటీ చేస్తాయని స్థానిక ఎంపీ డి పురంధేశ్వర్ తెలిపారు. రాష్టంలో కానిస్టేబుల్ అభ్యర్థులు ప్రలోభాలకు గురై ఆందోళనకు దిగవద్దని హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో మంత్రి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ పోలీసు ఉద్యోగాలు ఏ ప్రభుత్వంలో వచ్చాయో అభ్యర్థులు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లో 11,000 పోలీసు పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్దంగా ఉందని చెప్పారు. 2014-19 మధ్య 9,793 పోలీసు పోస్టులు భర్తీ చేశామని పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక 6,000 పోస్టుల సమస్యలను పరిష్కరించామన్నారు. కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళనలతో భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని మంత్రి సూచిస్తూ,
2: పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలి, పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయాలి, తద్వారా శాంతి భద్రతల విషయంలో రాజీ పడకూడదని ఒకే ఒక ఉద్దేశంతో ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి ఇక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా నియామకాలన్నింటినీ కూడా పూర్తి చేసి ఒక మంచి పండగ వాతావరణంలో దగ్గర 6,000 మందికి కూడా నియామక పత్రాలు, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పిలిపించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సందర్భం. 2029 ఎలక్షన్ నాటికి కంప్లీట్ గా కానిస్టేబుల్ నియామకాలన్నీ కూడా పూర్తి చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఈరోజు మేము ముందుకెళ్తున్నాం. దయచేసి మీరందరూ
0: ఎంబీబీఎస్ తరగతులను ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నామని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పి చంద్రశేఖర్ వెల్లడించారు. ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ లో అభ్యర్థులు తమ ప్రాధాన్యతకు అనుగుణంగా వీలైనన్ని ఎక్కువ సంఖ్యలో కళాశాలల ఆప్షన్లుగా నమోదు చేసుకోవాలని సూచించారు. పరిమిత సంఖ్యలో కళాశాలలను మాత్రమే ఎంచుకుంటే ముఖ్యంగా ఓపెన్ కేటగిరీలో సీట్లు పొందే అవకాశాలు తగ్గవచ్చని తెలిపారు. విశ్వవిద్యాలయంలో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఉపకులపతి డాక్టర్ పి చంద్రశేఖర్, రిజిస్టార్ డాక్టర్ టి సాయి సుధీర్లు కౌన్సిలింగ్ ప్రక్రియపై వివరాలు వెల్లడించారు. 2026-27 విద్యా సంవత్సరానికి కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్లకు సంబంధించిన తొలిదశ కౌన్సిలింగ్ పూర్తయిందని పి చంద్రశేఖర్ చెప్పారు. ప్రస్తుతం జాతీయ కోటా రెండో దశ కౌన్సిలింగ్ సెప్టెంబర్ 3 నుంచి 11 వరకు కొనసాగుతోందన్నారు. ఇది పూర్తయిన అనంతరం రాష్ట కోటా రెండో దశ కౌన్సిలింగ్ను ఈ నెల 11 నుంచి ప్రారంభించాలని నిర్ణయించామన్నారు. ఈ దశలో కూడా మళ్లీ అభ్యర్థుల నుంచి ఆప్షన్లను స్వీకరిస్తామని వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పాఠశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు పడకూడదని రాష్ట జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిల మండలం బాడవ జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు సీఎస్ఆర్ నిధులతో సమకూర్చిన సైకిళ్లను మంత్రి ఈరోజు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పాలకుల నియోజకవర్గంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు అందజేసే కార్యక్రమాన్ని యజ్ఞంగా తలపెట్టామన్నారు. దీనిలో భాగంగా 10వ విడతలో బాడవ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు సీఎస్ఆర్ నిధులతో మంత్రి చేతుల మీదుగా ఉచిత సైకిళ్లను అందజేశారు. పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణకు పరిశ్రమలు తమ గ్రీన్ బెల్ట్ ను మరింత విస్తరించి స్థానిక వృక్ష జాతులతో దట్టమైన పచ్చదనాన్ని

0: అభివృద్ది చేయాలని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ కె నాగబాబు స్పష్టం చేశారు. పరిశ్రమల యాజమాన్యాలు, ఉద్యోగులు సమిష్టి బాధ్యతతో నిరంతరం కృషి చేసినప్పుడే పర్యావరణానికి మేలు చేసే స్థిరమైన గ్రీన్ బెల్ట్ను అభివృద్ది చేయడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం ఒంటిమామిడి గ్రామంలోని దివీస్ ల్యాబొరేటరీస్ని ఆయన ఈరోజు సందర్శించి పరిశ్రమలో కొనసాగుతున్న గ్రీన్ బెల్ట్ అభివృద్ది, ప్లాంటేషన్ కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ, పరిశ్రమలు తమ పరిధిలోని ఖాళీ ప్రదేశాలను వినియోగించుకుని గ్రీన్ బెల్ట్ను మరింత విస్తరించాలన్నారు. పెద్దగా పెరిగే స్థానిక వృక్షజాతులకు ప్రాధాన్యమిచ్చి మొక్కలు నాటాలని, అనుకూలమైన ప్రతి చోట మియావాకి పద్ధతిలో దట్టమైన వనాలను అభివృద్ది చేయాలన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఈ ఏడాది 2 బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయని వివరించారు. తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయులతో కలిసి వెంకయ్య చౌదరి ఈరోజు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరుమలతో పాటు తిరుపతిలోనూ ఆధ్యాత్మిక శోభ సంతరించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. తిరుమలలో భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుపతిలో కూడా భక్తులకు అన్ని వసతులను కల్పించే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. తిరుమలలో రద్దీ పెరిగితే తిరుపతిలో కూడా తాగునీరు, అన్నప్రసాదం, వసతి కల్పించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా అందరికీ విద్యను అందించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రఘుబాబు పిలుపునిచ్చారు. వమరవల్లిలోని జిల్లా విద్యా శిక్షణా సంస్థ డైట్ కళాశాలలో ఈరోజు నిర్వహించిన 60వ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అక్షరం మనిషిని ఎంతటి ఉన్నత స్థితికైనా తీసుకువెళ్తుందని స్పష్టం చేశారు. డైట్ విద్యార్థులు తమ కుటుంబంలో గాని గ్రామంలో గాని విద్యకు దూరంగా ఉన్న వయోజనులను గుర్తించి అక్షరాస్యులుగా తీర్చిదిద్దడంలో భాగస్వాములు కావాలని కళాశాల ప్రిన్సిపల్ ఏ గౌరీశంకర్రావు సూచించారు. వాతావరణం. దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ వరకు తమిళనాడు మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక ఈ నెల 11న పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని పేర్కొంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వెల్లడిస్తూ,
1: ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. మరియు రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: హంద్రీనేవాలో వినాయక నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేస్తామని రాష్ట పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సుంకేసుల ఆనకట్టలో నీటి లభ్యత లేని కారణంగా కేసీ కెనాల్కు నీరు విడుదల చేసే పరిస్థితి కనిపించడం లేదని వివరిస్తూ మంత్రి ఈరోజు ఒక ప్రకటన విడుదల చేశారు. రానున్న 3 ఏళ్లలో 35,000 కోట్ల రూపాయల వ్యయంతో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్లో 11,000 పోలీస్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్దంగా ఉందని హోంమంత్రి వంగులపూడి అనిత వెల్లడించారు. ఎంబీబీఎస్ తరగతులను ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నామని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పి చంద్రశేఖర్ తెలియజేశారు. వాయువ్య బంగాళాఖాతంలో ఈ నెల 11న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా అద్య గుజరాతస్య వడోదరాయాం 35,000 కోటి రూప్యతోప్యధిక మూల్యానాం విభిన్న వికాస పరియోజనానాం ఉద్ఘాటనం శిలాన్యాసః చ కృతః. ఉక్తం చ యత్ భారతం వైశ్వికోత్పాదన కేంద్ర రూపేణ ఉదితమస్తి. ముంబయ్యాం ప్రధానమంత్రి నరేంద్రమోదీ 26,000 గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ ఇత్యస్య ఉద్ఘాటనం విధాస్యతి. बॉम्बे उच्च न्यायालयेन अद्य प्रधानमन्त्रिणं नरेन्द्र मोदिनं प्रति नवदशोत्तर द्विसहस्रतमे वर्षे प्रदत्तं वक्तव्यं सम्बद्धे मानहानि प्रकरणे कांग्रेस सांसदस्य राहुल गांधिनः विरुद्धं प्रत्याख्यापितस्य समाह्वानपत्रस्य निरस्तीकरणं निराकृतम्। रक्षामन्त्री राजनाथ सिंहः अद्य त्रिदिवसीय श्रीलंका यात्रायै कोलंबो नगरं सम्प्राप्तवान्। अपि च अहमदाबादे अनुष्ठीयमानायाम् ऐषमः विश्व दिव्यांग धनुर क्रीडायां भारतेन द्वे स्वर्ण पदके एकं रजत पदकं च अधिगतम्। अथ वार्ताः विशदीकृत्य। प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना अद्य गुजरातस्य वडोदरायां 35,000 कोटि रूप्यतोप्यधिकमूल्यानां विभिन्न विकास परियोजनानां उद्घाटनं शिलान्यासः च कृतः। प्रधानमन्त्रिणा पश्चिम समर्पित मालवाहक मार्गस्य त्रयः प्रमुखाः खण्डाः राष्ट्राय समर्पिताः, येन मालवाहक मार्गजालस्य पूर्णं परिचालनं सम्भविष्यति। प्रधानमन्त्री मोदी न्यू साणन्द, न्यू मकरपुरा, न्यू उम्बरगांव तथा न्यू जेएनपीटी इत्येतेभ्यः स्थलेभ्यः मालवाहक रेलयानसेवानां हरितध्वजं प्रदर्श्य शुभारम्भं कृतवान्। तेन टांडा मार्गस्य वडोदरायाः च मध्ये नवीन यात्री रेल सेवायाः शुभारम्भोऽपि कृतः। एषा सेवा अलीराजपुरस्य दूरस्थेषु जनजातीयक्षेत्रेषु राष्ट्रिय रेलजालस्य सम्पर्कं स्थापयिष्यति। विशाल जनसमूहं सम्बोधयन् प्रधानमन्त्री उक्तवान् यत् भारतं वैश्विकोत्पादन केन्द्र रूपेण उदितमस्ति।

0: గణపతి గీతాలు విన్నారు.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
3: ఈ నెల 9వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో దీర్ఘకాలిక వ్యాధులకు కూడా హోమియో వైద్యం ఈ అంశం గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు ప్రభుత్వ హోమియోపతి వైద్యాధికారి డాక్టర్ పి. షాకిర్ హుసేన్ గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టీడీ కోడ్ 08562, దీనికి జతగా 244119, అలాగే మరొక నంబర్ 244197.

పల్లె ప్రాంతాలు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు వింటారు విజయవాడ కేంద్రం నుండి.

0: వ్యవసాయ సూచనలు.
1: టిష్యూ కల్చర్ అరటి మొక్కల సాగు గురించి తెలుసుకుందాం. టిష్యూ కల్చర్ అంటే నాణ్యమైన అరటి పిలకల కణజాల నుంచి ప్రయోగశాలలో అభివృద్ధిపరిచిన మొక్కలు, ఆరోగ్యవంతమైన బలమైన పిలకల నుండి సేకరించిన కణజాల నుంచి అభివృద్ధిపరిచిన మొక్కలు తెగుళ్లు లేనివిగాను ఆరోగ్యవంతంగానూ ఉంటాయి. వీటిని పొలంలో నాటినప్పుడు వేగంగాను బలంగాను ఎదిగి మామూలు పిలక పంట కన్నా కూడా 45% వరకు ఎక్కువ దిగుబడినిస్తాయి. తోటంతా కూడా ఒకేసారి గెలలేస్తాయి. అలా వేసిన గెలలన్నీ అతి తక్కువ వ్యవధిలో కోయడం పూర్తవటం చేత తోట యాజమాన్యం ఖర్చు కూడా తగ్గుతుంది. కార్సీ పంటలు కూడా బలంగా ఎదిగి అధిక దిగుబడులనిస్తాయి. ఈ టిష్యూ కల్చర్ అరటి మొక్కల్లో ఎరువుల యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే, ప్రతి చెట్టుకి మనం ఎరువుల్ని లెక్కించి వేసుకోవాలి. కొన్ని రకాలు తక్కువ, కొన్ని రకాలు ఎక్కువ సాంద్రతలో నాటడం వల్ల ఎకరాల లెక్కన వేయడం సరైన పద్ధతి కాదు. అన్ని అరటి రకాలను ఒక్కొక్క చెట్టుకు 50 గ్రాముల భాస్వరాన్నిచ్చే ఎరువుల్ని వేసుకోవాలి. భాస్వరపు ఎరువును అరటి మొక్క నాటిన కొద్ది కాలం వరకు మాత్రమే ఉపయోగించుకుంటుంది. కాబట్టి భాస్వరపు ఎరువును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో పిలకలు నాటేటప్పుడు గుంట నుండి తవ్విన మట్టికి కలపడమే మంచిది. సూపర్ ఫాస్ఫేట్ ను వాడినప్పుడు అందులోని గంధకం మరియు కాల్సియం వంటి సూక్ష్మ పోషకాలు కూడా పంటకి లభ్యమవుతాయి. పైపాటుగా భాస్వరపు ఎరువును వేసుకోకూడదు. వేసినా కూడా ఫలితం ఉండదు. కాబట్టి కాంప్లెక్స్ ఎరువుల్ని వాడుకోకూడదు. బాగా చివికిన పశువుల ఎరువుని సూపర్ ఫాస్ఫేట్ తో కలిపి ఒక్కొక్క గుంటకు 5 కిలోల చొప్పున వేసుకోవాలి. కర్పూర చక్కెరకేళి, కొవ్వూరు, బొంత ఈ రకాల విషయానికి వచ్చినట్టయితే నత్రజని 200 గ్రాములు, పొటాష్ 200 గ్రాములు వేసుకోవాలి. ఈ నత్రజనిని 4 మోతాదులుగా విభజించి వేసుకోవాలి. ఇక పెద్ద పచ్చ అరటి అలాగే పొట్టి పచ్చ అరటి రకాల విషయానికి వచ్చినట్టయితే ప్రతి చెట్టుకి 200 గ్రాముల నత్రజని, 200 గ్రాముల పొటాష్ చొప్పున వేసుకోవాలి. వీటిని కూడా 4 సార్లుగా విభజించి వేసుకోవాలి. తెల్ల చక్కెరకేళికి కూడా 250 గ్రాముల నత్రజని, 250 గ్రాముల పొటాష్ నిచ్చే ఎరువుల్ని 5 భాగాలుగా విభజించి వేసుకోవాలి. ఇక ఎర్రగరప నెలల్లో సాగు

చేసే కొవ్వూరు బొంత కర్పూర చక్కెర కేళి విషయానికి వచ్చినట్టయితే 300 గ్రాముల నత్రజని, 300 గ్రాముల పొటాషియం ఇచ్చే ఎరువుల్ని 6 సమభాగాలుగా విభజించి వేసుకోవాల్సి ఉంటుంది. పెద్ద పచ్చారటి అలాగే పొట్టి పచ్చారటి రకాలని ఎర్రగరప నేలల్లో సాగు చేసినట్టయితే గనక 300 గ్రాముల నత్రజని, 300 గ్రాముల పొటాషియం ఇచ్చే ఎరువుల్ని 6 భాగాలుగా విభజించి వేసుకోవాలి. నత్రజని పొటాష్ ఎరువులని అరటి చెట్టుకు 2 వైపులా 30 నుండి 40 సెంటీమీటర్ల దూరంలో 10 సెంటీమీటర్ల లోతు గుంటల్లో వేసి మట్టితో కప్పాలి. ఎరువులు వేసిన ప్రతిసారి తేలికపాటి తడి ఇవ్వాలి. అలా కాకుండా ఎక్కువ నీరు పెట్టినట్టయితే వేసిన ఎరువులు నీటిలో కరిగిపోయి నీటితో పాటుగా భూమి లోపలి పొరల్లోకి పోయి మొక్కకి అందవు, కాబట్టి ఫలితం కూడా ఎక్కువగా రాదు. ఈ టిష్యూ కల్చర్ అరటి సాగులో డ్రిప్ పద్ధతిలో నీరు అలాగే ఎరువుల యాజమాన్యాన్ని గురించి తెలుసుకుందాం. డ్రిప్ పద్ధతిలో నీటినివ్వడం వల్ల నీటి వినియోగం 40 నుండి 50% తగ్గటమే కాకుండా ఎరువుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. దీనివల్ల అరటి ఏపుగా పెరిగి మామూలు కన్నా 25 నుండి 30 రోజుల ముందుగా గెలవస్తుంది. గెలలు త్వరగా పక్వానికి రావడమే కాకుండా గెలల పరిమాణం, నాణ్యత కూడా పెరుగుతుంది. దీనివల్ల తోటను పెంచే వ్యవధితో పాటు యాజమాన్య ఖర్చులు కూడా తగ్గుతాయి. డ్రిప్ పద్ధతిలో ఎరువులు వేసినప్పుడు భాస్వరపు ఎరువుని పిలక నాటడానికి తీసిన గుంట నుండి తవ్విన మట్టికి కలుపుకోవాలి. బలమైన నేలలో సిఫారసు చేసిన ఎరువుల మోతాదులో 60%, తేలిక నేలల్లో సిఫారసు చేసిన మోతాదులో 75% ఎరువులు వేస్తే సరిపోతుంది. బరువైన నేలల్లో డ్రిప్ పద్ధతిలో 3వ వారం నుండి 25వ వారం వరకు ప్రతి వారం ప్రతి మొక్కకి 10 గ్రాముల యూరియా, 7 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ని ఇవ్వాలి. మళ్ళా గెలవేసిన తర్వాత 33వ వారం నుండి 36వ వారం వరకు ప్రతి వారం ప్రతి మొక్కకి 13 గ్రాముల యూరియా, 10 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ డ్రిప్ పద్ధతిలో అందించాలి. పాలిథిన్ సంచుల్లో పెంచిన టిష్యూ కల్చర్ అరటి మొక్కలు చిన్నవిగా ఉంటాయి.

మొక్కలకి రెండు వైపులా గుంటల్లో వేసి మట్టితో కప్పి తేలికపాటి తడిపెట్టాలి. ఇక ఈ టిష్యూ కల్చర్ అరటిలో నీటి యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే, అరటి పంటకి కాలం, భూమి, వాతావరణ పరిస్థితులను బట్టి సుమారుగా 30 నుండి 40 సార్లు నీటిని పెట్టాలి. ఆయా ప్రాంత పరిస్థితుల మీద ఆధారపడి 7 నుండి 10 రోజులకు ఒకసారి తడి ఇవ్వాల్సి ఉంటుంది. ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు ప్రతి 4వ రోజు తడిపెట్టాల్సి ఉంటుంది. ఎరువులు వేసిన ప్రతిసారి తేలికపాటి నీటి తడిపెట్టాలి. అరటికి డ్రిప్ పద్ధతి

0: కలుపు నిర్మూలనకు హెక్టార్కి 2.5 నుండి 5 లీటర్ల గ్లైఫోసేట్ మందిని 250 నుండి 500 లీటర్ల నీళ్లలో కలిపి కలుపు మొక్కల మీద పిచికారీ చేసి నిర్మూలించవచ్చు. గ్లైఫోసేట్ మందు పిచికారీ చేసేటప్పుడు కలుపు ఎదిగి ఉండాలి. కలుపు ఆకులు పండి పూత పూసి ఉండకూడదు. గ్లైఫోసేట్ మందును అరటి మొక్కలపై పడకుండా జాగ్రత్తగా పిచికారీ చేసుకోవాలి. అరటి నాటిన 3 నుండి 4 నెలల నుండి పిలకలు వృద్ధి చెందుతాయి. అరటి గెల సగం తయారయ్యే వరకు పిలకల్ని 20 నుండి 25 రోజులకొకసారి కోసేస్తూ ఉండాలి. పిలకలు ఎప్పటికప్పుడు కోయడం వల్ల తల్లి చెట్టు బాగా ఎదిగి అధిక ఫలసాయం వస్తుంది. బాగా పెద్దవైన పిలకలను పదునైన గునుపంతో కొద్దిపాటి దుంపతో సహా తవ్వి తీస్తే తిరిగి పెరగదు. అరటి నాటిన 6 నుండి 8 నెలల్లో చెట్టు మొదలుకి మట్టిని ఎగదోయడం వల్ల చెట్టు బలంగా ఎదుగుతుంది. గాలులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అరటి చెట్లు గాలి తాకిడికి తట్టుకోవడానికి వెదురు గడలను పాతి ఊతమివ్వాలి. గెలలు నరికిన చెట్లను ఎక్కడ ఉన్నవి అక్కడే చిన్న చిన్న ముక్కలుగా నరికితే త్వరగా ఎండి కుళ్ళి భూమిలో కలిసి సేంద్రీయ ఎరువుగా రూపాంతరం చెంది భూసారం పెరుగుతుంది. గెలవేసి హస్తాలు పూర్తిగా విచ్చుకున్న తర్వాత 2% రంధ్రాలను కలిగిన 100 కేజీ తెలుపు రంగు పాలిథీన్ సంచుల్ని గెలలకు తొడిగినట్టయితే పళ్లు పూర్తిగా ఏ విధమైన మచ్చలు లేకుండా ఆకర్షణీయంగా నాణ్యంగా ఉంటాయి.
1: మీరింతవరకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
2: ఆకాశవాణి కడప కేంద్రం.
3: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
4: మీ పాలసీలు పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
3: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
5: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
6: సాంకేతికత పెరిగిన ఈ రోజుల్లో సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ల వాడకం వల్ల యువత పుస్తకాలకు క్రమంగా దూరమవుతోంది. అయితే పుస్తక పఠనం వల్ల కలిగే ప్రయోజనాలు యువత భవిష్యత్తును ఎంతగానో తీర్చిదిద్దుతాయి. పుస్తక పఠనం అలవాటు యువతకు అవసరం. ఈ అంశంపై ఈ బుధవారం సాయంత్రం యువవాణి అభిప్రాయ వేదిక కార్యక్రమంలో పాల్గొని మీ అభిప్రాయాలను మాతో పంచుకోగలరు. అంశం మరోసారి, పుస్తక పఠనం అలవాటు యువతకు అవసరం.
7: ఈ నెల 9వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో దీర్ఘకాలిక వ్యాధులకు కూడా హోమియో వైద్యం, ఈ అంశం గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు ప్రభుత్వ హోమియోపతి వైద్యాధికారి డాక్టర్ పి. షాకిర్ హుసేన్ గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టిడి కోడ్ 08562, దీనికి జతగా 2441119, అలాగే మరొక నంబర్ 2441917.

మీకు నచ్చిన పాట ఆకాశవాణి నోట వినాలి అనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే మహిళా అభిరుచి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో పాల్గొని మీకు నచ్చిన పాటను కోరవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 0852244197, మరొక నంబర్ 2441199. ఫోన్ నంబర్లు మరొకసారి 0856224197, అలాగే 2441199.

0: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
0: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
0: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

ఆకాశవాణి కడప కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. సమాజ సేవ, పరిశుభ్రత దేశవాసులకు నిత్య కృత్యంగా మారాలని, అభివృద్ది పథకాలు సమాజంలోని చివరి మెట్టుపై ఉన్నవారి కూడా చేరేలా ప్రతి పార్టీ కార్యకర్త కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని ఈరోజు గుజరాత్ వడోదరాలో 35,000 కోట్ల రూపాయలు విలువ చేసే పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ఈ నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగబోయే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు దేశాధినేతలతో సమావేశమై కీలక చర్చలు జరుపుతారు. ద్వైపాక్షిక రక్షణ సంబంధాల బలోపేతం, నౌకా వాణిజ్య సహకార పెంపు లక్ష్యంగా 3 రోజుల శ్రీలంక పర్యటన చేపట్టిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు కొలంబోకు చేరుకున్నారు. కుల ఆధారిత సెన్సెస్ ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని విజ్ఞప్తి చేస్తూ తమిళనాడు అసెంబ్లీ ఈరోజు ఒక తీర్మానానికి ఆమోదం తెలియజేసింది. ప్రపంచ విలువిద్య పారాసిరీస్ పోటీల్లో భారత క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచి 2 బంగారు పతకాలు, 1 రజత పతకాన్ని గెలుచుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్ వడోదరాలో 35,000 కోట్ల రూపాయల విలువ చేసే పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లోని 3 కీలక విభాగాలను జాతికి అంకితమిచ్చారు. నేటి ప్రారంభోత్సవంతో ఈ ఫ్రైట్ కారిడార్ పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తుంది. అనంతరం ఏర్పాటైన భారీ బహిరంగ సభనుద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ, దేశ రవాణా లాజిస్టిక్స్ వ్యవస్థల్లో శరవేగంగా మార్పులు చోటు చేసుకున్నాయని, 2,800 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ కారిడార్ పనులు పూర్తి కావడం 21వ శతాబ్ది భారత్ కు గర్వకారణమైన అంశమని, దేశంలో మారుతున్న పని సంస్కృతికి ఇది నిదర్శనమని అన్నారు.
1: ఇక్కీస్వీ సదీ కే భారత్ కే లియే బహుత్ ఐతిహాసిక్ కార్య సంపన్న హువా హై. యే డెడికేటెడ్ ఫ్రేట్ కారిడోర్ ఇస్ బాత్ కా సాక్షి హై కి బీతే 12 సాల్ మే దేశ్ కీ కామ్ కర్నే కీ సంస్కృతి కైసే బదలీ హై.
0: 2006లో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టు తొలుత నత్తనడక నడిచిన, గత దశాబ్ద కాలంలో వేగాన్ని పుంజుకుని దేశ రవాణా వ్యవస్థను సమూలంగా మార్చివేసిందని, దీటైన రవాణా వ్యవస్థ దేశానికి జీవనాడి వంటిదని అన్నారు. ప్యాసింజర్ల ట్రాఫిక్ నుంచి వస్తు రవాణాను వేరు చేయడం వల్ల సామర్థ్యం 8 రెట్లు పెరిగిందని, తద్వారా రవాణా సమయం తగ్గిపోయి ఇంధన పొదుపు, పర్యావరణానికి జరిగే హాని తగ్గిపోయాయని మోదీ చెప్పారు. తమ ప్రభుత్వం సౌర, అణు, పవన విద్యుత్ రంగాల్లో కూడా విప్లవాత్మక మార్పులను ప్రవేశపెడుతోందని చెబుతూ, రాబోయే సంవత్సరాల్లో కృత్రిమ మీద సహా పరిశ్రమలు ఇంధన ఆధారితంగా ఉంటాయని, అందువల్ల తమ ప్రభుత్వం బహుళరంగ ఇంధన వ్యవస్థ నెలకొల్పడంపై దృష్టి సారించిందని చెప్పారు. నేటి కార్యక్రమంలో భాగంగా పలు ప్యాసింజర్, గూడ్స్ రైలు సేవలకు ప్రధాని ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఏఐ ఆధారిత హైటెక్ బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ప్రధానమంత్రి నవసారి బయలుదేరి వెళ్లారు. నవసారిలో ఏర్పాటైన బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధానమంత్రి

సమాజ సేవ పరిశుభ్రత దేశవాసులకు నిత్య కృత్యంగా మారాలని, అభివృద్ది పథకాలు సమాజంలోని చివరి మెట్టుపై ఉన్న వారికి కూడా చేరేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా పీఎం స్వనిధి పథకాన్ని ప్రస్తావించిన మోదీ, రుణ సౌలభ్యం, ఆధునిక డిజిటల్ పేమెంట్ సౌకర్యాల వల్ల ఫుట్పాత్లపై వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారస్తులకు ఎంతో లబ్ది చేకూరిందని చెప్పారు. నవ్సారీలోని పరిశుభ్రత, మెరుగైన ఆరోగ్య సేవల ద్వారా పోషకాహార లోప నివారణకు జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషికి మోదీ ప్రశంసలు తెలియజేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్దిని పౌరులు సులభంగా పొందేందుకు పార్టీ కార్యకర్తలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

0: మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా మంత్రి వెంట కొలంబోకు చేరుకుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. భారత చైనా సైనిక కమాండర్ల స్థాయి తొలి ఫ్లాగ్ మీటింగ్ ఈ నెల 6న అరుణాచల్ ప్రదేశ్ వాచాలో జరగగా, నిన్న చైనా దమైలో మలి సమావేశం జరిగిందని విదేశీ వ్యవహారాల ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆగస్టు 2025 యుక్రెయిన్ దేశాన్ని సందర్శించినట్లు చెబుతూ యుద్దాల శకం ముగిసిందని, యుద్ద భూమి ఎటువంటి సమస్యలకు పరిష్కారం చూపలేదని మంత్రి చెప్పినట్లు గుర్తు చేశారు. అంతులేని యుద్దానికి ముగింపు పలకాలన్నది భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బలమైన ఆకాంక్ష అని జైస్వాల్ గుర్తు చేశారు. యుద్ద సమాప్తి దిశగా తీసుకోవాల్సిన చర్యల కోసం భారత్ సన్నద్దంగా ఉన్నట్లు రణధీర్ జైస్వాల్ తెలిపారు.
1: బైలట్రల్ ద్విపక్షీయ వార్తా బహుత్ సారే రాజనేతాఓ కే సాథ్ హమారే ప్రధానమంత్రి కి హోగీ. రష్యా ఔర్ యుక్రెయిన్ కి జో సంఘర్ష చల్ రహి హై ఉస్కీ బారే బాత్ హై. యే ముద్దా భీ బహుత్ సారే ముద్దే జబ్ ద్విపక్షీయ వార్తా హోంగే తో బహుత్ సారే ముద్దే ఊపర్ ఉఠ్ కే ఆయేంగే ఔర్ ఉస్మే ఏక్ యే ముద్దా భీ రహేగా.

0: సంభవించిన మెరుపు వరదల్లో నష్టపోయిన నేపాల్ ప్రజలకు ప్రభుత్వానికి భారత్ సానుభూతి సంఘీభావాన్ని తెలియజేస్తోందని, సహాయ పునరావాస పునర్నిర్మాణ పనుల్లో భారత్ తక్షణమే స్పందించి క్రియాశీలంగా వ్యవహరించిందని జైస్వాల్ చెప్పారు. ఇప్పటివరకు 7 విమానాల ద్వారా 95 టన్నుల సహాయ రాశిని నేపాల్కు పంపామని, త్వరలో మరింత సహాయ సామగ్రిని పంపిణీ చేస్తామని జైస్వాల్ తెలియజేశారు.
1: As a close friend and neighbor, India has responded promptly and will continue to support Nepal's relief, rescue and reconstruction efforts. We will continue to support Nepal as per their requirement. 275 Indian nationals are missing in this disaster. 169 Indian nationals have been rescued so far.
0: కుల ఆధారిత సెన్సెస్ ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని విజ్ఞప్తి చేస్తూ తమిళనాడు అసెంబ్లీ ఈరోజు ఒక తీర్మానానికి ఆమోదం తెలియజేసింది. ఈ చర్య రాష్టంలోని వివిధ కులాల, సామాజిక వర్గాల ఆర్థికపరమైన, సాంఘిక స్థాయి తెలుసుకునేందుకు దోహదపడుతుందని, తద్వారా అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేసే వీలు కలుగుతుందని రాష్ట ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం 40 ప్రశ్నలతో కూడిన డ్రాప్ బాక్స్ లో కుల గణనకు చెందిన ప్రశ్నలకు చోటు లేదని రాష్ట మంత్రి అధవ్ అర్జున వివరించారు. గుజరాత్ ఏక్తానగర్ వేదికగా 72వ జాతీయ ఫిల్మ్ అవార్డులను ఈ నెల 22న రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేస్తారని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఏడాది పలు భాషలు, విభిన్న కథాంశాలు, భిన్న కథన రీతుల చిత్రాలు నిర్మితమవగా ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా ఎంపికైందని, బంగార్ ఉత్తమ నాన్ ఫీచర్ ఫిల్మ్గా నిలిచిందని ప్రకటన తెలియజేసింది. భ్రమయుగంలో నటనకు గాను మమ్ముట్టి, చందు ఛాంపియన్లో నటనకు గాను కార్తీక్ ఆర్యన్కు ఉత్తమ నటుడు అవార్డును ప్రదానం చేస్తారు. ఆర్టికల్ 370లో చూపిన అద్వితీయ అభినయానికి యామి గౌతమ్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. స్వతంత్ర వీర సావర్కర్ చిత్రం కోసం తొలిసారి మెగాఫోన్ పట్టిన రణదీప్ హూడా డెబ్యూ డైరెక్టర్ పురస్కారాన్ని అందుకుంటారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, తుళు, సంస్కృత, సంథాలి, గఢ్వాలి సహా అనేక భాషల చిత్రాలు ఉత్తమ ప్రణామాలు నెలకొల్పినందుకు ప్రశంసలను గెలుచుకున్నాయి. తొలిసారి సంతాలి సినిమా జాతీయ ఫిల్మ్ అవార్డులకు ఎంపిక కావడం విశేషం. 1954లో నెలకొల్పిన జాతీయ ఫిల్మ్ అవార్డులు సినిమా రంగంలో అత్యుత్తమ ప్రమాణాలను గుర్తిస్తాయి. క్రీడలు. అహ్మదాబాద్లో జరుగుతున్న ప్రపంచ విలువిద్య పారాసిరీస్ 3వ దశలో భారత క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచి, పురుషుల టీం ఈవెంట్లో 2 బంగారు పతకాలు, మహిళల రీకర్వ్ విభాగంలో 1 రజత పతకాన్ని గెలుచుకున్నారు. కాంపౌండ్ టీం ఈవెంట్లో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్లు తోమన్ కుమార్, శ్యామ్ సుందర్ స్వామిల జోడీ ఇరాక్ జంటపై 152-139 పాయింట్ల సాధికార ఆధిపత్యంతో బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. ఇక హర్వీందర్ సింగ్, విజయ్ సుండీల రీకర్వ్ జోడీ స్లోవేకియా బృందంపై 6-2, 6-2 తేడాతో విజయాన్ని నమోదు చేసింది. మహిళల రీకర్వ్ విభాగంలో భావన, పూజల జోడీ చైనాతో జరిగిన ఫైనల్ పోటీలో పరాజయాన్ని చవిచూసినప్పటికీ రజతాన్ని గెలుచుకుంది. కాగా మహిళల కాంపౌండ్ టీం ఈవెంట్లో పాల్గొన్న శీతల్దేవి, పారల్ నాగ్లాలపై చైనా జట్టు పైచేయి సాధించడంతో కాంస్య పతకం చేజారిపోయింది. యుఎస్ ఓపెన్ టెన్నిస్ పోటీల్లో భాగంగా ఈ రాత్రి జరగబోయే క్వార్టర్ ఫైనల్స్ లో టాప్ సీడ్ ఆర్యానా సబలెంక జకోస్లోవేకియా క్రీడాకారిణి 6వ సీడ్ లిండా నోవోస్కాతో తలపడతారు. మరో మ్యాచ్లో జెసికా పెగులా 26వ సీడ్ ఎమ్మా నవారోకోతో రేపు ఉదయం జరిగే మ్యాచ్లో పోటీ పడతారు. ముఖ్యాంశాలు మరోసారి. సమాజ సేవ, పరిశుభ్రత దేశవాసులకు నిత్యకృత్యంగా మారాలని, అభివృద్ది పథకాలు సమాజంలోని చివరి మెట్టుపై ఉన్నవారు కూడా చేరేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని ఈరోజు గుజరాత్ వడోదరాలో 35,000 కోట్ల రూపాయల విలువ చేసే పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగబోయే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు దేశాధినేతలతో సమావేశమై కీలక చర్చలు జరుపుతారు. ఆకాశవాణి వార్తల ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం. నమస్కారం.
2: ఆకాశవాణి
3: వెంటనే వింటారు. ఆకాశవాణి కిసాన్ వాణి.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, ప్రస్తుత పరిస్థితుల్లో వివిధ పంటల్లో సమగ్ర కలుపు మరియు పోషక యాజమాన్యం. కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎం వెంకటలక్ష్మి గారితో పరిచయం.
3: కిసాన్వాణి శ్రోతలకి నమస్కారం. ఈరోజు కార్యక్రమంలో వివిధ పంటల్లో ప్రస్తుత పరిస్థితుల్లో కలుపు విషయంలో కానివ్వండి, పోషకాల విషయంలో కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎం వెంకటలక్ష్మి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి వెంకటలక్ష్మి గారు.
4: నమస్కారం మేడం.
3: ఇప్పుడు మనం గనక చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం ఉన్నటువంటి పరిస్థితుల కంటే భిన్నంగా ఉన్నాయి.
4: అవునండి.
3: కొన్ని ప్రదేశాల్లో వానలు పడుతున్నాయి, కొన్ని ప్రదేశాల్లో వానలు అసలు లేవు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వివిధ పంటల్లో ముఖ్యంగా ఈ కలుపు విషయంలో కానీ ఎరువుల విషయంలో
4: కానీ
3: ఎలాంటి యాజమాన్యం తీసుకోవాలంటారు?
4: ఇప్పుడున్న పరిస్థితుల్లో అండి రైతులు కంపల్సరిగా ఏంటంటే ప్రస్తుతం ఎల్నినో ఎఫెక్ట్ అంటే వర్షపాతం లేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి అంటే సమతుల్యంగా ఎరువులు అన్నది వాడాల్సిన అవసరం ఉందండి. ఇలా వాడడం వల్ల ఏంటంటే భూమిని పరిరక్షించుకోవడం అంటే పంటకు అవసరమైన పోషకాలు రసాయనిక ఎరువులతో పాటు ఈ సేంద్రీయ ఎరువులు గాని జీవన ఎరువులు గాని పచ్చిరొట్ట పంటలు ఇలాంటి వాటిని మనం సమతుల్యంగా వాడడం వల్ల ఏంటంటే ఎరువుల మీద పెట్టే ఖర్చు కొంతవరకు తగ్గుతుంది. దీనివల్ల నేలలో సేంద్రీయ కార్బనం కూడా కొంతవరకు పెరుగుతుంది, మనకి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందండి.
3: అంటే సమగ్ర పోషక యాజమాన్యం అనేది చేసుకోవాలంటారు?
4: అవునండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో కంపల్సరిగా సమగ్ర పోషక యాజమాన్యం అన్నవి చేసుకుంటే మనకి నేలలో ఏంటంటే సారాన్ని పెంచుతుంది, అలాగే ఏంటంటే ఈ పోషకాలు కూడా సమతుల్యంగా మొక్కలకి అందేటట్టు హెల్ప్ అవుతాయి. అట్లాగే ఈ ఎరువుల వినియోగ సామర్థ్యం కూడా మనకి పెంచడానికి సరైన అవకాశం.

0: నేలలో సేంద్రియ కార్బనం అన్నది ఒకటి ఉంటుందండి. ఆ సేంద్రియ కార్బనం అన్నది 0.75 కన్నా ఎక్కువ ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే 0.5 కన్నా తక్కువ ఉంటుంది. ఇలాంటి పరిస్థితి నుంచి మనం కొంతవరకు మన నేలలో సేంద్రియ కార్బనాన్ని పెంచుకోవాలి అంటే ఖచ్చితంగా సేంద్రియ పదార్థాలు అన్నది కంపల్సరిగా, ఈ వానపాముల ఎరువుల మీద డిపెండ్ అవ్వడం కానీ, పచ్చిరొట్ట పంటల మీద డిపెండ్ అవ్వడం కానీ, లేకపోతే ప్రీ మాన్సూన్ రైస్ బెల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విత్తనాలు, కంది, మినుము, పెసర, అట్లాగే ఆముదము, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ రకాలు, అందులోనే మనకి పప్పు ధాన్యాలకు సంబంధించినవి మినుములు, పెసలు, అట్లాగే వేరుశనగ, నువ్వులు, ఇలాంటి విత్తనాలు, పిఎండిఎస్ మనకి 32 విత్తనాలు మనకి ప్రకృతి వ్యవసాయం వాళ్ళు కిట్స్ అందజేస్తున్నారండి. అలాంటి వాటి మీద కూడా డిపెండ్ అవ్వడం వల్ల ఏంటంటే నేలలో సేంద్రియ కార్బనం అన్నది పెరుగుతుంది. తద్వారా ఏంటంటే పైపాటుగా వేసిన రసాయనిక ఎరువులు వేసినవి కరెక్ట్ గా ఏంటంటే ఆ పోషకాలు మనకి మొక్కకు అంది, మొక్క చక్కగా అన్ని పోషకాలు తీసుకొని మనకి మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుందండి.
1: కాబట్టి సేంద్రియ ఎరువులను రైతులు తప్పనిసరిగా వాడుకోవాలి.
0: అవునండి, కంపల్సరిగా వాడు.
1: ఇప్పుడు సేంద్రియ ఎరువులు అంటే మనకి ఇప్పుడు పశువుల ఎరువు కానివ్వండి, కంపోస్ట్ కానీ, కోళ్ళ ఎరువులు ఇవన్నీ వాడుతూ ఉంటాం కదండి. ఇవి వాడటం వల్ల రైతులు రసాయన ఎరువులు కూడా వాడుతూ ఉంటారు, వాటి మోతాదుని ఏమన్నా మనకు తగ్గించుకోవడానికి వీలవుతుందంటారు.
0: ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ఈ సేంద్రియ ఎరువులు వాడడం వల్ల 20-25% రసాయనిక ఎరువులు తగ్గించుకోవచ్చు అండి. తద్వారా ఏంటంటే ఎరువుల మీద పెట్టే ఖర్చు కూడా 25% వరకు తగ్గుతుందండి.
1: ఇందాక పచ్చిరొట్ట ఎరువులను కూడా వాడుకోవాలని చెప్పారు, భూమి సారం పెరగాలి అంటే.
0: అవునండి.
1: మరి ఈ పచ్చిరొట్ట పైర్లు వల్ల నేల ఎలా బాగుపడుతుంది అంటారు?
0: ఈ పచ్చిరొట్ట పంటలంటే మనకి జీలుగ, జనుము, పిల్లి పెసర ఇలాంటివి మనకి పచ్చిరొట్ట పంటలుగా పరిగణిస్తామండి. జీలుగ, జనుము ఇలాంటివి వేసుకొని అంటే పూత దశకి ముందు వరకు వేసి కళ్ళ దున్నుకోవడం గాని, దీన్నే మనకి ఇంగ్లీష్ లో గ్రీన్ మెన్యూరింగ్ ఇన్సిటు ఇన్కార్పొరేషన్ అంటారు. అంటే పొలంలో విత్తనాలు వేసి పెంచి ఒకనొక స్టేజ్ అంటే దాని ఫ్లవరింగ్ స్టేజ్ కి ముందు వరకు వచ్చిన తర్వాత కళ్ళ దున్నుకునే దాన్ని గ్రీన్ మెన్యూరింగ్ ఇన్సిటు అంటే ఎక్కడైతే వేసారో విత్తనాలు అక్కడే పెంచి కళ్ళ దున్నుకునే దాన్ని ఇన్సిటు ఇన్కార్పొరేషన్ అంటారు. దీంట్లోనే ఇంకొక టైప్ ఏంటంటే గ్రీన్ లీఫ్ మెన్యూరింగ్ అండ్ పచ్చిరొట్ట విత్తనాలు, జీలుగ, జనుమ ఇలాంటివి దొరకని పరిస్థితిలో ఉన్నప్పుడు ఏంటంటే దగ్గరలో ఉన్న కానుగు చెట్ల నుంచి గాని, లేకపోతే గ్లైరిసీడియా చెట్ల నుంచి గాని కొమ్మలు కొట్టుకుని వచ్చి పొలంలో వేసుకొని నీళ్లు పెట్టి దున్నుకోవడం వల్ల కూడా ఏంటంటే ఈ పచ్చిరొట్ట ఎరువు బాగా అంటే మనకి 20-25% ఈ నత్రజని ఎరువు గాని, భాస్పరం ఎరువు గాని, పొటాషిక్ ఎరువు గాని ఇలాంటివి మనం తగ్గించుకోవచ్చు అనమాట. అంటే రసాయనిక ఎరువులు, యూరియా గాని, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ గాని, లేకపోతే పొటాష్ ఎరువులు గాని 20-25% ఎప్పుడైతే ఈ పచ్చిరొట్ట ఎరువులు ఉపయోగించుకోవడం వల్ల రసాయనిక ఎరువుల మోతాదు అనేది తగ్గించుకోవచ్చు అండి.
1: ప్రధాన ఆహార పంట వరి మన ప్రాంతం.

0: వరకు రోజుల్లో పౌడర్ ఫామ్ లో దొరికేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ఇది మనకి ద్రవ రూపంలో దొరుకుతున్నాయి. అజోస్పైరలం గానీ, పిఎస్బి గాని, కేఆర్బి గాని, 3 బాటిల్స్, 1/2 లీటర్ బాటిల్స్ అంటే 500 మిల్లీలీటర్లు ఉంటాయండి ఒక్కొక్క బాటిల్, 3 బాటిల్స్ 10 లీటర్ల నీటిలో కలిపేసుకుని వాటిని మనం 100 నుంచి 200 కిలోలు బాగా చివికిన పశువుల పాడలో కలిపేసుకుని ఆఖరి దుక్కులో గాని ఆఖరి దమ్ములో గాని వేసుకుంటే నేలలో సేంద్రియ కార్బనం పెంచడంతో పాటు జీవన ఎరువులు ఈ నత్రజనికి సంబంధించింది గాని, భాస్వరానికి సంబంధించింది గాని, పొటాషియం కి సంబంధించింది గాని 10 నుంచి 20% వరకు మన రసాయనిక ఎరువుల మోతాదు తగ్గించుకునే అవకాశం చాలా వరకు ఉంటదండి.
1: ఇప్పుడు వరి పంటను చూసుకున్నట్లయితే రైతులు సాధారణంగా వేసేటటువంటి ఎరువుల్లో ముఖ్యమైనటువంటి ఎరువు యూరియా ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా. ఈ యూరియాని ఒక ఎకరాకి ఎంత మోతాదు వాడుకోవాలి, ఏ సమయంలో వేసుకుంటే దాని సామర్థ్యం మెరుగుపడుతుందంటారు?
0: ఈ యూరియా ఒక ఎకరానికి 78 కిలోలండి. 3 సమభాగాలుగా చేసుకుని నాటుకు ముందు గాని లేకపోతే నాటే సమయంలో గాని ఒక భాగం వేసుకుంటారండి. నెక్స్ట్ ఇంకొక భాగం ఏంటంటే దుబ్బు చేసే దశ అంటారు. అంటే మనకి సుమారుగా ఆ దశ 35 రోజులకు ఉంటుందండి. అది 2వ దఫా వేసుకుంటామండి. 3వ దఫా ఏంటంటే మనకి అంకురం దశ అంటారు. అది సుమారుగా మనకి 60 రోజుల దశ ఉంటుంది. అంటే చిరుపట్ట దశ అనమాట. ఇలా దఫాలు వరిగా వేసుకుంటే నత్రజని వినియోగ శాతం కూడా కరెక్ట్ గా మనకి ఆ పోషకం అన్నది అందేటట్టు హెల్ప్ అవుతుంది అండి. బురద పదంలో ఉన్నప్పుడు వేసుకుంటే ఆ పోషకం అన్నది కరెక్ట్ గా మొక్కకు అందేటట్టు హెల్ప్ అవుతుంది అండి.
1: ఇంకొకటి, రసాయన ఎరువుల్లో రైతులు ఎక్కువగా వాడేటటువంటి ఎరువు భాస్వరం. ఈ ఎరువుని ఎంత మోతాదులో వేసుకోవాలి, ఏ రూపంలో ఇవ్వాలంటారు?
0: భాస్వరం అన్నది సూటి ఎరువుల కింద వచ్చేసరికి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో ఇస్తారండి. అదే కాంప్లెక్స్ ఎరువుల కింద వచ్చేసరికి డిఏపి ఫామ్ కింద ఇస్తారనమాట. భాస్వరం ఎరువు ముఖ్యంగా ఎందుకు ఉపయోగపడుతుంది అంటే వేరు వ్యవస్థ అన్నది బాగా అభివృద్ధి చెందడానికి ఈ ఎరువుని మనం ఉపయోగిస్తాం అనమాట. మాక్సిమం ఈ ఎరువు ఏంటంటకూడదు, ఎందుకంటే ఈ భాస్వరం అన్నది స్లో రిలీజింగ్ ఫర్టిలైజర్ అనమాట. అంటే చాలా నెమ్మదిగా ఈ పోషకం అన్నది మొక్కకి అందుతుందండి. అంటే భూమిలో వేసినప్పుడు పైనే ఉండిపోతుంది అనమాట. అందుకని ఏంటంటే దీన్ని దఫాలుగా చెప్పకూడదు. అంటే మనకి యూరియా గానీ పొటాష్ గానీ దఫాల్ వైజ్ గా చెప్తాం గాని భాస్వరం ఎరువు ఏంటంటే ఎప్పుడు ఆఖరి దమ్ములో గానీ ఆఖరి దుక్కులో గానీ వేసుకుంటే క్రాప్ పీరియడ్ అంతా ఆ పోషకం అన్నది అందేటట్టు హెల్ప్ అవుతుంది. మెయిన్ గా ఇది వేరు వ్యవస్థకి చాలా ఇంపార్టెంట్. ఈ పోషక లోపం వచ్చినప్పుడు కూడా మనకి ఎట్లా కనిపిస్తుంది అంటే ఆకులు ముదురాకుగా కనిపించడము, నెమ్మదిగా ఏంటంటే ఆకులు క్రమేపీగా ఓదా రంగులోకి మారిపోతాయి. ఆకుపచ్చ రంగు నుంచి ఓదా రంగుకి మారుతాయి. అంటే ఒక పర్పుల్ కలర్ లో కనిపిస్తుంది అనమాట ఈ భాస్వరం లోపం అన్నది. సో అందుకనే ఏంటంటే ఇది మనకి పైపాటుగా వేసుకునే ఎరువు అయితే కాదు, కంపల్సరీగా ఒకేసారి డిఏపి గానీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ గానీ ఆఖరి దమ్ములో గానీ ఆఖరి దుక్కులో గానీ వేసుకుంటేనే ఆ పోషకం అనేది మొక్కకి అందుబాటులోకి వెళ్తుందండి.
1: కాబట్టి రైతులు తప్పనిసరిగా దీని ఆఖరి దమ్ములోనే వేసుకోవాలంటారు. ఇప్పుడు మనం నత్రజని, భాస్వరం, పొటాషియం ఎరువుల్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు కదా రైతులు. మనం సాధారణంగా ఈ పొటాషియం ఎరువు ఎందుకు వాడతామంటే గింజ బరువు నాణ్యత బాగుండాలంటే వాటి కోసం వాడుతూ ఉంటాం. మరి ఇంత ఉపయోగం ఉన్నటువంటి ఈ పొటాషియం ఎరువుని ఎలా వాడుకోవాలి?
0: పొటాష్ ఎరువు ఎందుకు వాడాలి అంటే గింజ బరువు రావడానికి, గింజ నాణ్యత పెరగడానికి ఈ పొటాష్ ఎరువు అన్నది వాడుకోవాలండి. పొటాష్ ఎరువు రైతులు ఏంటంటే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఆ రూపంలో రైతులు వాడాలండి. అది కూడా ఏంటంటే 40 కిలోలు ఒక ఎకరానికి చెప్తాము. బరువు నేలల్లో అయితే ఒకే దఫ ఆఖరి దమ్ములో వేసేసుకోవచ్చు. అదే తేలికపాటి భూముల్లో అయితే 2 దఫాలుగా వేసుకుంటారనమాట. ఒక దఫ ఏంటంటే ఆఖరి దమ్ములో వేసుకుంటాము, ఇంకో దఫ ఇంకో సగం ఏంటంటే మనకి చిరుపట్ట దశలో వేసుకోవాలన్నమాట. కంపల్సరిగా రైతు సోదరులు కొంతమంది ఏం చేస్తారంటే అంటే పొటాష్ ఎరువు కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంది కదా అని ఆఖరి దమ్ములో వేసుకుని చిరుపట్ట దశలో స్కిప్ చేసేస్తున్నారండి. కానీ అలా చేయకూడదండి. కంపల్సరిగా ఏంటంటే మనకి తేలికపాటి నేలలో అయితే 2 దఫాలుగా వాడుకోవాలి. అదే మనకి బరువు నేలల్లో అయితే 1 దఫ 40 కిలోల ఒక ఎకరానికి సరిపోతుందండి. పొటాష్ యొక్క దాని మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే కాండంలో ఉన్న ఫైబర్ కంటెంట్ అన్నది పెంచుతుందండి. అదేంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ అట్ ద టైమ్ ఆఫ్ నవంబర్ డిసెంబర్ అక్టోబర్ ఆ టైంలో మనకి తుఫాన్లు వచ్చినప్పుడు ఏంటంటే మొక్కలు పడిపోతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు ఆ టైంలో మేము పొటాష్ వేసుకోండి అని చెప్తాం. ఎందుకంటే పొటాష్ ఎరువు ఏంటంటే కాండంలో ఫైబర్ ని పెంచుతుంది కాబట్టి కాండం పడిపోకుండా ఫైబర్ అన్నది కొంచెం నిటార్గా స్ట్రైట్ గా మొక్క నిలబడి ఉండేటట్టు హెల్ప్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ పొటాషియర్ వేసుకుంటారో నుంచొని ఉంటుంది, పడిపోకుండా అంటే లార్జ్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది అనమాట. అందుకని ఇది కంపల్సరీగా గింజ బరువు నాణ్యత మొక్క పడి

0: చెడిపోకుండా హెల్ప్ అవుతుంది కాబట్టి ఈ పొటాష్ ఎరువు కంపల్సరిగా రైతు సోదరులు వాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి.
1: అంటే కాకుండా కొన్ని వాతావరణ పరిస్థితుల్లో చీడపీడలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కదండి. పొటాష్ వేయడం వల్ల చీడపీడలను కూడా తట్టుకునే శక్తి
0: అవునండి, చీడపీడలను కూడా ఇది తట్టుకుంటది అండి. ఎప్పుడైతే ఈ పొటాష్ ఎరువు వేసినప్పుడు ఏంటంటే చీడపీడలు కూడా రాకుండా ఉంటది. అప్పుడు మనకి పురుగు మందు తెగుల మందులు కూడా కొట్టకుండా ఉంటాము. పురుగు తెగుల మందు అయ్యే ఖర్చు కూడా మనం తగ్గించుకునే వాళ్ళంగా అవుతాం అన్నమాట ఈ పొటాషిక్ ఎరువు ఉపయోగించడం వల్ల.
1: వెంకటలక్ష్మి గారు, మనం వరి పంటలో నాణ్యమైన దిగుబడి తీసుకోవాలి అంటే ముఖ్యంగా సూక్ష్మ పోషక లోపాలు కూడా లేకుండా చూసుకోవాలి. వాటిల్లో మన ప్రాంతంలో ఎక్కువగా ఉన్నటువంటి లోపాల్లో జింక్ ఒకటి, ఇనుము ఒకటి ఎక్కువగా మనం గమనిస్తూ ఉన్నాం కదండి. ఈ వరిలో జింక్ లోపల లక్షణాలు ఎలా ఉంటాయి, అది వచ్చినప్పుడు వాటిని ఎలా సవరించుకోవాలి?
0: మనకి జింక్ లోపం అన్నది పైనుంచి 3 లేదా 4 ఆకుల మధ్య ఏంటంటే ఈనలు పాలిపోతున్నట్టు కనిపిస్తుందండి. ఈ లోపం ముఖ్యంగా ఏంటంటే నాటిన 2 నుంచి 4 వారాలు మధ్యలో కనిపిస్తుంది. అవి కూడా ఏంటంటే ఆకులు చివరిలో ముదురుగా ఉండడము, ఆకులు ఇరుపక్కల ఏంటంటే మనకి తుప్పు మచ్చలాగా కనిపించడము, ఆకులు చిన్న చిన్నగా అయిపోయి పెలుసు బారినట్టు అవ్వడం, పంచగానే మనకి ఏదో శబ్దం వచ్చినట్టు కనిపిస్తాయి అన్నమాట ఈ జింక్ లోపం వల్ల. దీన్ని మనం సవరించుకోవాలి అంటే ఆఖరి దమ్ములో 20 కిలోల జింక్ సల్ఫేట్ ఉపయోగించుకోవాలండి ఒక ఎకరానికి. లేదా పైపాటుగా స్ప్రేయింగ్ చేసుకోవాలి అంటే జింక్ లోపం గనక మనకి పైర్ మీద కనిపించినప్పుడు 1 లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ 5 రోజుల వ్యవధిలో ఏంటంటే 2 నుంచి 3 సార్లు అన్నది పిచికారీ చేయాలండి. స్టార్టింగ్ సాగుకు ముందు మనకి ఏమైనా భూసార పరీక్షలు అలాంటివి చేసినప్పుడు మనకి జింక్ లోపం అని తెలిసినప్పుడు అప్పుడు మనం 20 కిలోలు జింక్ సల్ఫేట్ 1 ఎకరానికి రికమెండేషన్ చేస్తామండి. అలా చేయడం వల్ల కూడా ఏంటంటే ఈ జింక్ లోపాన్ని మనం సవరించుకోవచ్చు అండి.
1: మరి ఇనుము లోపం వచ్చినప్పుడు అండి?
0: మనకి ఇనుము లోపం ఎలా కనిపిస్తుంది అంటే ఈ లేత చిగురాకులు ఏంటంటే చూడగానే తెల్లగా మనకి కనిపిస్తుంది అంటే అది మనకి ఇనుము లోపం కింద పరిగణిస్తామండి. ఆకులు ఏంటంటే నిర్జీవం అయిపోయినట్టు కనిపిస్తాయి. ఇనుము లోపం అన్నది వర్షాధారపు నారుమడుల్లో గాని లేకపోతే మట్ట వరి పొలాల్లో గాని ఇలాంటి లోపం అన్నది ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట. ఈ ఇనుము లోపాన్ని మనం సవరించుకోవడానికి 20 గ్రాముల అన్నబేది, 2 గ్రాముల నిమ్మ ఉప్పు 1 లీటర్ నీటికి కలుపుకొని 5 రోజుల గ్యాప్ లో 1-2 సార్లు పిచికారీ చేయడం వల్ల కూడా ఇనుము లోపం అన్నది మనం సవరించుకోవచ్చు అండి.
1: కొన్ని యాజమాన్య పద్ధతులు మనం సక్రమంగా చేసినప్పటికీ కూడా కలుపు అనేది వాతావరణ పరిస్థితుల వల్ల వస్తూ ఉంటుంది. ఈ వరిలో కలుపును నివారించుకోవాలంటే ఏ మందులను మనం వాడుకోవాలి?
0: ఎప్పుడు కలుపుని ఏంటంటే మనం 2 నుంచి 3 ఆకుల దశలోనే దాన్ని మనం కంట్రోల్ చేయగలగాలండి. వెద పద్ధతిలో వెళ్తే విత్తనాలు విత్తిన వెంటనే ఏంటంటే 2 రోజుల లోపల పెండి మిథాలిన్ స్టాంప్ అంటారండి, అది లీటరు, లేదా స్టాంప్ ఎక్స్ట్రా అంటారు, అది 700 ml 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేయొచ్చండి. ఇది 2 రోజుల లోపలే అంటే అటు విత్తనాలు మొలవు అటు కలుపు కూడా మొలవకు మునిపే అన్నమాట ప్రీ ఎమర్జెన్స్ హర్బిసైడ్ కింద దీన్ని కన్సిడర్ చేస్తారు. పెండిమితాలిన్ అయితే 1 లీటర్, స్టాంప్ ఎక్స్ట్రా అయితే 750 ml 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేయడం వల్ల కలుపును కంట్రోల్ చేసుకోవచ్చండి.
1: 3 నుంచి 5 రోజులు అప్పుడు కూడా చిన్న చిన్న మొక్కలు
0: అంటే వరి ఈ 3 నుంచి 5 రోజులు అంటే వరి నాటిన సమయం అంటే వెద పద్ధతి వేరుంటదండి, నాటే పద్ధతి వేరుంటది. వెద పద్ధతి అయితే పెండి మితాలిని చెప్పుకోవచ్చు, అట్లాగే 15 నుంచి 20 రోజుల దాసులో బిస్పైర్ ప్యాక్ సోడియం గానీ ట్రైమఫోమ్ ప్లస్ ఇథాక్సి సల్ఫిరాన్ 90 గ్రాములు 1 ఎకరానికి అది కూడా చెప్పుకోవచ్చు అండి. మెయిన్ గా అంటే ఏ టైప్ ఆఫ్ కలుపు కనిపిస్తుంది ప్రధానంగా మనకి పొలంలో ఈ గడ్డి, తుంగ, వెడల్పాకు ఇలాంటివి గనక మనకు కనిపిస్తే ఈ బెన్ సల్ఫిరాన్ మిథైల్ ప్లస్ ప్రెటలాక్లోర్ కాంబినేషన్ అంటే మనకి లాండాక్స్ పౌడర్ మన ట్రేడ్ నేమ్స్ లో కూడా ఉంటాయండి, అది మనకి 4 కిలోలు 1 ఎకరానికి అది కొంచెం ఇసుకలో కలుపుకొని చల్లుకుంటే ఈ గడ్డి, తుంగ, వెడల్పాకు ఇలాంటివి బాగా కంట్రోల్ అవుతాయండి.
1: ఇప్పుడు 15 నుంచి 20 రోజుల దశలో కూడా మనకు కొన్ని రకాల కలుపు మొక్కలు వస్తూ ఉంటాయి కదండి, గడ్డి జాతి అని, వెడల్పాక్ అని ఇట్లాంటి కలుపు మొక్కలు వస్తూ ఉంటాయి కదా, అప్పుడు ఏ మందులు పిచికారీ చేసుకోవాలంటారు?
0: బిస్పైర్ ప్యాక్ సోడియం అంటారండి దాన్ని, మనకి వ్యాపార నేములు డిఫరెంట్ నేమ్స్ ఉంటాయంటే రైతులు మాక్సిమం నామినీ గోల్డ్ అలా అంటారు. అది మనకి 100 నుంచి 120 ml 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేయడం వల్ల ఈ గడ్డి జాతి గాని, తుంగ జాతి గాని, అలాగే వెడల్పాక్ గాని ఇలాంటివి బాగా కంట్రోల్ అవుతాయండి.
1: ఇప్పుడు కలుపు మందులు అనేది మనం కలుపును బట్టి వాడుకోవాలంటున్నారు.
0: అవునండి,
1: 4 రోజుల దగ్గర నుంచి మనకి కలుపు సమస్య అనేది సాధారణంగా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఈ 20 రోజులు అప్పుడు ఇప్పుడు మన గడ్డి జాతి కలుపు ఉంది అనుకోండి, అప్పుడు ఏది వాడుకోవాలి?
0: మనకి వరి నాటిన 20 నుంచి 25 రోజుల దశలో ఏంటంటే గడ్డి జాతిలో ఊద గనక ఎక్కువగా కనిపిస్తుందంటే సెహెలాఫాప్ ప్యూబ్యూటైల్ అంటారు, అది క్లించర్ అంటారు మనకి ట్రేడ్ నేమ్ లో. అది 400 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేయడం వల్ల ఊద అన్నది బాగా కంట్రోల్ అవుతుందండి.
1: మరి వెడల్పాకు ఈ గడ్డి జాతి రెండు ఉంటే,
0: రెండు ఉంటే మనకి బిస్పైర్పాక్ సోడియం 100 నుంచి 120 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ అది చేయకపోతే ట్రైమఫామ్ ప్లస్ ఇథాక్సీ సల్ఫిరాన్, దీని మార్కెట్ లో మనకి కౌన్సిల్ యాక్ట్ హర్బిసైడ్ అంటారండి, ఇది 90 గ్రాములు 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేయొచ్చు.
1: గడ్డి జాతి ఇంకా ఉర్రంకి కూడా వస్తూ ఉంటుంది కదండి, అవి ఉన్నప్పుడు
0: ఫెర్నాక్సీ ప్రాప్ పీథైల్ అంటారండి, దానికి మనకి మార్కెట్ లో రైస్ స్టార్ గాని ప్యాడీ స్టార్ గాని అంటారు. ఇది మనకి 200 నుంచి 250 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలుపుకొని ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాలండి. గడ్డి, తుంగ, వెడల్పాకు ఈ మూడు కనిపిస్తే మెట్సల్ఫ్రాన్ ఇథైల్ ప్లస్ క్లోరిమ్యూరాన్ ఇథైల్ అంటే మనకు ఆ ట్రేడ్ నేమ్ లో ఆల్మిక్స్ అంటారండి, అది 8 గ్రాములు ఒక ఎకరానికి 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేయడం వల్ల సమర్థవంతంగా ఈ గడ్డి, తుంగ, వెడల్పాకు ఇవి కంట్రోల్ అవుతాయండి.
1: ఇప్పుడు మనం వరి పంటని ఎంత సాధారణంగా వేస్తూ ఉంటాము మన ప్రాంతాల్లో, వరితో పాటు మినుము, పెసర వీటన్నింటినీ కూడా వేస్తూ ఉంటాం అపరాల కింద. మినుములు గనక విత్తన శుద్ధి చేయాలి అంటే ముఖ్యంగా జీవన ఎరువులతోటి ఎలా చేసుకోవాలంటారు?
0: మనకి మినుములో జీవన ఎరువు ఈ రైజోబియం బ్యాక్టీరియా ఉంటదండి, ఒకప్పుడు పౌడర్ ఫామ్ లో దొరికేది ఇప్పుడు మనకి ద్రవ రూపంలో దొరుకుతుందండి. ఒక 100 మిల్లీలీటర్ నీటిలో ఒక 10 గ్రాముల బెల్లం గాని పంచదార గాని లేకపోతే ఏదైనా గింజిపిండి గాని వేసుకొని దాన్ని పాకం లాగా చేసుకోవాలన్నమాట. అంటే ఒక 10 నిమిషాలు కొంచెం బాగా వేడి చేసుకొని దాన్ని చల్లార్చుకొని ఒక 10 మినిట్స్ చల్లార్చుకొని మనం చేసిన ఆ పాకాన్ని ఈ మినుము విత్తనాలకి చల్లారిన తర్వాత పట్టించుకొని తర్వాత దానికి ఈ రైజోబియం జీవన ఎరువు అని చెప్పాం కదా, అది 1 కిలో విత్తనానికి ఒక 10 మిల్లీలీటర్లు పట్టించేసుకొని ఒక 10 నిమిషాలు ఆరపెట్టుకొని తర్వాత మనం పొలంలో చల్లేయచ్చండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే భూమిలో వేసినప్పుడు ఆ విత్తనం అన్నది మొలిచిన తర్వాత ఈ రైజోబియం బ్యాక్టీరియా అన్నది విత్తనానికి మంచి సత్తువు లాగా చేసుకొని, రైజోబియం బ్యాక్టీరియా ఏంటంటే గాలి నుంచి నత్రజని అనేది స్థిరీకరిస్తుందండి. ఈ మనకి ఈ మినుము వేర్లలో ఏంటంటే బుడిపుల్లాగా ఉంటాయి, అందులో ఏంటంటే రైజోబియం బ్యాక్టీరియా అన్నది ఉంటది. ఎప్పుడైతే మనం ఈ రైజోబియం బ్యాక్టీరియా అన్నది విత్తనం శుద్ధి చేయడం వల్ల ఏంటంటే ఆ ఇనాక్యులెంట్స్ అన్నవి ఇంకా ఆ బుడిపుల్లో ఆ కల్చర్ అన్నది బాగా ఇంక్రీజ్ అయ్యి నత్రజని పోషకం అన్నది మొక్కకి అందేటట్టు హెల్ప్ అవుతుంది. విత్తనాలు మనకి మొలకొచ్చినాక కూడా మంచి బలము చేస్తుంది అన్నమాట ఈ జీవన ఎరువు. ఇలాంటివి కంపల్సరిగా మనకి విత్తన శుద్ధి చేయడం వల్ల నాణ్యమైన మనకి విత్తనం రావడం అవుతుంది. ఈ జీవన ఎరువుల ద్వారా విత్తన శుద్ధి చేయడం వల్ల మనకి మంచి దిగుబడి వచ్చే అవకాశం కూడా ఉంటదండి.
1: ఇప్పుడు మినుములో ఎలా అయితే చేసుకున్నాము విత్తన శుద్ధి అనేది, పెసర్లో కూడా ఇదే పద్ధతి కదండి?
0: అవునండి, పెసర్లో కూడా ఇలాగే చేసుకోవచ్చు.
1: అయితే మన ప్రాంతంలో ఒక ఆనవాయితీ ఉంది, వరి మాగాణంలో ఈ మినుము పెసర్ని ఎక్కువగా సాగు చేస్తూ ఉంటాం కదండి, మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఎరువులు అనేది ఎలా వేయాలి పంటలకి?
0: మనకి వరి మాగాని మినుము అంటే మనకి మినుములకు గాని పెసర్లకు గాని మనం ఎటువంటి ఎరువులు వేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మినుము అన్నది బోనస్ క్రాప్ రైతులకి, అంటే వరిలో వేసిన అవే ఎరువులు మళ్ళీ నెక్స్ట్ మినుము పంటకు అన్నది ఉపయోగపడుతుందండి, దానికి మళ్ళీ సపరేట్ గా ఎటువంటి ఎరువులు వేయాల్సిన అవసరం లేదండి.
1: మరి ఈ పంటల్లో కలుపు వచ్చినప్పుడు ఏం చేసుకోవాలండి?
0: వీటిల్లో మనకి అంటే మినుములో మనకి కలుపు విత్తిన వెంటనే ఈ పెండి మితాలిని వాడుకోవచ్చు అండి, 1 లీటర్ 1 ఎకరానికి, లేకపోతే స్టాంప్ ఎక్స్ట్రా 750 మిల్లీలీటర్లు 1 ఎకరానికి 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అట్లాగే మనకి మినుములో ఏంటంటే 20 నుంచి 25 రోజుల దశలో కూడా అంటే పోస్ట్ ఎమర్జెన్స్ హర్బిసైడ్స్ అంటారు, ఆ టైంలో కూడా ఏంటంటే ఈ గడ్డి జాతి, తుంగ జాతి, వెడల్పాకు ఇలాంటివి గనక మనకు కనిపిస్తే ఇమజత పైర్ పర్స్యూట్ ఆ కెమికల్ కొట్టుకోవచ్చు, లేకపోతే ఫ్యూజిఫ్లెక్స్ 400 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేయడం వల్ల ఏంటంటే బంగారు తీగను కూడా కొంతవరకు కంట్రోల్ చేస్తాయండి. అలాగే ఈ కలుపు మందులు వాడేటప్పుడు ఏంటంటే కంపల్సరిగా ఏంటంటే నేలలో తేమ ఉండేటట్టు చూసుకోవాలి, తేమ ఉంటేనే మనకి ఈ కలుపు మందులు పనితీరు పనిచేస్తుంది. అట్లాగే మనకి కలుపు మందులు కొట్టేటప్పుడు కూడా 2 ఆకుల దశలోనే కొట్టుకోవాలి, అంటే మరి కలుపు రొట్టలాగా చేసినప్పుడు ఆ స్టేజ్కి వచ్చినప్పుడు కలుపు మందులు కొడతాము కంట్రోల్ అవుతాయి అని కుదరదండి. ఖచ్చితంగా ఏంటంటే మనకి 2 ఆకుల స్టేజ్ లోనే కొట్టుకోవాలి, కలుపు 2 ఆకులు ఉన్నప్పుడు ప్రీ ఎమర్జెన్స్ పోస్ట్ ఎమర్జెన్స్ హెర్బిసైడ్స్ అనేవి కంపల్సరీగా వాడుకుంటాం.

0: అంటే కలుపుని కొంతవరకు మనం కంట్రోల్ చేస్తాము. నెక్స్ట్ కలుపుని అనగదొక్కుని పైరు ఎదిగిపోతుందండి. ఏదైనా 30 రోజులు దాసు లోపల కలుపు మందులు అనేవి కొట్టుకోవాలండి మినిమం.
1: కాబట్టి వెంకటలక్ష్మి గారు, ఇప్పుడు మీరు చెప్పినటువంటి యాజమాన్య పద్ధతులన్నీ కూడా రైతులు గనక చేసుకున్నట్టయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ పంటల్లో మంచి దిగుబడి తీసుకోవచ్చు అంటారు.
0: అవునండి.
1: నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ అండి.
2: ప్రస్తుత పరిస్థితుల్లో వివిధ పంటల్లో సమగ్ర కలుపు మరియు పోషక యాజమాన్యం, కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎం వెంకటలక్ష్మి గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీమతి బిఎం అపర్ణ. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం.

0: జానపద గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు
1: వరిలో వాడదగ్గ కలుపు మందులు మోతాదు వాడవలసిన సమయాలేంటో తెలుసుకుందాం. పెండి మిథాలిన్ 30% ఈసీ అనే మందు ఎకరాకు 1000 మిల్లీమీటర్ల వంతున వాడుకోవాలి. దుక్కి దున్ని వెద పద్ధతిలో విత్తిన వెంటనే వేసుకోవాలి. పెండి మిథాలిన్ 38.7% సిఎస్ అనే మందు దుక్కి దున్ని వెద పద్ధతిలో విత్తిన వెంటనే 700 మిల్లీలీటర్లు వేసుకోవాలి. బ్యూటాక్లోర్ 50% ఈసీ అనే మందు నాటిన 3 నుంచి 5 రోజులకు 1 నుంచి 1.5 లీటర్ల మందు వాడుకోవాలి. ప్రెట్లాక్లోర్ 50% ఈసీ అనే మందు విత్తిన 3 నుంచి 5 రోజులప్పుడు 500 మిల్లీలీటర్లు వాడుకోవాలి. బెన్ సల్ఫురాన్ మిథైల్ దీంతోపాటు ప్రెట్లాక్లోర్ అనే మందు నాటిన 3 నుంచి 5 రోజులప్పుడు 4 కిలోలు వేసుకోవాలి. పైర్జో సల్ఫురాన్ ఇథైల్ 10% డబ్ల్యూపీ అనే మందు దమ్ము చేసి వెదజల్లే పద్ధతిలో విత్తిన 3 నుంచి 7 రోజుల వరకు 80 నుండి 100 గ్రాములు వేసుకోవాలి. సహిలోపాప్ పి బిటైల్ 10% ఈసీ అనే మందు నాటిన 20 రోజులప్పుడు 250 నుండి 300 మిల్లీలీటర్లు వాడుకోవాలి. ఈ విధంగా వరిలో

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ 9వ జాతీయ పోషణ మాసం సందర్భంగా జాతీయ పోషణ మాసోత్సవ థీమ్స్ కార్యాచరణ ప్రణాళిక. ఈ అంశం గురించి మహిళా అభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమతి పి విజయ గారితో పరిచయ కార్యక్రమం. మీకు పరిచయం చేస్తున్నవారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
2: ఈ రోజు మన స్టూడియోలో శ్రీమతి పి విజయ గారు ఉన్నారు. వీరు వచ్చేసి PDICDS గా విధులు నిర్వహిస్తున్నారు కర్నూలులో. మరి వీటి ద్వారా ఓ 2-3 రోజుల్లో జాతీయ పోషక మాసం నిర్వహిస్తున్నాం కాబట్టి ఆ పోషక మాసం గురించి మొత్తంగా మన శ్రోతలకు వివరించమని మనము అడుగుతా ఉన్నామండి. ముందుగా వారిని స్టూడియోకు ఆహ్వానిస్తూ మరి వాటి ద్వారా ఈ జాతీయ పోషణ మాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో, తర్వాత ముఖ్య థీమ్స్ ఏంటో, తర్వాత దాని గురించి మొత్తంగా వివరించమని కోరుకుంటున్నామండి. నమస్కారం అండి శ్రీమతి పీజ గారు.
3: నమస్కారం అండి.
2: ఈ ఏడాది ముఖ్య థీమ్ ఏంటో తెలియజేస్తారా?
3: అలాగే అండి. ముందుగా శ్రోతలకు నమస్కారము. మనం ఇప్పుడు పోషకాహార మాసోత్సవాలు అనేసి మనం సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు కూడా దేశవ్యాప్తంగా జరుపుకుంటాము. మనకి సెప్టెంబర్ 9 తేదీన ఉత్తరప్రదేశ్లోని వారణాసి వేదికగా ఆ రోజు దేశవ్యాప్తంగా జరగబోయే పోషకాహార మాసోత్సవాలకు శ్రీకారం చుడతారు. ఆ రోజు మనము జిల్లా స్థాయిలో ఇనాగరేషన్ కార్యక్రమం ఒకటి జరుపుకోవడం జరుగుతుంది. ఈసారి ఈ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం ఒక థీమ్తో ముందుకు రావడం జరుగుతుంది ప్రజల ముందుకు. ఈసారి మన అంగన్వాడీ మన బాధ్యత అనే ప్రధాన థీమ్ ని ముందుకు తీసుకుని వస్తున్నారు ప్రభుత్వం వారు. ఇందులో ఏంటంటే ముఖ్యంగా మనకు ఈ 30 రోజులు కూడా 5 అంశాలపై మాట్లాడుకోవడము, అవగాహన కల్పించడము, రకరకాల స్టాల్స్ కానీ రకరకాల యాక్టివిటీస్ కానీ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఫస్ట్ థీమ్ వచ్చేసి మనకు అంటే ఈ 30 డేస్ ని 5 పార్ట్స్ గా డివైడ్ చేసి 5 ఫేజెస్ లో ఫస్ట్ ఫేజ్ లో ఏం చేస్తారు అంటే ఆహారంలో వైవిధ్యము మరింత ప్రోటీన్. అంటే ఏంటంటే ఇప్పుడు కామన్ పబ్లిక్ అందరూ తీసుకుంటున్నారు కానీ ఆహారం అందులో అన్ని ఉన్నాయా, బ్యాలెన్స్డ్ డైట్, మెయిన్ గా ప్రోటీన్ ఉందా, ఎందుకంటే డెవలప్మెంట్ కోసం ప్రోటీన్ అవసరం కాబట్టి ప్రోటీన్, మరింత ప్రోటీన్ అని ఈ అంశంలో భాగంగా మనం స్టాల్స్ ఏర్పాటు చేయటము, అంటే ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయటము, లేకపోతే నో యువర్ ప్లేట్ అంటే మీ ఆహారం గురించి తెలుసుకోండి, లేకంటే ప్రోటీన్ ప్లేట్, ఈ విధంగా రకరకాలుగా ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి స్టాల్స్ ఏర్పాటు చేయటము, కాంపిటీషన్స్, ప్రోటీన్ రిచ్ ప్లేట్స్ మీద కాంపిటీషన్స్ పెట్టడము ఇదంతా జరుగుతుందండి. ఇదంతా కూడా ఈ ఫస్ట్ 5 డేస్ లో అంటే 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఇవన్నీ కూడా చేస్తామన్నమాట ఫస్ట్ థీమ్. అలాగే సెకండ్ తీసుకుంటే మొత్తం 5 అంశాలు అనుకున్నాం కదా. సెకండ్ థీమ్ వచ్చేసి అంగన్వాడీ కేంద్రంలో తాజా వేడి భోజనం. మీకు అందరికీ తెలిసే ఉంటుంది అంగన్వాడీ కేంద్రంలో వచ్చే ప్రీ స్కూల్ చిల్డ్రన్ కి పాలు గుడ్డుతో పాటుగా వేడిగా భోజనం కూడా, హాట్ కుక్డ్ మీల్ అంటారు, అది అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మెనూ ఉంటుంది. మెనూ ప్రకారం ప్రతిరోజు గుడ్డు, పాలు, అన్నము, అన్నంతో పాటు ఆకుకూర పప్పు, లేకపోతే కూరగాయలు వేసిన సాంబారు, ఆకుకూరతో కూర, అలాగే ఎగ్ ఫ్రైడ్ రైస్, ఇలా రకరకాల మెనూలతో ఈ 6 డేస్ కూడా వాళ్ళకి అక్కడ తాజాగా వేడిగా భోజనం అందిస్తున్నారా లేదా అన్నది ఈ వారంలో మనం మాట్లాడుకోవడం జరుగుతుంది అనమాట. అంటే వంటశాల శుభ్రంగా ఉందా, కరెక్ట్ గా పరిమాణంలో పెడుతూ ఉన్నారా ఫుడ్, మెనూ ఫాలో అవుతున్నారా, మెనూ చార్ట్స్ డిస్ప్లే చేస్తున్నారా అంగన్వాడీ సెంటర్స్ లో అన్నది ఈ వారం అంతా కూడా చేయడం జరుగుతుందండి. ఇంకా ఈ 5 అంశాల్లో 3వ అంశమైనటువంటి ఈసారి ఏంటంటే కమ్యూనిటీని కూడా భాగస్వామ్యులు చేయాలి అనేసి, కమ్యూనిటీ యొక్క భాగస్వామ్యము మరి జవాబుదారితనం. ఈసారి కొత్తగా ఏంటంటే అందరికీ వచ్చిన ఆదేశాలు అంగన్వాడీ మేనేజ్మెంట్ కమిటీస్ ఫామ్ చేయాలి. ప్రతి ఒక్క అంగన్వాడీలు అంటే మన జిల్లాలో 1886 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి, ప్రతి ఒక్క అంగన్వాడీ కేంద్రాలు అంగన్వాడీ మేనేజ్ కమిటీ ఫామ్ చేయాలి. ఇందులో 7 మెంబర్స్ సభ్యులు ఉంటారు. అందులో సూపర్వైజర్, సెక్టార్ సూపర్వైజర్ చైర్పర్సన్ గా ఉంటారు, అంగన్వాడీ టీచర్ కన్వీనర్ గా ఉంటారు, అలాగే ప్రీ స్కూల్ చిల్డ్రన్ మదర్స్ ఇద్దరు ఉంటారు, ఒక ఆశా వర్కర్ ఉంటారు, అలాగే మన ఎస్ఎస్జి మెంబర్ ఒకరుంటారు, అలాగే ఒక ఎన్జిఓ ఉంటారు అనమాట. వీళ్ళందరితోనూ ఒక కమిటీస్ ఫామ్ చేశారు.

ఈ కమిటీ యొక్క పర్యవేక్షణ వారిని ప్లస్ ఈ పిల్లల యొక్క తల్లిదండ్రుల్ని కూడా భాగస్వామ్యులు. అంటే మనకు రావాల్సిన ఫుడ్ మనకు రావాల్సిన క్వాలిటీ ఎలా ఉంది, క్వాలిటీ ప్రకారంగా వస్తుందా, క్వాంటిటీ వస్తుందా, మనకి అందాల్సినవన్నీ అందిస్తున్నారా లేదా అన్నది ఇక్కడ అకౌంటబిలిటీ అంటే కమ్యూనిటీ యొక్క పార్టిసిపేషన్ కోసం ఆ 5 డేస్ కూడా ఆ 3 అంశమైనటువంటి దాని మీద అవేర్నెస్ కలిగించడం అన్నది మెయిన్ గా జరుగుతుందండి. ఇంకా ఈ 5 అంశాల్లో 4వ అంశమైనటువంటి దాని మీద ఏంటంటే ఆ థీము పోషణ ప్రారంభ దశలు అంటే బాల్య వికాసానికి ప్రారంభ ప్రేరణ అన్న దాని మీద. అంటే మనము 1000 కేర్స్ అని మీరు వినే ఉంటారు, గోల్డెన్ పీరియడ్ అంటాము. అంటే బిడ్డ కడుపులో అమ్మ కడుపులో పడ్డప్పటి నుంచి 2 ఇయర్స్ వరకు ఉన్న పీరియడ్ ని 1000 డేస్ గోల్డెన్ పీరియడ్ అంటారు. ఆ పీరియడ్ లో అందవలసినవన్నీ అది ఆరోగ్యం కావచ్చు, పోషణ కావచ్చు, సంరక్షణ కావచ్చు, ఇవన్నీ కూడా అందుతున్నాయా లేదా అన్నది చూసుకోవడం ఒకటి. అలాగే ఈ మధ్య మనం ఏఏ ఎనేబుల్డ్ స్క్రీనింగ్ ఒకటి ఇంట్రొడ్యూస్ చేశారు నవచేతన అనే కార్యక్రమం కింద. అందులో ఏంటంటే ఈ పిల్లలకి 0 to 6 ఇయర్స్ వాళ్లకు ఏమన్నా మైల్ స్టోన్ డెవలప్మెంటల్ డీలేస్ ఉంటే అవి కూడా ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే అంగన్వాడీ సెంటర్స్ అంటే నాట్ ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కాదు, హోలిస్టిక్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తున్న సెంటర్స్ కాబట్టి డెవలప్మెంటల్ డీలేస్ ఏమైనా ఉంటే కూడా ఐడెంటిఫై చేయడం ఈ వారంలో జరుగుతుందండి 4th వీక్ లో. ఇంకా అలాగే లాస్ట్ తీసుకుంటే ప్రధానమంత్రి మాతృవందన యోజన అని ఒక స్కీమ్ ఇప్పుడు మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారానే ఇంప్లిమెంట్ అవుతుంది. ఇది ఏంటంటే గర్భవతులకు బాలింతలకు ఆర్థిక సహాయం అందించడము, అలాగే పుట్టబోయే బిడ్డకు తల్లికి ఆరోగ్యము, రక్షణ, సంరక్షణ, పోషణ ఇవన్నీ కూడా కరెక్ట్ గా అందేటట్టుగా చేయడము ఈ మాతృవందన యోజన యొక్క ముఖ్య ఉద్దేశము. ఇందులో భాగంగా మనము మన జిల్లాలో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎన్రోల్ చేశామా, వాళ్ళకి రావాల్సిన అమౌంట్ అంతా వచ్చిందా, అంటే ఆర్థిక సహాయం అన్నాం కదా ఇక్కడ, ఇక్కడ ఆర్థిక సహాయం అంటే ఒకటి చెప్పుకోవాలి. ఫస్ట్ ఈ మాతృవందన యోజన స్కీమ్ అన్నది 2 ప్రెగ్నెన్సీస్ కి ఎలిజిబుల్ అనమాట. ఉమెన్ ఎవరైతే ఉంటారో, ఆ స్త్రీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 18 సంవత్సరాల 7 నెలలు నిండి 55 సంవత్సరాల లోపు ఉంటే ఆమె ఆ గర్భవతి ఎలిజిబుల్. గర్భవతి అవగానే ఫస్ట్ ప్రెగ్నెన్సీ రిజిస్ట్రేషన్ చేసుకుని 2 ANC చెకప్స్ అయిపోయిన వెంటనే వారికి 3000 రూపాయలు ఇస్తారండి. తర్వాత డెలివరీ అయిపోయిన తర్వాత బర్త్ రిజిస్ట్రేషన్ అయ్యి 2 ANC చెకప్స్ అయిపోయిన తర్వాత వాళ్లకు ఇమ్యునేషన్ షెడ్యూల్ ఉంటుంది 14 డేస్. ఆ 14 డేస్ ఇమ్యునేషన్ షెడ్యూల్ అయిన తర్వాత రిమైనింగ్ 2000 ఇవ్వడం జరిగింది. అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీస్ కి 5000 రూపాయలు, సెకండ్ ప్రెగ్నెన్సీకి 6000 రూపాయలు ఇస్తారు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అబ్బాయి అయినా అమ్మాయి అయినా పుట్టినా ఇస్తారు, కానీ సెకండ్ మాత్రము ఓన్లీ అమ్మాయి అయితేనే 6000 ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎట్ అ టైమ్ 6000 ఇస్తారనమాట సెకండ్ ప్రెగ్నెన్సీ.

0: అంటే ప్రధానమంత్రి మాతృవందన యోజన 100% సాచురేషన్ డ్రైవ్, అంటే అందరినీ మనం ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ డాష్ బోర్డ్ లో రిజిస్ట్రేషన్ చేశామా అన్నది మనము సమీక్ష రివ్యూస్ చేసుకోవాలి. పెండింగ్ ఏమన్నా ఉంటే కూడా అవి కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సవరించిన గృహ సందర్శన షెడ్యూల్ ప్రకారం, అంటే మనకి అంగన్వాడీ టీచర్స్ కి గృహ సందర్శనలు కూడా చేయాల్సి ఉంటుందండి వాళ్ళ జాబ్ చార్ట్ ప్రకారం. అందులో భాగంగా ఈ సవరించి అంటే కొత్తగా ఇప్పుడు కొంచెం అప్డేటెడ్ గృహ సందర్శన షెడ్యూల్స్ వచ్చాయి, దాని ప్రకారంగా గృహ సందర్శనలు చేస్తున్నారా, ఆ హోమ్ విజిట్ లో భాగంగా వాళ్ళు పేరెంట్స్ కి అక్కడికి వెళ్లిన తర్వాత ఫ్యామిలీస్ కి కౌన్సిలింగ్ ఇస్తున్నారా అనేది కూడా చూసుకోవాలి. అలాగే మనము మెను కూడా చేంజ్ అయిందండి, చేంజ్ అయిన కొత్త మెను ఫాలో అవుతున్నారా, అది డిస్ప్లే చేసి ఉన్నారా అంగన్వాడీ సెంటర్ లో అన్నది కూడా మనం చూసుకోవాలి. అలాగే నేను ఇందాక చెప్పినట్టుగా నవచేతన ఆధారశిల ప్రకారం రోజువారీగా ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయా అన్నది కూడా మనం చూసుకోవాలి. అలాగే పోషన్ ట్రాకర్ లో ఎదుగుదలలు, అంటే మనం గ్రోత్ మానిటరింగ్ కూడా ఒక ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ కాబట్టి అంగన్వాడీ టీచర్స్ ది, ఏవైతే హైట్ వెయిట్ ఇవన్నీ తీస్తున్నారో అవన్నీ కూడా కరెక్ట్ గా నమోదు చేస్తున్నారా, కొలతలు తీసిన వెంటనే చేస్తున్నారా లేకపోతే తర్వాత ఎప్పుడో చేస్తున్నారా అన్నది కూడా మనం చూసుకోవాలి. అలాగే ప్రతి కేంద్రంలో కూడా ఈ కొత్తగా వచ్చిన ఈ మెనూ చార్ట్ డిస్ప్లే చేస్తున్నారా అన్నది కూడా చూసుకోవాలి. అలాగే జన్ ఆందోళ్ డాష్ బోర్డ్ లో కార్యక్రమాలను కూడా, అంటే ఇప్పుడు మనం ఈ 30 డేస్ చేసే కార్యక్రమాలన్నీ కూడా ఎలాంగ్ విత్ ఫోటోస్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మనము జన్ ఆందోళన్ డాష్ బోర్డ్ లో అప్డేట్ చేయాల్సి ఉంటుందండి. ఇవన్నీ కూడా ఇందాక చెప్పిన 5 అంశాలతో పాటు ఇవన్నీ కూడా మనం నెలంతా కూడా జరపాలి.
1: చాలా చక్కగా చెప్పారండి. ఇక మరొక ప్రశ్న అండి, ఇక కన్వర్షన్ శాఖలు వారి బాధ్యతలు, అంటే మీతో అనుసంధానమైన కొన్ని శాఖలు ఉంటాయి కదండి, వాటి గురించి తెలియజేస్తారండి.
0: తప్పకుండా అండి. ఇక్కడ ఏంటంటే మహిళా శిశు సంక్షేమ శాఖ మాత్రమే కాదు, ఇప్పుడు ఒక బిడ్డ యొక్క హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే సమగ్ర వికాసానికి ఒక మహిళా శిశు సంక్షేమ శాఖ మాత్రమే కాదు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, అలాగే అగ్రికల్చర్, అలాగే ఉద్యాన శాఖ, అన్ని శాఖల యొక్క బాధ్యత ఉంటుంది. ఇవన్నీ కలిసి పనిచేసినప్పుడే మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వగలము, అప్పుడే మనం హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ కి దోహదపడగలము అన్న కాన్సెప్ట్ తోటి. ఏంటంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంటే ఈ మాసోత్సవాలలో వీళ్ళు లీడ్ తీసుకొని, మా డిపార్ట్మెంట్ లీడ్ తీసుకొని యాక్షన్ ప్లాన్ తయారు చేయడము, కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టడము, అన్ని శాఖల మధ్య ఒక కోఆర్డినేషన్ ఉండేలాగా ప్లాన్ చేయడం చేస్తారు మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేసి ఏఎన్ఎం ఆశాలు వీళ్ళు కూడా పార్టిసిపేషన్ ఉండేలాగా టీకాలు, ఇమ్యునైజేషన్, రక్తహీనత పరీక్షలు, అలాగే ఆర్బీఎస్కే స్క్రీనింగ్ ఇవన్నీ కూడా జరపాలి. అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తీసుకుంటే స్కూల్ రెడీనెస్, అలాగే ఈసీసీ సమన్వయం, అంటే మన దగ్గర 5 కంప్లీట్ కాగానే స్కూల్కి వెళ్తారు కాబట్టి స్కూల్ రెడీనెస్ ఇక్కడే జరుగుతుంది కాబట్టి ఈ స్కూల్ వాళ్ళతో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తో కూడా కోఆర్డినేషన్ తోటి అవగాహన కల్పించడము, అలాగే పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి అంటే గ్రామ సభలు కండక్ట్ చేయడము, పంచాయతీల భాగస్వామ్యము, అలాగే పోషణ వాటికలకు స్థలము ఇవ్వడము, అలాగే నీటి సదుపాయం ఇవన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ వాళ్ళు చూడాల్సి ఉంటుందండి. అలాగే సర్ప్ స్వయం సహాయక సంఘాలు వీళ్ళేంటంటే ఈ మదర్స్ ని ఒకచోట గ్యాదర్ చేయడము, తల్లుల సమీకరణ, పోషణ మేళాలు, అలాగే అపెటైట్ టెస్ట్ అంటే రుచి పరీక్ష వీటన్నిటిలో కూడా వాళ్ళని కూడా భాగస్వామ్యులు చేయాలి. అలాగే మున్సిపల్ స్థానిక సంస్థలు, ఇక్కడ ఏంటంటే పట్టణ కేంద్రాల్లో అమలు, వాలంటీర్ల నమోదు, సదుపాయాలు ఇవన్నీ కూడా అర్బన్ ఏరియాస్ అయితే మెప్మా వాళ్ళు చూస్తారు, రూరల్ అయితే పంచాయతీరాజ్ వాళ్ళు చూస్తారండి. అలాగే వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వీళ్ళంటే మనం అంగన్వాడీ సెంటర్స్ లో వేయబోయే పోషణ వాటికలకు విత్తనాలు సప్లై చేయడము, ఏ సీజన్ లో ఏ విత్తనాలు వేస్తే వస్తుంది ఇటువంటి అంత అవగాహన వాళ్ళు కల్పించడం జరుగుతుంది. తర్వాత ఆహార భద్రత అంటే ఫుడ్ సేఫ్టీ, దీని గురించి ప్యాకెట్ ఆహార లేబుళ్ల తనిఖీ, కృత్రిమ పదార్థాలపై అంటే ఇప్పుడు మనం చూస్తున్న మార్కెట్ లో కలరింగ్ ఏజెంట్స్, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసిన ఫుడ్స్ దొరుకుతున్నాయి, అవి తినడం వల్ల ఏంటి నష్టాలు అన్న దాని మీద వారు అవగాహన కల్పించడం జరుగుతుందండి. అలాగే ఎన్జిఓస్ ని కూడా భాగస్వామ్యం చేశారు.
1: చాలా సంతోషం అండి, చాలా చక్కగా చెప్పారు. ఇక చాలా విషయాల్లో వింటా ఉంటామండి, గ్రామీణ ప్రాంతాలకు ఎప్పుడైనా మేము సంచరించినప్పుడు ICDS కేంద్రాలు కూడా అక్కడ వెళ్లి, అంటే సరైన సమయంలో భోజనం దొరకనప్పుడు ICDS వారిని కూడా అడిగి అక్కడ అంగన్వాడీ కేంద్రంలో ఏదన్నా భోజనం దొరుకుతుందా లేదంటే మిడ్ డే మీల్స్ ఏమన్నా దొరుకుతుందా అని అడగడం కూడా జరుగుతుంది. అట్లాంటప్పుడు వారు చెప్తా ఉంటారండి, ఇది మీకు కాదండి మా వాళ్ళకి అని చెప్పి, అది డాక్యుమెంటేషన్ ఉండాలా, తర్వాత నివేదిక ఇట్లాంటివన్నీ చెప్తా ఉంటారండి, అవి ఏం మాకు అర్థం కావు, వాటి గురించి కూడా కాస్త తెలియజేస్తారు.
0: తప్పకుండా అండి, ఇప్పుడు వారు చెప్పింది కరెక్ట్ మీకు ఒక విధంగా, ఎందుకంటే ఒకప్పుడు మాన్యువల్

0: గా ఫుడ్ ఇచ్చేవాళ్ళు అనమాట. అంటే పేరు రిజిస్టర్లో రాసుకుని, రికార్డులో రాసేసుకుని, సంతకాలు తీసేసుకుని ఫుడ్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, పోషన్ ట్రాకర్ అని ఒక యాప్ డెవలప్ చేయడం జరిగింది అనమాట డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇందులో ఏంటంటే ఆధార్ లింక్డ్, అంత ఫేస్ క్యాప్చర్, FRS ద్వారానే ఫుడ్ ఇవ్వాలి. ఖచ్చితంగా మీకు ఆధార్ ఉండాలి, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఫేస్ క్యాప్చర్ చేసుకోవాలి. నెక్స్ట్ మంత్ మీకు ఫుడ్ ఇవ్వాలి అంటే కూడా మళ్ళీ మీకు ఫేస్ క్యాప్చర్ చేసుకునే ఫుడ్ ఇవ్వగలరు. కాబట్టి ఇందులో ఈ పోషన్ ట్రాకర్ యాప్ లో నమోదు చేసుకోకుండా ఫుడ్ ఇవ్వడం అన్నది సాధ్యపడదు.
1: ఇక పోషన్ ట్రాకర్ కి పోషన్ అభియాన్ కి తేడా ఏంటో తెలియజేస్తారు.
0: పోషణ అభియాన్ అన్నది ఒక స్కీమ్. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయంటే పోషణ అభియాన్ 2.0 దాని కింద ఈ కార్యక్రమాలు అన్ని జరుగుతున్నాయి. అంగన్వాడీ సెంటర్ సర్వీసెస్ కానీ, లేకపోతే ఈ పోషన్ ట్రాకర్ యాప్ అన్నది కానీ, ఇంకా గ్రోత్ మానిటరింగ్ కానీ, స్క్రీనింగ్, ఇవన్నీ కూడా ఆ స్కీమ్ కింద ఇవన్నీ జరుగుతున్నాయి. పోషణ అభియాన్ అనేది ఒక స్కీమ్ అనమాట డిపార్ట్మెంట్ లో. మిషన్ వాత్సల్య ఎలా ఒక స్కీమో, మిషన్ శక్తి ఎలా స్కీమో, పోషణ అభియాన్ అనేది ఒక స్కీమ్. ఈ పోషణ ట్రాకర్ అన్నది యాప్, ఒక యాప్ డెవలప్ చేశారు. ఆ యాప్ లో అందరి, మన ఒక సెంటర్ ఉంటే అంగన్వాడీ సెంటర్, ఆ సెంటర్ పరిధిలో ఉన్న లబ్ధిదారుల్ని, అంటే మనం నమోదు చేసుకుని ఫుడ్ కి అయితే ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఆ లబ్ధిదారుల్ని నమోదు చేసుకునే ఒక యాప్.
1: ఇంతవరకు చాలా చక్కగా చెప్పారు, మా శ్రోతలందరికీ చాలా వివరంగా వివరించారు. చాలా సంతోషం అండి ఈరోజు కర్నూలు ఆకాశవాణి కేంద్రానికి వచ్చి జాతీయ పోషణ మాసం గురించి చాలా వివరంగా మా శ్రోతలకు వివరించినందుకు మీకు, మా శ్రోతల తరఫున, అలాగే ఆకాశవాణి కర్నూలు తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి. నమస్కారం అండి.
0: ధన్యవాదాలండి. నమస్కారం.
2: మీరింతవరకు 9వ జాతీయ పోషణ మాసం సందర్భంగా జాతీయ పోషణ మాసోత్సవ థీమ్స్, కార్యాచరణ ప్రణాళిక, ఈ అంశం గురించి మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీమతి పి విజయ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త, కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
4: ఆకాశవాణి కడప కేంద్రం. ఇప్పుడు విందాం శ్రీ మండ్యం గణేష్ గారిచే డోలుపై లైవ్ విన్యాసం.

ఇంతవరకు మీరు శ్రీ మండం గణేష్ గారిచ్చే డోలుపై లైవ్ విన్యాసం విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం, ఇప్పుడు విందాం చిత్రసీమ. కార్యక్రమంలో ముందుగా వినండి మాస్ చిత్రం కోసం కార్తీక్ పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

జానీ చిత్రం కోసం రాజేష్ నందిత పాడిన పాట విన్నారు. ఈ చిత్రసీమలో చివరిగా వినండి, నువ్వు నువ్వు చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ నిత్య సంతోషిని పాడిన ఈ పాట.

చిత్రసీమ విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం సమయం 8:30 అవస్తుంది. మరికొద్ది క్షణాల్లో జాతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం ప్రారంభించారు. సూరత్ బిలిమురా స్టేషన్ల మధ్య భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైల్ సేవలు 2027లో అందుబాటులోకి రానున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలువురు దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారని విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్ స్టేజ్ 3లో భారత్ మొత్తం 2 స్వర్ణాలు, 2 రజతాలు, 1 కాంస్యంతో కలిపి 5 పతకాలు సాధించింది. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముంబైలో ఈ సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆవిష్కరణలు, ఆర్థిక సమ్మిళత్వాన్ని కేంద్రంగా చేసుకుని భారత్ తన ఫిన్టెక్ ప్రయాణాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్తోందన్నారు. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్కు భారతదేశంతో పాటు విదేశాల నుంచి హాజరైన అతిథులు, ప్రతినిధులకు ఆయన అభినందనలు తెలిపారు. వికసిత భారత నిర్మాణంలో ఫిన్టెక్ రంగానికి ఎంతటి ప్రాధాన్యముందో ఇది తెలియజేస్తోందని నరేంద్ర మోదీ అన్నారు. ఏజెంటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టోకనైజేషన్, క్వాంటమ్ టెక్నాలజీ వంటి అభివృద్ది చెందుతున్న సాంకేతికతలను విశ్వసనీయ, అనుసంధానిత ప్రపంచస్థాయి ఆర్థిక వ్యవస్థలతో అనుసంధానం చేయడం ద్వారా సమ్మిళిత ఆర్థిక అభివృద్దికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని ఈ ఏడాది ఫిన్టెక్ ఫెస్ట్ ప్రధానంగా చర్చించనుంది. గుజరాత్లోని వడోదరలో 35,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించి మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లోని 3 కీలక సెక్షన్లను ఈరోజు జాతికి అంకితం చేశారు. దీంతో దేశంలోని డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ నెట్వర్క్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చి కార్యకలాపాలు ప్రారంభమైనట్లయింది. అనంతరం బహిరంగ సభనుద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ, భారతదేశ రవాణా లాజిస్టిక్స్ రంగం వేగంగా రూపాంతరం చెందుతోందన్నారు. 2,800 కిలోమీటర్లకు పైగా డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ల నిర్మాణం పూర్తి కావడం 21వ శతాబ్దపు భారతదేశానికి చారిత్రాత్మక విజయమని పేర్కొన్నారు. సరుకు రవాణా రైళ్లను ప్రయాణికుల రైళ్ల మార్గాల నుంచి వేరు చేయడం ద్వారా రవాణా సామర్థ్యం గణనీయంగా పెరిగిందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కి ఆఖరి కడియా భీ జుడ్ గయి హై. ఆజ్ 2,800 కిలోమీటర్ సే అధిక్ కా డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ప్రాజెక్ట్ పూరా హో గయా. యే 21వీ సదీ కే భారత్ కే లియే బహుత్ ఐతిహాసిక్ కార్య సంపన్న హువా హై. యే డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ఇస్ బాత్ కా సాక్షి హై కి బీతే 12 సాల్ మే దేశ్ కీ కామ్ కర్నే కీ సంస్కృతి కైసే బదలీ హై.
0: సామాజిక సేవ, పరిశుభ్రతను నిత్య జీవితంలో అలవాటుగా మార్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అభివృద్ది పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చివరి మైలు వరకు చేరేలా చూడాలని సూచించారు. గుజరాత్లోని నవసారిలో నూతనంగా నిర్మించిన భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన ఈరోజు ప్రసంగించారు. ప్రధానమంత్రి స్వనిధి పథకం పరివర్తనాత్మక ప్రభావాన్ని ప్రస్తావించిన నరేంద్ర మోదీ, చిన్న వీధి వ్యాపారులు, ఫుట్పాత్ వ్యాపారులకు సులభంగా అందుబాటులో ఉండే సరసమైన రుణాలు, ఆధునిక డిజిటల్ చెల్లింపు సదుపాయాల ద్వారా ఆర్థిక సమ్మిళత్వం కల్పించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషించిందన్నారు. దేశంలో మొట్టమొదటి బుల్లెట్ రైలు పరుగులు పెట్టేందుకు సిద్దమవుతోందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. గుజరాత్లోని వడోదరలో ఈరోజు జరిగిన నమో ఫర్ వికసిత్ భారత సభలో ఆయన మాట్లాడుతూ, భారతదేశపు మొట్టమొదటి హైస్పీడ్ రైల్ ప్రాజెక్టు ముంబై అహ్మదాబాద్ కారిడార్ పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. రాబోయే కొన్ని నెలల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణం కీలకమైన మైలురాయిని చేరుకుంటుందని తెలిపారు. సూరత్ బిలిమురా స్టేషన్ల మధ్య బుల్లెట్ రైల్ సేవలు 2027లో అందుబాటులోకి రానున్నాయని మంత్రి ప్రకటించారు. 508 కిలోమీటర్ల మేర ఉన్న ముంబై అహ్మదాబాద్ కారిడార్లో ఈ సెక్షనే తొలుత ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు. వాపీ సూరత్ విభాగంలో హైస్పీడ్ కారిడార్ పనులు ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తవుతాయని వెల్లడించారు. బుల్లెట్ రైల్

0: లోని మొదటి కోచ్ ఇప్పటికే తయారైందని, వచ్చే ఏడాది మే నెలలో ట్రయల్ రన్ కోసం దీనిని పట్టాలపైకి తీసుకురానున్నట్లు అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ,
1: బుల్లెట్ ట్రైన్ కా ఇంతజార్ భీ జల్దీ ఖతమ్ హోగా, కామ్ తేజీ సే చల్ రహా హై, సూరత్ సే వాపీ సెక్షన్ కా కన్స్ట్రక్షన్ ఇసీ సాల్ దిసంబర్ తక్ కంప్లీట్ హో జాయేగా, జో బుల్లెట్ భారత్ మే బన్ రహీ హై మాన్య ప్రధాన్ మంత్రీ జీ కే ఆత్మ నిర్భర్ భారత్ కే సంకల్ప్ సే, ఉస్ ట్రైన్ కా పహలా బాడీ ఫ్రేమ్ పర్సో బన్కర్ స్క్వీజ్ టెస్ట్ కే లియే చలా జా చుకా హై మాన్య ప్రధాన్ మంత్రీ జీ కే కర్ కమలో ద్వారా బుల్లెట్ ట్రైన్ కా ఇనాగరేషన్ హోగా.
0: ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. 72వ జాతీయ చలనచిత్ర అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 22వ తేదీన గుజరాత్లోని ఏక్తా నగర్లో ప్రదానం చేయనున్నారు. ఈ ఏడాది అవార్డులు వివిధ భాషలు, కథాంశాలు, సినిమా రూపాల్లోని వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ అవార్డుల్లో ఆర్టికల్ 370 ఉత్తమ ఫీచర్ ఫిల్మ్గా ఎంపికైంది, బంగార్ ఉత్తమ నాన్ ఫీచర్ ఫిల్మ్గా, రామ్ నామి ఉత్తమ డాక్యుమెంటరీగా నిలిచాయి. మలయాళ చిత్రం బ్రహ్మయుగంలో ఉత్తమ నటనకుగాను మమ్ముట్టి, చందు ఛాంపియన్ చిత్రంలో నటించిన కార్తిక్ ఆర్యన్లు ఉత్తమ నటుడి అవార్డుకు ఎంపికయ్యారు. ఆర్టికల్ 370 చిత్రంలో నటించిన యామి గౌతమ్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. స్వాతంత్ర్య వీర సావర్కర్ చిత్రానికి దర్శకత్వం వహించిన రణదీప్ హుడాకు ఉత్తమ తొలి దర్శకుడి అవార్డు లభించింది. భారత్ చైనా సరిహద్దులో కమాండర్ స్థాయి సమావేశాలు జరిగాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ చైనా సరిహద్దు నిర్వహణలో భాగంగా తొలి సీనియర్ హైయెస్ట్ మిలిటరీ కమాండర్ స్థాయి ఫ్లాగ్ సమావేశం ఈ నెల 6వ తేదీన అరుణాచల్ ప్రదేశ్లోని భారత భూభాగంలోని వాచా వద్ద జరిగిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. చైనా వైపు దమైలో నిన్న మరో సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ 2025 ఆగస్టు 2026 ఆగస్టులో భారత చైనా ప్రత్యేక ప్రతినిధుల మధ్య కుదిరిన అవగాహనలకు అనుగుణంగా ఈ కమాండర్ స్థాయి సమావేశాలు నిర్వహించినట్లు జైస్వాల్ వివరించారు. అదేవిధంగా బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలువురు దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారని జైస్వాల్ తెలిపారు. రష్యా యుక్రెయిన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణపై స్పందిస్తూ ద్వైపాక్షిక చర్చల్లో ప్రస్తావనకు రానున్న అనేక అంశాల్లో ఈ సమస్య కూడా ఒకటని రణధీర్ జైస్వాల్ వివరిస్తూ,
2: ద్విపక్షీయ వార్త బహుత్ సారే రాజనేతాఓ కే సాథ్ హమారే ప్రధానమంత్రి కీ హోగి, జబ్ బ్రిక్స్ కే లియే వహాన్ ఆయేంగే, కౌన్ కౌన్ సబ్ ద్విపక్షీయ వార్త కిస్ సమయ హోగా ఇస్కే బారే మే ఆప్కో విస్తృత జానకారి భీ దీ జాయేగీ, తాకి ఆప్ లోగ్ ప్రెస్ కే మాధ్యమ్ సే ఉస్కో కవర్ కర్ సక్తే హై. జహాన్ తక్ రష్యా ఔర్ యుక్రెయిన్ కే జో సంఘర్ష చల్ రహీ ఉస్కీ బారే బాత్ హై, యే ముద్దా భీ బహుత సారే ముద్దే జబ్ ద్విపక్షీయ వార్త హోంగే తో బహుత సారే ముద్దే ఊపర్ ఉఠ కే ఆయేంగే ఔర్ ఉస్మే ఏక్ యే ముద్దా భీ రహేగా.
0: రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ రాష్టాల్లోని ఐటీఐ క్లస్టర్ల అభివృద్ది కోసం మొత్తం 735 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో కూడిన పెట్టుబడి ప్రణాళికలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ అప్గ్రేడెడ్ ఐటీఐస్ పీఎం సేతు పథకం కింద నిర్వహించిన 5వ నేషనల్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజస్థాన్ ఐటీఐ క్లస్టర్లకు 241 కోట్ల రూపాయలు, ఉత్తరప్రదేశ్కు 240 కోట్ల రూపాయలకు పైగా, తెలంగాణ ఐటీఐ క్లస్టర్లకు 254 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి ప్రణాళికలకు ఆమోదం లభించింది. ఈ తాజా ఆమోదాలతో పీఎం సేతు కింద దేశంలోని 9 ఐటీఐ క్లస్టర్లకు మంజూరైన మొత్తం పెట్టుబడి 2171 కోట్ల రూపాయలకు చేరిందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్ స్టేజ్ 3లో చివరి రోజు ముందుకు జరిగిన పోటీల్లో భారత్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. భారత్ మొత్తం 2 స్వర్ణాలు 2 రజతాలు 1 కాంస్యంతో కలిపి 5 పతకాలు సాధించింది. పురుష జట్లు 2 స్వర్ణ పతకాలను కైసం చేసుకున్నాయి. పురుషుల కాంపౌండ్ టీం ఈవెంట్లో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ తోమన్ కుమార్, శ్యామ్ సుందర్ స్వామి స్వర్ణ పతకం సాధించారు. ఇక పురుషుల రికర్వ్ టీం ఈవెంట్లో డబుల్ పారా ఒలింపిక్ పతక విజేత హర్విందర్ సింగ్, విజయ్ సుందీ జోడీ కూడా స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. రాబోయే 2 రోజుల్లో దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ అంచనా వేసింది. అలాగే అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఒడిశా, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం, తెలంగాణలలో కూడా ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం ప్రారంభించారు. సూరత్ బిలిమురా స్టేషన్ల మధ్య భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైలు సేవలు 2027లో అందుబాటులోకి

రానున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలువురు దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్ స్టేజ్ 3లో భారత్ మొత్తం 5 పతకాలు సాధించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి కడప కేంద్రం.
1: ఈ నెల 9వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో దీర్ఘకాలిక వ్యాధులకు కూడా హోమియో వైద్యం ఈ అంశం గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు ప్రభుత్వ హోమియోపతి వైద్యాధికారి డాక్టర్ పి షాకిర్ హుసేన్ గారు. ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టీడీ కోడ్ 08562, దీనికి జతగా 244119, అలాగే మరొక నెంబర్ 244197.
2: సాంకేతికత పెరిగిన ఈ రోజుల్లో సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ల వాడకం వల్ల యువత పుస్తకాలకు క్రమంగా దూరమవుతోంది. అయితే పుస్తక పఠనం వల్ల కలిగే ప్రయోజనాలు యువత భవిష్యత్తును ఎంతగానో తీర్చిదిద్దుతాయి. పుస్తక పఠనం అలవాటు యువతకు అవసరం. ఈ అంశంపై ఈ బుధవారం సాయంత్రం యువవాణి అభిప్రాయ వేదిక కార్యక్రమంలో పాల్గొని మీ అభిప్రాయాలను మాతో పంచుకోగలరు. అంశం మరోసారి, పుస్తక పఠనం అలవాటు యువతకు అవసరం.

మీకు నచ్చిన పాట ఆకాశవాణి నోట వినాలి అనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే మహిళా అభిరుచి ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమంలో పాల్గొని మీకు నచ్చిన పాటను కోరవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 0852244197, మరొక నంబర్ 2441199. ఫోన్ నంబర్లు మరొకసారి 0856224197, అలాగే 2441199.

0: సుప్రభాత వేళ భక్తిభావం.
1: కర్షక జనావళికి తారక మంత్రం.
0: మహిళా లోకానికి ప్రియనేస్తం.
1: యువజనులకై ఉత్తుంగ తరంగం.
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం. కొంతకాలం
1: కొంతకాలం సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
2: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్ని తానై,
0: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.

ఆకాశవాణి కడప కేంద్రం ఇప్పుడు విందాం అలనాటి గీతాలు కార్యక్రమంలో ముందుగా వినండి. వరకట్నం చిత్రం కోసం ఘంటశాల ఎం సత్యం పాడిన కొసరాజు గీతం, సంగీతం టీవీ రాజు.

0: తల్లి చక్రవర్తి. యుద్ధానికి నిపుణుడు ఎవడు?
1: ధర్మజుడు.
0: తప్పు తప్పు, శకుని. అన్నదమ్ముల పోరాటంలో సందు చూసుకుని కూల్చిందెవడు?
1: భీముడు.
0: తప్పు తప్పు, రాముడు.

కుసరాజ సాహిత్యానికి టి చలపతిరావు సంగీతాన్ని సమకూర్చగా ఘంటసాల సుశీల పడిన పాట విన్నారు. చిత్రం ఇల్లారికం. తర్వాత వినండి గోపాలుడు భూపాలుడు చిత్రం కోసం ఘంటసాల సుశీల పడిన శ్రీనారాయణ రెడ్డి గీతం సంగీతం ఎస్పి కోదండపాణి.

శ్రీకృష్ణ పాండవీయం చిత్రం కోసం జిక్కిపడిన పాట విన్నారు. సాహిత్యం సి నారాయణరెడ్డి, సంగీతం టివి రాజు. ఆకాశవాణి కడప కేంద్రం మీరు వింటున్నారు అలనాటి గీతాలు. కార్యక్రమంలో తర్వాత వినండి. అంతస్తులు చిత్రం కోసం ఘంటశాల సుశీల పాడిన ఈ పాట.

ఆత్రేయ సాహిత్యానికి కెవి మహాదేవన్, సంగీతాన్ని సమకూర్చగా ఎం సత్యం, జానకి పడిన పాట విన్నారు. చిత్రం ముందడుగు. మీరింతవరకు అలనాటి గీతాలు విన్నారు.

0: ఆకాశవాణి కడప కేంద్రం.
1: సుప్రభాత వేళ భక్తిభావం.
2: కర్షక జనావళికి తారక మంత్రం.
1: మహిళా లోకానికి ప్రియనేస్తం.
2: యువజనులకై ఉత్తుంగ తరంగం.
1: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
3: కొంతకాలం కొంతకాలం
2: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
4: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
2: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
4: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
2: అన్ని తానై,
1: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
2: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
1: ఆకాశవాణి
2: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు.
2: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
2: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
5: ఈ నెల 9వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో దీర్ఘకాలిక వ్యాధులకు కూడా హోమియో వైద్యం, ఈ అంశం గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు ప్రభుత్వ హోమియోపతి వైద్యాధికారి డాక్టర్ పి. షాకిర్ హుసేన్ గారు. ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టిడి కోడ్ 08 5 6 2, దీనికి జతగా 244 1 1 9, అలాగే మరొక నంబర్ 244 1 9 7.

మీకు నచ్చిన పాట ఆకాశవాణి నోట వినాలి అనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే మహిళా అభిరుచి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో పాల్గొని మీకు నచ్చిన పాటను కోరవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 0852244497, మరొక నంబర్ 2441199. ఫోన్ నంబర్లు మరొకసారి 0856224197, అలాగే 2441199.

ఆకాశవాణి కడప కేంద్రం, ఇప్పుడు విన్నాం అలనాటి గీతాలు కార్యక్రమంలో ముందుగా వినండి. మరో చరిత్ర చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎల్ఆర్ఎస్ పరిపాడిన ఈ పాట.

0: బలే బలే మదడి ఓయ్ బంగారు నా స్వామి ఓయ్ నీ మగ సిరి గుణమునై నీ అననిదాననాయ్
1: బడే బడే మఖాడు ఓయ్ బంగారు నా స్వామి ఓయ్ నీ మగ సిరి కులమునై నీ అననిదాననాయ్.

ఆరుద్ర సాహిత్యానికి ఎస్ రాజేశ్వరరావు సంగీతాన్ని సమకూర్చగా ఘంటసాల సుశీల పడిన పాట విన్నారు. చిత్రం పవిత్ర బంధం. తర్వాత వినండి మంచి మనసులు చిత్రం కోసం సుశీల పడిన ఈ పాట.

శ్రీశ్రీ సాహిత్యానికి ఎస్ రాజేశ్వరరావు సంగీతాన్ని సమకూర్చగా ఘంటసాల సుశీల పడిన పాట విన్నారు. చిత్రం బొబ్బిలి యుద్ధం. తర్వాత వినండి అభినందన చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పడిన ఆత్రేయ గీతం. సంగీతం ఇళయరాజా.

పూజ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం పడిన పాట విన్నారు. కార్యక్రమంలో తర్వాత వినండి పంతులమ్మ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పడిన ఈ పాట.

జయసింహ చిత్రం కోసం ఘంటసాల లీలా పడిన పాట విన్నారు. కార్యక్రమంలో తర్వాత వినండి. వేటూరు సాహిత్యానికి రాజా నాగేంద్ర సంగీతాన్ని సమకూర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పడిన పాట చిత్రం మూడు ముళ్ళు.

ఇంటింటి రామాయణం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పడిన పాట విన్నారు. సాహిత్యం వేటూరి, సంగీతం రాజన్ నాగేంద్ర.

0: ఈ నెల 9వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో దీర్ఘకాలిక వ్యాధులకు కూడా హోమియో వైద్యం ఈ అంశం గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు ప్రభుత్వ హోమియోపతి వైద్యాధికారి డాక్టర్ పి. షాకిర్ హుసేన్ గారు. ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టిడి కోడ్ 08 5 6 2, దీనికి జతగా 244 1 1 9, అలాగే మరొక నెంబర్ 244 1 9 7.
1: సాంకేతికత పెరిగిన ఈ రోజుల్లో సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ల వాడకం వల్ల యువత పుస్తకాలకు క్రమంగా దూరమవుతోంది. అయితే పుస్తక పఠనం వల్ల కలిగే ప్రయోజనాలు యువత భవిష్యత్తును ఎంతగానో తీర్చిదిద్దుతాయి. పుస్తక పఠనం అలవాటు యువతకు అవసరం. ఈ అంశంపై ఈ బుధవారం సాయంత్రం యువవాణి అభిప్రాయ వేదిక కార్యక్రమంలో పాల్గొని మీ అభిప్రాయాలను మాతో పంచుకోగలరు. అంశం మరోసారి, పుస్తక పఠనం అలవాటు యువతకు అవసరం.

ఇంతవరకు మీరు అలనాటికి తలపినారు. ఆకాశవాణి గడప కేంద్రం సమయం 11 గంటలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ముందుగా హిందీ అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: over 240 crore rupees for Uttar Pradesh and 254 crore rupees investment plan for Telangana. It was approved during the 5th National Steering Committee NSC meeting of the Pradhan Mantri Skilling and Employability Transformation through upgraded ITIs PM Setu. India Meteorological Department IMD has forecast heavy rainfall over Arunachal Pradesh, Assam, Meghalaya, Manipur, Mizoram, Tripura, Bihar, Gangetic West Bengal, Jharkhand, Nagaland and Odisha tomorrow. IMD has said that thunderstorms accompanied with lightning and gusty Andaman and Nicobar Islands, Andhra Pradesh and Tamil Nadu, Puducherry and Karaikal for tomorrow. And India bagged 5 medals including 2 gold, 2 silver and 1 bronze on the penultimate day of the Stage 3 of World Archery Para Series in Ahmedabad today, with the men's teams winning the top honours. Reigning world champion Toman Kumar and Shyam Sundar Swamy clinched the gold medals in the men's compound team event with the dominant win. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి గడప కేంద్రం రేపటి మా ప్రసారంలోని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6:10 భక్తరించని సత్యనారాయణ స్వామి భక్తి గీతాలు వింటారు. ఇక 7:15 కాంతిరేఖలు. ఇందులో ముందుగా చరిత్రలో ఈరోజు సమాచార వేదిక, అనంతరం అది సంగతి కథానిక వింటారు. అందించిన వారు శ్రీ మైనంపాటి భాస్కర్. ఇక చివరిగా జానపద గేయ మాధురి శ్రీమతి కల్లు లింగేశ్వరమ్మ గారు ఆలపించిన జానపద గేయాలు వింటారు. రేపు ఉదయం 9:00 హలో బిరిచి, ఇక 9:30 డాక్టర్ గారి సలహాలు. ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమంలో దీర్ఘకాలిక వ్యాధులకు హోమియో వైద్యం, ఈ అంశం గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకి ప్రభుత్వ హోమియో వైద్యాధికారి డాక్టర్ పి శాఖర్ హుషన్ గారు నేరుగా సమాధానాలు ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన నంబర్లు 0852244119, మరొక నెంబర్ 2441197. ఇక 10:15 శ్రోతలు వాట్సాప్ ద్వారా కూరిన స్నేహితుల కార్యక్రమం వాట్సాప్ మనోరంజని. రేపు మధ్యాహ్నం 12:05 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ కంచర్ల వీరనారాయణ గారిచ్చే వేణుగానం ప్రసారమవుతుంది. 1:30 మహిళా భారతిలో మహిళా అభిరుచి వింటారు. రేపు సాయంకాలం 5:15 యువవాణి అభిప్రాయ వేదిక ప్రసారమవుతుంది. అంశం పుస్తక పఠనం అలవాటు యువతకు అవసరం. ఇక 6:30 పల్లె ప్రాంతాలు సత్య హరిచంద్ర రంగస్థల పద్య నాటకం నుండి వారణాసి ఘట్టం హరిచంద్ర పాత్రలు శ్రీ గద్దె ఓబులసి గారు ఆలపించిన రంగస్థల పద్యాలు వింటారు. 7:15 పంట సీమలు. ఇందులో ముందుగా రైతులకు మేలు చేసే వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు మరియు పంటల్లో చీడపిడలపై వాతావరణ ప్రభావం, ఈ అంశం గురించి శాస్త్రవేత్త డాక్టర్ జి రంజిత గారి ప్రసంగం. అనంతరం రైతులకు సూచనలు వినవచ్చు. ఇక 9:30 అలనాటి గీతాలు, 10:00 రాగం తనం పల్లవి. ఇవి రేపటి మా ప్రసారంలోని ముఖ్యాంశాలు. ఆకాశవాణి కడప కేంద్రం నిలయంలో సమయం 11:12. ఇంతటితో ఈనాటి మా ప్రసారం సమాప్తం. తిరిగి 333.3 అనగా 900 కిలోహెర్ట్జ్ మీడియం వేవ్ మరియు 103.6 మెగాహెర్ట్జ్ ఎఫ్ఎం పేరు. రేపు ఉదయం 5:55 మా మొదటి ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.